శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 4వ రోజు, క్రీస్తుశకం 2026 మే నెల 23వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 40 సెకన్లు. శుభోదయం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భక్తిరంజని ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, సూత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వింటారు.

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. లక్ష్మీమహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్రరాగౌ శ్రీ వెంకటేశ చరణౌ.

మీరు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం, సూత్రం, ప్రపత్తి, మంగళాశాసనం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తిముక్తావళి ఈనాటి సూక్తిముక్తావళి కార్యక్రమంలో కావ్య ప్రయోజనాలు ఈ అంశం గురించి శ్రీ జంధ్యాల జయశంకర్ బాపూజీ గారి వ్యాఖ్యానం వింటారు.

కావ్యం వల్ల ప్రయోజనమేమిటి అన్న ప్రశ్నకు మమ్మటుడు అనే ఆచార్యుడు తన కావ్య ప్రకాశం అనే అలంకార శాస్త్ర గ్రంథంలో ఇలా సమాధానం చెప్పాడు. కావ్యం యశసే అర్ధకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే సద్యపరనిర్వృతయే కాంతాసమ్మితతయా ఉపదేశయుజే. అంటే కావ్యం లోకంలో ప్రఖ్యాతిని తెస్తుంది, ధనాన్ని సమకూరుస్తుంది, వ్యవహార జ్ఞానం కలిగిస్తుంది, అమంగళాలను హరిస్తుంది, ఆనందాన్ని అందిస్తుంది, స్త్రీలాగా చక్కని ఉపదేశాన్ని సమకూరుస్తుంది. ఈ భావాన్ని ముందుంచుకొని 15వ శతాబ్దానికి చెందిన అనంతమాత్యుడు అనే కవీంద్రుడు తన భోజరాజీయం అనే కథానక కావ్యంలో ఒక శీసపద్యంగా ప్రపంచీకరించాడు. సకల విద్యలయందు చర్చింప కవిత ఉత్కృష్టమన్రు, అది నిత్యకీర్తి కొరకు, అర్థాప్తి కొరకును, వ్యవహార లక్షణం బెరిగెడి కొరకు, అనేక విధములగు నమంగళముల హరియించు కొరకు, ఉచిత నిత్య సౌఖ్య సంసిద్ధి కొరకు, వనర కాంతా సమ్మితోపదేశంబున ప్రీతిమై హితమాచరించు కొరకు అయ్యగానా పెద్దలాచరించదరు. ఈ పద్యంలో కావ్యం వల్ల కలిగే ఉపయోగాలను వివరించిన అనంతమాత్యుడు ఆ పైన పూర్వం పెద్దలు గొప్ప గొప్ప కవిత్వాలు వెలయించారు.

ఇప్పుడు నా వంటి పిల్లవాడి కవిత్వం లోకానికి నచ్చుతుందా అన్న తన సందేహానికి సమాధానంగా తానే ఇలా భావించాడు. వెలయగ తొంటి పెద్దల కవిత్వము ఓలే తుచించునొక్కో నే పలికెడు నూత్న కావ్య రసభావములు. అయినను భూమి తల్లిదండ్రులకు నిజాగ్రసూనుల పటు ప్రచురోక్తుల కంటే చిన్న బిడ్డల వెడతొక్కు పల్కులు దృఢంబగు ముద్దుల నీనకుండునే. ఇది అవధులు లేని అనంతమాత్యుడి వినయానికి తర్కాణం. తల్లిదండ్రులకు తమ పెద్ద కుమారుల పెద్ద పెద్ద మాటల కంటే చిన్న బిడ్డల వచ్చీ రాని ముద్ద పలుకులు ముద్దుగొలుపుతాయి కదా. అనంతుడి లోక పరిశీలనా దృష్టి ఇందులో మనకు కనిపిస్తుంది. వాల్మీకి మహర్షి రామాయణం రచించకపోతే రాముడు లేడు. వ్యాసమునీంద్రుడు భారతం వ్రాయకపోతే ధర్మరాజు లేడు. పూర్వపు మహాపురుషుల కీర్తులు కవుల కావ్యాలలో శాశ్వతత్వాన్ని సంపాదించుకున్నాయి. ఈ విషయాన్నే అనంతమాత్యుడు ఇలా వ్యక్తీకరిస్తాడు. ఆరువురు చక్రవర్తులు పదారువురు రాజులు నేటివారలే ఉరివి బహుప్రకారముల నొప్పుగ పాలన చేయరే గుణాఖర్వులు వారలుం జనిరికాదే తదీయ యశంబులు ఎల్లెడన్ పరువుట సత్కవీంద్ర ఘన భాషిత సత్కృతి మూలమే కదా. భోజరాజీయ మహాకావ్యానికి నాయకుడైన భోజరాజు కూడా న్యాయం ధర్మం అహింస నీతి అనే ఉత్తమ గుణాలు నింపుకొన్న మహాపురుషుడు. అందువల్లనే సర్పటి అనే సిద్ధపురుషుడు భోజరాజుతో ఇలా అంటాడు. ఏతన్మాత్ర మహీపతివే తగవును ధర్మమును అహింసారతి.

సరైన దిగుబడి ఖరీఫ్లో 581 కిలోలు వస్తుంది. అదే రబీలో అయితే 866 కిలోలు వచ్చే అవకాశం ఉంది. జొన్న పండించే ప్రాంతాలను ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఖరీఫ్లో తక్కువ వర్షపాతం ఉండి ఎర్రచెల్క నేలలు గల కర్నూలు జిల్లాలో ఎక్కువగా సాగుబడి చేస్తూ ఉంటారు. నంద్యాల లోయకు చెందిన కర్నూలు, కడప జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ మాఘీ సమయంలో ఆలస్యంగా జొన్న పండించే రబీ ప్రాంతాలు అంటే ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా ఈ రబీ జొన్న వేస్తూ ఉంటారు. ముఖ్యంగా విత్తే సమయాన్ని చూస్తే ఖరీఫ్లో వేసుకునేటట్లయితే జూన్లో వేసుకోవాలి. అదే మాఘీ పంటగా వేసుకునేటట్లయితే సెప్టెంబర్లో వేసుకున్నట్లయితే మంచి దిగుబడి తీసుకోవచ్చు. రబీలో వేసుకునేటట్లయితే అక్టోబర్ మొదటి పక్షంలో వేసుకోవాలి. రబీలో ఆలస్యంగా విత్తుకునేటప్పుడు నవంబర్ మొదటి వారం కూడా వేసుకునేదానికి అవకాశం ఉంది. వేసవి పంటను జనవరి మాసంలో విత్తుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. జొన్న సాగుకు ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి అన్న అంశాన్ని మనం గమనించినట్లయితే నల్లరేగడి మరియు తేలికైన ఎర్ర నేలలు ఈ పంట సాగుకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విత్తన మోతాదు విషయానికి వస్తే ఎకరాకు 3 నుంచి 4 కిలోలు విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎక్కువ మోతాదులో విత్తనాన్ని విత్తుకున్నట్లయితే ఒత్తు మొక్కలన్నీ కూడా తీసేసుకున్నట్లయితే పోషకాల విషయంలో మొక్కల మధ్య పోటీతత్వం తగ్గే అవకాశం ఉంటుంది. ఇక రకాల విషయానికి వస్తే హైబ్రిడ్ రకాలు చూసినట్లయితే CSH 16 రకం, ఇది ఖరీఫ్ మరియు మాఘీ పంటగా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. 105 నుంచి 110 రోజుల్లో పంట చేతికి వస్తుంది. సుమారుగా ఎకరానికి 15 నుంచి 17 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ రకం బూజు మరియు ఆకుమచ్చ తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. ఇకపోతే CSH 15R ఈ రకం రబీ పంటగా వేసుకోవడానికి ఈ రకం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. 110 నుంచి 115 రోజుల పంట వ్యవధి కలిగి ఉంటుంది. 13 నుంచి 14 టన్నుల వరకు ఒక ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ రకం మొవ్వు చంపు ఈగను, కాండం కులు తెగులను బాగా తట్టుకునేటువంటి నాణ్యమైన రకంగా మనం చెప్పుకోవచ్చు. హైబ్రిడ్ రకాలు వేసుకునేటప్పుడు విత్తన శుద్ధి కూడా చేసుకొని వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కిలో విత్తనానికి 3 గ్రాముల తైరం లేదా కాఫ్టన్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మొవ్వు ఈగ నివారణకు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల థయోమిదాగ్జం మందును కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ మొవ్వు ఈగను చాలా వరకు ప్రాథమికంగా నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే CSH 14 రకం కూడా ఎక్కువగా సాగుబడిలో ఉంది. అదేవిధంగా CSH 14 రకం కూడా మేలుజాతి రకంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఖరీఫ్కు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. 95 నుంచి 100 రోజుల్లో కోతకు వచ్చేటువంటి మేలుజాతి రకం, స్వల్పకాలిక రకం కూడా ఇది. ఒక ఎకరానికి సుమారుగా 12 నుంచి 13 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. బూజు మరియు ఆకుమచ్చ తెగులను తట్టుకుంటుంది. తక్కువ వర్షపాత ప్రాంతాలకు ఈ రకం చాలా అనుకూలమైనదిగా చెప్పుకోవచ్చు. ఇకపోతే CSH 18, ఇది కూడా ఖరీఫ్లో వేసుకోవడానికి చాలా వరకు అనుకూలమైన రకం. 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు సుమారుగా 16 నుంచి 17 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. గింజపై వచ్చే బూజు తెగులను ఈ రకం బాగా తట్టుకుంటుంది. PSV 1 రకాన్ని చూస్తే ఖరీఫ్లోను రబీలోను వేసుకోవచ్చు. 105 రోజుల నుంచి 110 రోజుల్లో పంట చేతికి వస్తుంది. సుమారుగా 10 నుంచి 12 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఒక ఎకరానికి. గింజ తెలుపుగా ఉంటుంది. చొప్ప పశువులు తినడానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. CSV 15 రకాన్ని చూస్తే ఇది కూడా ఖరీఫ్కు అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. 110 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 10 నుంచి 12 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అన్ని లక్షణాలు సుమారు PSV 1 మాదిరిగానే ఉంటాయి. ఇకపోతే నంద్యాల తెల్లజొన్న 1, దీన్ని NTJ 1 అని కూడా అంటారు. ఇది మాఘీలోను రబీలోను వేసుకోవచ్చు. సుమారుగా 105 నుంచి 110 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ రకం బెట్టను బాగా తట్టుకుంటుంది. గింజ రాలుటలో ఇబ్బంది లేక బాగా రాలేటువంటి మంచి రకంగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. ఇక నంద్యాల తెల్లజొన్న 2వ రకాన్ని గమనించినట్లయితే దీన్ని NTJ 1 అని అంటారు. మాఘీలోను రబీలోను వేసుకోవచ్చు. 95 నుంచి 110 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 12 నుంచి 14 క్వింటాలు ఒక ఎకరాకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పంట త్వరగా కోతకు వస్తుంది. గింజలు లావుగా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. గింజలు సులభంగా రాలుతాయి. ఇకపోతే నంద్యాల తెల్లజొన్న 3వ రకాన్ని గమనించినట్లయితే దీనిని NTJ 3 అని కూడా అంటారు. ఇది కూడా మాఘీలోను రబీలోను వేసుకోవచ్చు. సుమారుగా 100 నుంచి 105 రోజులు పంట కాల వ్యవధి కలిగి ఉంటుంది.
12 నుంచి 14 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. చొప్ప ఎక్కువగా వస్తుంది. బెట్టను ఆకుమచ్చ తెగులను ఈ రకం బాగా తట్టుకుంటుంది. ఎన్ 13

0: ఇప్పుడు రకాన్ని చూసినట్లయితే దీన్ని పచ్చజొన్న అని కూడా అంటారు మన ప్రాంతంలో. మాఘిలోను రబీలోను ఈ పంట వేసుకోవచ్చు. ఇది స్వల్పకాలిక పంట, 95 నుంచి 100 రోజుల కాల వ్యవధి కలిగి ఉంటుంది. 7 నుంచి 8 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి రకం ఇది. చొప్ప ఎక్కువగా వచ్చి నాణ్యంగా ఉంటుంది. జొన్న మల్లెను ఈ రకం బాగా తట్టుకుంటుంది. అంతేకాకుండా బెట్టను కూడా బాగా తట్టుకుని వర్షాభావ ప్రాంతాలకు ఈ రకం ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. N14 ఈ రకాన్ని కూడా పచ్చజొన్న అంటారు. ఇది మాఘిలోను రబీలోను వేసుకోవచ్చు. 115 రోజుల పంటకాల వ్యవధి కలిగి ఉంటుంది. 10 నుంచి 12 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. N13 కంటే గింజలు మరియు చొప్ప ఎక్కువగా ఇస్తుంది. CSV 216R ఇది రబీలో వేసుకోవచ్చు. పాలెం 2 రకాన్ని గమనించినట్లయితే ఖరీఫ్లో వేసుకోవచ్చు. 105 నుంచి 110 రోజుల పంట కాల వ్యవధి కలిగి ఉండి 11 నుంచి 12 క్వింటాలు దిగుబడినిచ్చేటువంటి మేలుజాతి రకంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే కిన్నెర మాఘిలోను రబీలోను వేసుకోవచ్చు. 110 నుంచి 115 రోజుల పంట కాల వ్యవధి కలిగి ఉంటుంది. 12 నుంచి 16 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి మేలుజాతి రకం. బెట్టను బాగా తట్టుకుంటుంది ఈ కిన్నెర రకం. ఇకపోతే చివరిగా శ్రీశైల రకాన్ని గమనించినట్లయితే PSV 56 అని కూడా అంటారు దీన్ని. ఇది ఖరీఫ్లోను రబీలోను వేసుకోవచ్చు. 110 నుంచి 115 రోజుల పంట కాల వ్యవధి కలిగి ఉంటుంది. 10 నుంచి 12 క్వింటాలు ఒక ఎకరాకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. గింజ బూజు తెగులను బాగా తట్టుకుంటుంది. ఆకుమచ్చ తెగులను తట్టుకుంటుంది. చొప్ప నాణ్యంగా ఉండి అధిక చొప్ప ఇచ్చేటువంటి మేలుజాతి రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ జొన్న వేసుకునేటప్పుడు వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 12 నుంచి 15 సెంటీమీటర్లు దూరంలో విత్తుకోవాలి. ఎకరాకు 58,000 నుంచి 72,000 మొక్కలు ఉండేటట్లుగా చూసుకోవాలి. ఒకవేళ ఒత్తు మొక్కలు పడితే ఎప్పటికప్పుడు ఒత్తు మొక్కలను తీసేసుకొని పలుచగా ఉంచుకోవాల్సిన అవసరం.
1: మీరింతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో జొన్న పంట సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ త్వరలో చేపట్టే 2,50,00,000 విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. వచ్చే నెలలో విత్తన బంతులను సిద్ధం చేసి జులై ఆగస్టు నెలల్లో పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అందరినీ భాగస్వాములు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తున్న MP Cup 2026 క్రికెట్ టోర్నమెంటును ఆయన నిన్న ప్రారంభించారు. అంతకుముందు టోర్నీ లోగోను ఆవిష్కరించిన మంత్రి యువత పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొనాలని కోరారు. టోర్నీ ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన స్నేహపూర్వక మ్యాచ్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యులు జి శంకర్ తదితరులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
3: శ్రీకాకుళం కార్పొరేషన్లో ఎర్రన్న క్రీడా ఉత్సవం MP మాక్స్ క్రికెట్ కప్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం కూడా క్రీడా అనేది ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా ప్రతిరోజు ఉండాలి. ఒక ఫిట్ ఇండియా ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో ఆ ఫిట్ ఇండియాని మనం సాధించాలి అని అంటే, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి క్రీడా కార్యక్రమంలో పాల్గొనాలి. దాన్ని మోటివేట్ చేయడానికే ప్రత్యేకంగా ఈ యొక్క

0: క్రికెట్ కప్ అనేది కూడా పెట్టడం జరిగింది.
1: రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకు అటవీశాఖ, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. సుమారు 200 పర్యాటక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న సౌకర్యాలు, వసతులు, అభివృద్ధి అవకాశాలపై సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి 5 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. పర్యాటకుల భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు పూర్తి రక్షణ కల్పించేందుకు పర్యాటక పోలీసు వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, నూతన ఇసుక పాలసీతో ఇసుకను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. అనంతపురం జిల్లాలో 3 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు అందించామని మంత్రి పేర్కొంటూ,
2: ఫ్రీ శాండ్ పాలసీలో ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఒక పైసా కూడా ఇందులోంచి తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇంటికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశాం. అనంతపురం జిల్లాలో 3 లక్షల టన్నులు శాండ్ని సప్లై చేయడం జరిగింది. అంటే దగ్గర దగ్గర 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం రాకపోయినా ప్రజలకి అందుబాటులో ఉండాలనే విధంగా శాండ్ పాలసీ అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రీచెస్ను ఓపెన్ చేస్తున్నాం. కలెక్టర్స్ ఆధ్వర్యంలో డేలెస్ కమిటీస్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే మొత్తం మానిటర్ చేస్తా ఉన్నాం.
1: రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆదాయ వనరులను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు అమరావతి క్యాంపు ఆఫీసు నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం కండ్రిక గ్రామంలో ప్రజావేదికలో పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకుంటారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం అమరావతికి చేరుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం పట్టణంలో వేద పాఠశాల నిర్మాణంతో పాటు ఆలయాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరగనుంది. వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నూతన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రారంభంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. పలు ఇతర అంశాలపైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు

0: తీరుపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం దినకర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: విద్య వైద్యం అనేటటువంటిది వికసిత భారతకి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో అత్యంత కీలకము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్లో భాగస్వామ్యం చేయటం, దానికి విద్యా వైద్య రంగాలు అనేటటువంటిది వాటి ప్రగతి చాలా కీలకం. ఏదైనా ఒక ప్రాంతం యొక్క మానవ వనరుల అభివృద్ధి అనేది విద్యతోటి మాత్రమే సాధ్యం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందన్నారు. ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకోటూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమం

ఆకాశవాణి మార్కుపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో జానపదాలు విజ్ఞాన పదాలు, శ్రీ సింగంపల్లి సుబ్బారావు గారి ప్రసంగం, అనంతరం దువ్వూరి రామిరెడ్డి గారి గురించి శ్రీ బి శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం, సినీ భక్తి గీతం మొదలైన అంశాలుంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో కె రాఘవేంద్రరావు గారు దర్శకులు జన్మదినం సందర్భంగా వారి గురించిన వివరాలను వింటూ వారు దర్శకత్వం వహించిన సినిమాల్లోని పాటలను విందాం. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ వింటారు, 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా నేరుగా సినిమా పాటలను కోరు కార్యక్రమం, 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో కనుమరుగవుతున్న మన సంప్రదాయాల గురించి శ్రీమతి పాదతి లక్ష్మీ మల్లీశ్వరి గారి వివరణ మరియు లలిత గీతం వింటారు. 10:12:40 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు, 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 ప్రసార విశేషాలు, 6:35 మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల నమోదు భీమా ఆవశ్యకత. ఈ అంశం గురించి వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారితో పరిచయం, అనంతరం జానపద గేయం మొదలైన అంశాలుంటాయి. 7:45 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:00 యువవాణి యోజనల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట తెలుసుకుందాం రండి, కరెంట్ అఫైర్స్ ఆఫ్ దిస్ వీక్ వింటారు. అనంతరం 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు, డాక్టర్ కె మధుసూదన్ గారితో, మధుసూదన్ శాస్త్రి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ జిఎల్ నరసింహారావు మార్కాపురం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి వింటారు. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్ ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 మధుర గీతాలు ప్రసారమవుతాయి. 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 11:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజ్గర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. భారత్, సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 19వ రోజ్గర్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. 19వ రోజ్గర్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాలలో జరగనుంది. భారత్లోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరనున్నారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గర్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. కాగా ఇప్పటి వరకు జరిగిన 18 రోజ్గర్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల మందికి నియామక పత్రాలను అందజేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టో డౌలిడెస్ కు స్వాగతం పలికారు. రాష్టపతి భవన్లో విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్టపతి ముర్ము మాట్లాడుతూ, భారత్, సైప్రస్ మధ్య నమ్మకం, సద్భావన ఆధారంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని, ఇది భారత్, సైప్రస్ సంబంధాల్లో పెరుగుతున్న పరస్పర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ముర్ము చెప్పారు. రక్షణ, భద్రత, సాంకేతికత, ఆర్థిక సేవలు, అనుసంధానం, సముద్ర సహకారం వంటి ప్రాధాన్యత రంగాల్లో సహకారం విస్తరించడంతో భారత్, సైప్రస్ సంబంధాలు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయని రాష్టపతి ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. భారత్లోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సైప్రస్ ప్రధాన వనరుల్లో ఒకటిగా కొనసాగుతుందని రాష్టపతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టో డౌలిడెస్ ఉగ్రవాద నిర్మూలనకు ఇరు పక్షాల ప్రయత్నాలను బలోపేతం చేయాలని, ఐక్యరాజ్యసమితి ప్రణాళికలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని వేగంగా రూపొందించి ఆమోదించాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఇరువురు నాయకుల చర్చల అనంతరం ఒక సంయుక్త ప్రకటనలో 1267 యుఎన్ఎస్సీ ఆంక్షల కమిటీ కింద ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలన్నింటిపై బలమైన సమన్వయ చర్యలు తీసుకోవాలని నాయకులు నిర్ణయించారు.
1: हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी, भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
0: హింసాత్మక తీవ్రవాదం, రాడికలైజేషన్, ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, మనీ లాండరింగ్ను ఎదుర్కోవడానికి, అలాగే ఉగ్రవాద ప్రయోజనాల కోసం అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి సహకారం అవసరమని వారు చెప్పారు. సైబర్ భద్రత, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ రక్షణ పరిశ్రమల్లో భద్రతా సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
1: साइबर सिक्योरिटी, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है. इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे.
0: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఈ ఉదయం ఆయన కోల్కతాకు చేరుకుని మదర్ థెరిసా సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతారు. సోమవారం నాడు ఆయన

ఆగ్రా జైపూర్లలో పర్యటిస్తారు. ఈ నెల 26వ తేదీన భారత్ ఆతిథ్యమిస్తున్న క్వాడ్ సిక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మార్కు రూబియో పాల్గొంటారు. ఈ సమావేశంలో ఇండో పెసిఫిక్ భద్రత ప్రాంతీయ పరిణామాలపై భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరే ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీల ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అధిక డిమాండ్ ఉన్న ఈ సమయంలో ప్రజలు బాధ్యతాయుతమైన వినియోగంతో సహకారం అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పౌరులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతో ఆయన నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, భూ వనరులతో సహా అన్ని సంబంధిత విభాగాలు, సంస్థలు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేయాలని, వాటిని మరింత సమర్థవంతంగా, జవాబుదారీగా, బాధ్యతాయుతంగా మార్చాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిపాలనలో కృత్రిమ మీద సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై దృష్టి సారించారు. ఇప్పటికే అమలు చేసిన సంస్కరణలను సంస్కరణల ఉత్సవం స్ఫూర్తితో ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలుగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇదే కేసులో లాతూర్కు చెందిన మరో ఇద్దరు వైద్యులను కూడా సీబీఐ ప్రశ్నించింది. పీవీ కులకర్ణి ద్వారా ఈ ఇద్దరు తమ పిల్లల కోసం లీకైన ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశారని సీబీఐ అనుమానిస్తోంది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గాబార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త అబ్రహం విలియమ్స్కు ఎముకల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో తాను జూన్ 30వ తేదీ నుండి తన పదవి నుండి తప్పుకోనున్నట్లు గాబర్ట్ తెలియజేశారు. గత 1.5 సంవత్సరాలుగా ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్కు నాయకత్వం వహించే అవకాశం కల్పించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గాబర్ట్ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ అధ్యక్షతన సమాచార ప్రసార సాంకేతికతల ఐసీటీ రంగంలో సహకారం కోసం టెలికమ్యూనికేషన్ల శాఖ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశాన్ని 2026 నిర్వహించింది. వర్చువల్గా జరిగిన ఈ సమావేశం డిజిటల్ సాంకేతికతలు, భవిష్యత్ నెట్వర్క్లు, ఆవిష్కరణల వ్యవస్థలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, సుస్థిరమైన సమ్మిళిత సామాజిక ఆర్థిక వృద్ది కోసం సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ దేశాల నిబద్ధతను ప్రతిబింబించింది. ఐసీటీ రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులను, సీనియర్ అధికారులను ఈ సమావేశం ఒకచోట చేర్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసింది. కాగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజుగర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. భారత్, సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగాయని రాష్టపతి ద్రౌపది ముర్ము చెప్పారు.

సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో జానపదాలు విజ్ఞాన పదాలు శ్రీ సింగంపల్లి సుబ్బారావు గారి ప్రసంగం, దువ్వూరి రామిరెడ్డి గారి గురించి బి శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం, సినీ భక్తి గీతం మొదలైన అంశాలు వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: జానపదాలు విజ్ఞాన పదాలు శ్రీ సింగంపల్లి సుబ్బారావు గారి ప్రసంగం వింటారు.
4: ఈరోజు రేడియో ప్రోగ్రాం వింటున్న శ్రోతలందరికి కూడా శుభోదయం. నేను ఈరోజు మీకు జానపదాలు విజ్ఞాన పదాలు అనే అంశాన్ని వివరిస్తున్నాను. జానపదాలు అనగా గ్రామీణ ప్రాంతాలలో పల్లె ప్రజలు పాడుకునే మాటల ద్వారా పాడే పాటలే జానపదాలు. ఈ జానపదాలలో ఎన్నో విజ్ఞాన సందర్భమైన పదాలు ఉంటాయి, కాబట్టి వాటిని విజ్ఞాన పదాలు అంటారు. జనానాం పదం జానపదం, జనానాం పదం జానపదం అని దానికి శబ్దార్థము. దీనినే లోకగీత్ అని, ఆంగ్లములో ఫ్లోక్ మ్యూజిక్ అని, మ్యూజిక్ ఆఫ్ ఫోక్ అని అంటారు. జానపదలు పాడుకునే గీతాలను జానపద గీతాలు అంటారు, వీటినే ఆంగ్లములో ఫోక్ సాంగ్స్ అంటారు. తెలుగు జానపదాలు చాలా పురాతన కాలం నుంచి వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ జానపదాలలో కొన్నిసార్లు చక్కని ఛందస్సు కూడా ఉంటుంది. జానపద సంగీతం యొక్క అర్థమే గ్రామీణ జనుల సంగీతం. ముఖ్యంగా ఈ జానపదాల యొక్క పుట్టుపూర్వోత్తరాలు, వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు పొందే ఆనందాలు ఎలా ఉంటాయో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం. జానపదాలు పెన్ను పెట్టి వ్రాసినవి కావు. వారికి వచ్చిందల్లా నోటికి వచ్చిన పదాలను జతకట్టి జానపదాలుగా మార్చడమే. నేటి ఆధునిక కాలంలో జానపద సినీ గేయాలు అందరినీ ఉర్రూతలూగిస్తున్నాయి. సినీ గేయాలలో అనేక పాటలు వినోదం కోసం, సామాజిక చైతన్యం కోసం, యువతలో స్ఫూర్తి నింపడానికి, సమాజాన్ని ఆలోచింపజేయడానికి కీలక పాత్ర పోషిస్తాయి అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. దశాబ్దాలు రోజులు గడుస్తున్న పాటలు కొత్త రూపం దాలుస్తున్నాయి. ఇప్పుడు వృతలొగింపజేసిన గేయాలకు బీజం పడింది మన పల్లెటూరులోనే. నాటి కాలంలో జానపద గేయాలంటే సమాజంలో ఒక మార్పు కోసం, ఒక మంచి కోసం, ఒక ఆలోచన విధానాన్ని మార్చడం కోసం పునాదులుగా వాడేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే జానపద గేయాలకు విప్లవ పాటలకు ఆకర్షితులై అనేక మంది ఉద్యమ బాట పట్టి అజ్ఞాతములోకి వెళ్ళిన వారందరూ ప్రొద్దు పొడిచిన సమయం నుంచి ప్రొద్దుగూకే సమయం వరకు వ్యవసాయ కూలీలు ఈ జానపద పాటల ద్వారానే పనులు చేస్తూ ఉండటం విశేషం. 100 మీటర్లు నడిస్తేనే ఆయాసపడే ఈ రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నడుము వంచి వరినాట్లు వేస్తూ పాటలు పాడుతూ వారి పని అలసట కష్టము మరచిపోతుంటారు.

అందుకే ఈ పాటలను జనపదాలు అంటారు. ఇంతటి వ్యామోహం ఉన్న జనపదాలకు పుట్టినిల్లు ఆ పొలాలే. కాబట్టి జనపదాలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో పై పేరాను బట్టే శ్రోతలకు అవగతమవుతుంది. ఒక చిన్న జనపదము ద్వారా వినిపిస్తాను.

నేల వండేదాకా ఉయ్యాలో అంటూ ఏ పెళ్ళిని వెళ్ళినా జానపదాలు వినిపిస్తాయి. ఇవి పాడేవారందరూ గేయ రచయితలు కారు. మన చుట్టూ ఉన్న వాతావరణం అలాగే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అలాగే ఒక సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని పాటలు పాడుతుంటారు. జానపద పాటలు మనం మాట్లాడుకునే భాషలో రచనలు చేస్తారు. కొన్ని పాటలు మన జీవితాలనే చెప్తుంటాయి. సంక్రాంతి పండుగ, దసరా పండుగ, దీపావళి, వినాయక చవితి పండుగలను దృష్టిలో పెట్టుకొని కూడా ప్రతి సంవత్సరం ఎన్నో కొత్త కొత్త పాటలు వస్తున్నాయి. 2020లో విడుదలైన పలాస సినిమాలో నీ పక్కన పడ్డాది లేదు సోడవెపిల్ల నాది నకిలీసు గొలుసు అనే పాట జానపద గేయం కిందకే వస్తుంది. ఈ పాటకు వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. కాబట్టి జానపదాలకు ఉన్న వ్యామోహము అంతా ఇంతా కాదు. మనము చేలో దున్నేటప్పుడు, వరి నాట్లు వేసేటప్పుడు, కూతురు పెళ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పుడు అక్కడ ఎలా ఉండాలి, ఎలా అత్తమామలతో నడుచుకోవాలి, ఇలా ప్రతి పనికి ప్రతి సందర్భానికి తగినట్లుగా పాటలు పాడే జానపదాలు అంటారు. మన దేశంలో జానపద సంగీతానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంగీతము కష్టపడి తయారు చేయబడింది కాదు, జనాల హృదయాలలో నుంచి స్వేచ్ఛగా పుట్టింది. ఈ సంగీతానికి నియమ నిబంధనలు లేవు, ఎవరి చిత్తానుసారం వాళ్ళు పాడుకోగలిగినవి. సంగీతం దాని వివిధ శాఖలు బాగా అభివృద్ధి చెంది ప్రచారంలోనికి రాకముందే ఈ జానపద సంగీతం ప్రచారంలో ఉంది. దీనికి ప్రత్యేకించి ప్రచారం అవసరం లేదు. పూర్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందని రోజుల్లో వ్యవసాయం వంటి శారీరక శ్రమ కలిగిన వృత్తులే జీవనోపాధిగా ఉండేవి. జానపదుల సంగీతము సజీవ స్రవంతి లాంటిది, ఇతరేతర ప్రభావాలకు అతీతంగా నిలిచే ప్రవహించే జీవధార జానపద సంగీతం. ఈ సంగీతం మనిషిలో మానవీయ సంస్కారాన్ని వినిపడింపజేస్తుంది, శ్రమతో జీవితాన్ని ఉద్దీపింపజేసుకోవడం అలవరుస్తుంది, సమూహంలో భాగస్వామ్యై పరుల మేలు తలచడంలో బ్రతుకుకు సార్థకత ఉందని తెలియజేస్తుంది. ఈ పాటలోని లయే ఉత్సాహాన్ని కలిగించే అంశం. అందుకే ఈ జానపద గీతాలు పల్లె ప్రజలతో మమేకమయ్యాయి. పంట విత్తనాలు వేసేటప్పుడు పాడే పాటలు, పంట చేతికొచ్చినప్పుడు పాడే పాటలు, పండుగలప్పుడు పాడే పాటలు, వాన పాటలు, పడవ పాటలు, గొబ్బిల పాటలు, ఇది అది అనుకోకుండా వివిధ అంశాల గురించి వారికి వచ్చిన భాషలో పాడుకునేవారు. ఇలాంటి సంగీత జానపద గీతాలలో నృత్యాలలో ఉత్సవాలలో ప్రతిఫలిస్తుంది. ఇలాంటి ముఖ్యమైన జానపదాలు కొన్నింటిని తెలుసుకుందాం. చూడవమ్మ యశోదమ్మ, చూడవమ్మ యశోదమ్మ, చూడవమ్మ యశోదమ్మ, చూడవమ్మ యశోదమ్మ, వాడ వాడల వరదలవిగా పొంచి పులివాలు పెరుగు, మించుమించు మేగడలు వంచి వారల పట్టిన కంచపుటుట్ల కాగులివిగో, పేరి పేరని నేతులు చూరల వెన్నెల జున్నులను ఆరగించి ఎట్ర సగబాళ్ళు పారవేసిన బాణలివిగో, తెల్లని కనుదీగల సోగల చల్లలమ్మేటి జవ్వనుల చెల్లినట్లనే శ్రీ వెంకటపతి కొల్లలాడిన గుర్తులివిగో. ఇలాంటి జానపద గీతాలు ఆనాటి జాతి సంస్కృతి వైభవాన్ని భాషను తెలియజేస్తున్నాయి. ఆ చాతుర్యాన్ని, తెలుగు పదజాలాన్ని, భాషా మహిమను మనకు తెలియజేస్తున్నాయి. ఇంకొక పాట జానపద గీతం, రావోయి నారేడా.

ఎవ్వరిని నేనన్నడు ఎరగనిదానా, నిన్ననే నామదిలో నిలిపినదానా, నీవంటే నాకెప్పుడు మక్కువగానా, నీకంటే నా వయసు తక్కువగానా, నిన్నే కోరి తినోయి చిన్నవాడా, మన్నించు నా కోరిక వన్నెకాడా, ఎవరిని నేనన్నడు ఎరుగనిదానా, నిన్నే నా మదిలో నన్ను నిలిపినదానా, నీవంటే నాకెప్పుడు మక్కువగానా, నీకంటే నా వయసు తక్కువగానా, నిన్నే కోరి తినోయి చిన్నవాడా, నిన్నే కోరి తినోయి చిన్నవాడా, ప్రశాంతమే నా మనసు పడుచువాడా, వసంతమే నీ చెలిమి వయసుకాడా. ఇలాంటి జానపదాలు పల్లె ప్రజల యొక్క భావాలు అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంది. మరొక జానపద గేయం, దూరం చేను దున్నాబోకు.

0: కొండాల రెడ్డి ఉరి ముందర ఉలవాసల్లయ్యో, కొండాల రెడ్డి దూరము చేను దున్నా మాకు, దిన్నె లెక్కి చూడ మాకు, ఉరి ముందర ఉలవసల్లయ్యో కొండాల రెడ్డి. కొత్తపల్లె చేలల్లోన కంది బాగా పండి ఉంది, కంది కొయ్యను వస్తావేమమ్మా నా చిన్నారి, నా చిన్నారి సుబ్బులు కంది కొయ్యను వస్తావేమమ్మా, కంది కొయ్యను వస్తానబ్బి ఎడమ కంటికి ఎండ తగిలే. పై జానపద గీతంలో గ్రామీణ ప్రాంతాలలో ఎలా పనులు చేస్తూ ఆనందిస్తారో అర్థమవుతుంది. అంటే ఆనాడు జానపద గీతాల్లో ఎంత ఉత్సాహము ఉల్లాసము ఉందో మనకు అవగతమవుతుంది. మరొక రాయలసీమ జానపద గీతాన్ని తెలుసుకుందాం. అందమైన చిన్నదాన, అందమైన దాన చందమామ లాంటి దాన, అందమైన దాన చందమామ లాంటి దాన, నీ అందమంత చూసి నేను వాలిపోయానే, నీ అందమంత చూసి నేను వాలిపోయానే. పొద్దుటూరులోన పట్టు సీరలంగడినాది, పొద్దుటూరులోన పట్టు సీరలంగడినాది, నీవు సింగారించుకోవే అందమైన దాన చందమామ లాంటి దాన, నీ అందమంత చూసి నేను వాలిపోయానే. ఆళ్ళగడ్డలోన హారాలంగడినాది, హారాలన్నీ నీవు సింగారించుకోవే అందమైన దాన చందమామ లాంటి దాన, అందమైన దాన చందమామ లాంటి దాన, నీ అందమంత చూసి నేను వాలిపోయానే. అనంతపురములోన అనంతపురములోన అద్దాలమాడినాది, అద్దాలమాడిలోన ముద్దాడుకున్నావు రావే, అందమైన దాన చందమామ లాంటి దాన, నీ అందమంత చూసి నేను వాలిపోయానే. ఈ జానపదం ద్వారా ఒక అందమైన అమ్మాయిని ఆట పట్టించడం తెలుస్తుంది. ఈ విధముగా జానపదాలు ఎంతో విజ్ఞానం దాగి ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. నేటి ఆధునిక యుగంలో యువతకు మరియు పిల్లలకు ఈ జానపదాల గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ విధంగా జానపదాల యొక్క ప్రాచుర్యాన్ని, దాని యొక్క వశిష్టాన్ని, గ్రామీణ ప్రాంతాల్లో ఆ జానపదాలకున్న ప్రాధాన్యతను మీరందరూ కూడా శ్రోతలు విన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మార్కాపురం ఆకాశవాణి కేంద్రం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.
1: మీరు ఇంతవరకు జానపదాలు విజ్ఞాన పదాలు శ్రీ సింగంపల్లి సుబ్బారావు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
2: ముఖాన్ మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: దువ్వూరి రామిరెడ్డి గారి గురించి శ్రీ బి శ్రీనివాస రెడ్డి గారి ప్రసంగం వింటారు.
2: ఈరోజు నేను చెప్పబోయే అంశం కవితా కృషివలుడు దువ్వూరి రామిరెడ్డి గారి గురించి. ఈయన 20వ శతాబ్దపు ప్రథమార్ధంలో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సాహితీ ప్రముఖుల్లో ఒకరు. కవి కోకిలిగా ప్రసిద్ధి చెందిన దువ్వూరి రామిరెడ్డి గారు పురాతన గ్రంథాలు వల్లెవేయని పండితుడు. ఈయన ప్రాచీన కావ్యాలలో ఔషోపణ పట్టని కవి, సైన్సు డిగ్రీలు లేని శాస్త్రవేత్త, కాలేజీ గుమ్మమైన తొక్కని బహుభాషా ప్రవీణుడు. ఆయన నిత్య కృషివలుడు. స్వయం కృషితో అనేక భాషలు నేర్చుకొని మహాకవిగా విమర్శకుడిగా పేరు పొందడమే కాక విజ్ఞాన శాస్త్రమునందు ప్రవేశం కలిగి ఫోటోగ్రఫీ, చిత్రలేఖనము, శిల్పము మొదలైన కళలలో నిపుణుడైన కళారంగమున పరిపూర్ణతమందిన ప్రజ్ఞానిధి ఈయన. కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి గారి సాహిత్యాన్ని, వారి ఔన్నత్యాన్ని భారత ప్రభుత్వం గుర్తించి వారి స్పెషల్ పోస్టల్ కవర్ను 29/9/2022 గురువారం రోజు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ వారు నెల్లూరులో విడుదల చేశారు. ఒక గ్రంథాలయంలో ఒక శతావధాని కవిత్వం పూర్వజన్మ సంస్కారమని, పుస్తక పఠనం వలన పండితుడు కావచ్చేమో కానీ కవి మాత్రం కాలేడని వ్యాఖ్యానించాడు. అది ఓ 19 ఏళ్ల యువకుడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ప్రయత్నిస్తే కవిత్వం రాయటం కష్టం కాదని ఆయనతో వాగ్విధానికి దిగాడు. ఆ అవధాని అయితే రాసి చూపించమని సవాల్ విసిరాడు. ఆ సంఘటన అతనిలో దాగి ఉన్న కవితా ప్రతిభను వెలికి తెచ్చిన ఓ ఘటన మాత్రమే. ఆ యువకుడే తన అద్భుత కవితాధారణం ఖండకావ్యాలుగా, ప్రబంధాలుగా, నాటకాలుగా, అనువాదాలుగా ప్రవహింపజేసిన సాహితీ గంగా దువ్వూరి రామిరెడ్డి. వీరు మానవ ప్రయత్నంతో దేన్నైనా సాధించవచ్చును అనే గట్టి నమ్మకం కలవారు. ఆ నమ్మకంతోనే కృషివలుడిగా ఉన్న రామిరెడ్డి గారు సాహితీ కృషివలుడిగా కూడా మారారు. ఈయన 1895 నవంబర్ 9 నెల్లూరు జిల్లా గూడూరులో దువ్వూరి సుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించారు. భారతదేశం స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, జాతీయతో కూడిన నవీన భావాలతో నిండిన సాహితీ సంపద కోసం తహతహలాడుతూ రోజులుండేవి. ఈయన నిరాలంబడు, ప్రకృతి ఉపాసకుడు. వీరి జీవితమే సాహిత్య సాహస గాథ. నెల్లూరులో థర్డ్ ఫారం చదివే రోజుల్లో తన స్వయంగా విడిభాగాలు తెప్పించి విదేశీ కెమెరాలతో పోటీ పడగల కెమెరాను తయారు చేసి ఫోటోలు తీయటం, విడిభాగాలతో ఒక రేడియోను తయారు చేయటం, ఇంకొకటి చేసి నెల్లూరు మున్సిపాలిటీ వారికి బహుకరించడం, అందమైన శిల్పాలు రూపొందించి తమ ఇంటికి అదనపు అందాన్ని చేకూర్చడం వంటి పనులు తన స్నేహితులకి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించేవి. ఆయన కలకత్తాలోని రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి వెళ్ళి సంస్కృతం, బెంగాలీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. తన 19వ ఏట తల్లి కోరిక మేరకు శేషమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఆయనలోని సాహిత్యాభిలాషకు తన భార్య తోడ్పాటు కూడా లభించింది. ఆ సమయంలో కట్టమంచి రామలింగారెడ్డి రచించిన ముసలమ్మ మరణం అనే పుస్తకం రామిరెడ్డిని ఎంతో ప్రభావితం చేసింది. దీనితో ఆయన నలజారమ్మ కథ ఆధారంగా 1915 తొలి పద్య కావ్యం రచించారు. ఈ కావ్యంతో రామిరెడ్డిలోని కవితా ప్రతిభ వెలుగుచూసింది. ఆ తర్వాత వనకుమారి అనే కావ్యంతో ఆయన కీర్తి మరింత ప్రకాశించింది. ఈయన రసిక జనానందము, అహల్యాను రాగాలు, కృష్ణరాయభారం అనే ప్రబంధాలు, కర్షక విలాసం అనే నాటకాన్ని రాశారు. స్వాతంత్ర నేపథ్యంలో ఆయన రచించిన మాతృశతకంలో ఒక్కో పద్యం అగ్నిశిఖను తలపించేది. వీరి రచనల్లో కృషివలుడు, జలదాంగన, యువక స్వప్నము, కడపటి వీడుకోలు, పానశాల, సీతావనవాసం, కవి రవి, గులాబీ తోట, పండ్ల తోట అనేవి ఎంతో ప్రాచుర్యం పొందినవి. 1923 తన కావ్యాలను ది వాయిస్ ఆఫ్ ద రీడ్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఈయన 1936 సినీ రంగ ప్రవేశం చేశారు. వెంకటేశ్వర మహత్యం, గరుడ గర్వభంగం, సీతారామ జననం మొదలగు సినిమాలకు మాటలను, పాటలను రాశారు. 1937 నెల్లూరు వారికి చెందిన శ్రీ రామ ఫిలిం కంపెనీ వారు నిర్మించిన నల్లదమయంతి సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు రాసి దర్శకత్వం వహించారు. ఈయన 1926 పానశాల అనే అనువాద గ్రంథాన్ని ప్రారంభించారు. ఈ పానశాల కావ్యం 1928 సాహిత్య మాసపత్రిక భారతంలో ప్రచురించబడింది. ఉమర్ ఖయ్యం అనే మహాకవి

0: పారసీక భాషలో రచించిన రుబాయిలను పానశాల పేరుతో అనువదించాడు. దీనితో ఈయన ప్రతిభ పూర్తిగా వికసించింది. పానశాల కావ్యం నుండి ఈ క్రింది పద్యము మచ్చునకొకటి. అంతములేని ఈ భువనమంత పురాతన పాందశాల, విశ్రాంతి గృహంబునందు నిరు సంజల రంగుల వాకిలు, ధనం క్రాంతులు పాదుశాలు, బహురాం జమిషీడులు వేనవేలుగా, గొంత సుఖించిపోయి రటకో పెరవారికి చోటు సంగుచున్. తెలుగు సాహిత్యంలో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పద్యం తెలిసే ఉంటుంది. కవితలో గొప్పతనం ఉంటే ఆ కవిత ప్రజల నాలుకలపై ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. అలాగే ఇప్పుడు చెప్పిన పద్యము పండిత పామరులందరికీ సుపరిచితమైన పద్యం. ఈ పద్యంలో అస్థిరమైన మానవ జీవితం గురించి చెప్పడం జరిగింది. ఈ ప్రపంచం ఒక సత్రము, తూర్పు పడమరలు అనేవి రెండు వాకిళ్ళు. ఈ సత్రంలో వేల కొలది రాజులు కొంతకాలం సుఖంగా ఉండి వచ్చేవారికి చోటిస్తూ ఎక్కడికో వెళ్ళిపోయారు అని ఇందులో భావం. ఈ భూమి మీద శాశ్వతంగా ఉండే వాళ్ళు ఎవరూ లేరు. అందువలన ఉన్న కొద్ది రోజులు గొడవలు లేకుండా స్నేహంగా జీవించాలి అన్నది ఈ పద్యం మనకిచ్చే హితోపదేశం. జీవిత సత్యాన్ని ఎంతో చక్కగా ఈ పద్యంలో తెలియజేశారు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అని మహాకవి వేమన అన్నట్లుగా కవుల్లో కూడా మహాకవులు వేరయా అని చెప్పుకోదగిన అవసరం ఉంది. అటువంటి మహాకవులు కోవకు చెందిన దువ్వూరికి విశేష కీర్తిని తెచ్చిన ఖండకావ్యం కృషివలుడు. రైతును అతని జీవితాన్ని వృత్తివృత్తంగా చేసుకొని తెలుగులో వచ్చిన మొట్టమొదటి కావ్యం ఇది. నిత్య కృషివలుడైన రైతన్న గురించి ఈ క్రింది పద్యము మచ్చుక. ప్రొద్దు ఒడిచిన దాదిగా ప్రొద్దు గ్రుంకకు వరకు కష్టింతువేగాని ఇరుగు పొరుగు వారి సంపదకై ఈసుగోరబోవా వెంత నిర్మలమోయి నీ హృదయ కలిక అంటూ ఈ పద్యంలోని ఓ రైతన్న సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కష్టించి పనిచేస్తావే కానీ ఇరుగు పొరుగు వారి సంపద చూసి ఏనాడు అసూయపడవు, నీ మనసు ఎంత స్వచ్ఛమైనది అని రైతు గొప్పతనాన్ని గురించి ఈ పద్యంలో అద్భుతంగా కవి వర్ణించారు. ఈయన రైతుగా స్వానుభవాన్ని అక్షరీకరించాడు. తన కావ్యపు నవ్యతను తెలియజేస్తూ అన్నాహాలిక నీది జీవితము నెయ్యంబార వర్ణింపజేయమే కన్నా నిర్ఘర సార వేగమున అనే పద్యములో రైతు జీవితాన్ని వర్ణించాలనుకున్నప్పుడు సెలయేటి ప్రవాహంలా మాధుర్యవంతమైన పదాలు అప్రయత్నంగా వస్తూ ఉంటే సమకాలిక కవులు కర్షక పక్షపాతి అని నిందావాక్యలు పలుకుతారని భావించారు. అయినా పంజరంలోని చిలక స్వేచ్ఛను ఎలా కోరుకుంటుందో తన మనసు అంతవరకు ఉన్న కావ్య నియమాలను అధిగమించి స్వేచ్ఛాకాశంలో విహరింపించాలని కోరుకుంటున్నదని అన్నారు. రైతు ఎంత నిరారంభడ జీవితాన్ని గడుపుతాడో ఈ కావ్యంతో ఎంతో హృదయంగా చెప్పారు. అతని కోరికలు ఎప్పుడూ నిత్య అవసరాలను దాటి వెళ్ళదని, అతని ఆలోచనలు ఎప్పుడూ పంట పొలాల చుట్టూనే ఉంటాయని, అతనికి పల్లెలు సమస్త ప్రపంచమని చెప్పారు. రైతు శ్రమ ఫలితాన్ని ఇతరులు అనుభవిస్తారని, అతనికి తినడానికి కట్టుకోవడానికి ఎప్పుడూ కరువు అనే వ్యధ చెందారు. అణగదొక్కబడుతున్న రైతుల జీవితాలను గురించి ఈ కృషివలుడు కావ్యంలో వివరించారు. ఈ కావ్యం ఆయనను ముందు తరం కవులకు మార్గదర్శకుడిగా నిలిపింది. రైతు కవి అయిన ఈయనను సింహపురి అని పండితులు కొనియాడారు. సన్మానాలు గురించి 1917 సంవత్సరంలో అనగా 22వ ఏట సిఆర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఒక సభలో స్వర్ణ పథకం బహుకరించారు. 1918లో వీరు రాసిన వనకుమారి విజయనగరం మహారాజు ఆస్థానంలోని కావ్య స్పర్ధలో ప్రథమ స్థానం పొందింది. 1929లో విజయవాడ ఆంధ్ర మహాసభ ద్వారా కవి కోకిల అనే బిరుదును ప్రదానం చేశారు. స్వాతంత్ర ఉద్యమం ఎలా ఉండాలో తెలిపే విధానం అంతా కాంగ్రెస్ వాలా నాటకంలో తెలియజెప్పారు. కట్టమంచి బుద్ధిజీవి అయితే రామరెడ్డి హృదయజీవి. స్వాతంత్ర భానోదయం కోసము తలపించి చూడకుండానే అనంతలోకాలకు తరలి వెళ్లారు. ఆంధ్ర సాహిత్యానందనంలో అమరజీవిగా నిలిచారు.
1: మీరింతవరకు దువ్వూరి రామిరెడ్డి గారి గురించి శ్రీ బి శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక సినీ భక్తి గీతం వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ఈరోజు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు సందర్భంగా వారి జీవిత విశేషాలను తెలుసుకుంటూ వారు దర్శకత్వం వహించినటువంటి చిత్రాల్లోని పాటలను విందాం. తెలుగు సినీ రంగంలో దర్శకేంద్రుడుగా పిలువబడుతున్న కె రాఘవేంద్రరావు గారి అసలు పేరు కోవెలమూడి రాఘవేంద్రరావు. తెలుగు సినిమా రంగంలో 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన దిగ్గజ దర్శకులలో కె రాఘవేంద్రరావు గారు ఒకరు. వీరు 50 సంవత్సరాలకు పైగా తెలుగు చిత్రసీమలో కొనసాగుతూ ఉన్నారు. వీరి తండ్రి గారి పేరు కోవెలమూడి ప్రకాశ్రావు గారు. వీరు కూడా ఒకప్పటి ప్రముఖ దర్శకులు తెలుగు చిత్రరంగంలో. వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి ఎంతో స్టార్ హీరోలను చిత్రరంగానికి పరిచయం చేసింది వీరే. ఇలా వీరి గురించి చెప్పుకుంటూ ఉంటే ఎన్నో విశేషాలు ఉన్నాయి. మరికొన్ని విశేషాలను ఈ పాట విన్న తర్వాత విందాం. దేవతా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం చక్రవర్తి.

కె. రాఘవేంద్రరావు గారు, మే 23 1942 కృష్ణా జిల్లా కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించారు. రాఘవేంద్రరావు గారి కుమారుడి పేరు సూర్యప్రకాష్. ఇతను కూడా సినీ రంగంలో నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా వ్యవహరించారు. దర్శకుడు కె. బాపయ్య గారు వీరి పెదనాన్న కుమారులు. రాఘవేంద్రరావు గారు సినీ నేపథ్యం ఉన్న కుటుంబం వల్ల పుట్టడం వల్ల సినీ రంగ ప్రవేశం పెద్దగా ఇబ్బంది పడలేదు. అయితే ఈ రంగం పట్ల ఉన్న ఆసక్తి, అంకిత భావం, కళా దృష్టి వీరిని దర్శకేంద్రుడిగా నిలబెట్టాయి. ప్రముఖ దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారి దగ్గర వీరు సహాయ దర్శకులుగా పనిచేశారు. 1975 మొట్టమొదటిసారిగా ఈయన దర్శకత్వం వహించిన చిత్రం బాబు. ఈ చిత్రంలో శోభన్ బాబు, వాణిశ్రీ నాయికా నాయకులుగా నటించారు. అలాగే వీరు దర్శకత్వం వహించినటువంటి అడవి రాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. ఈ పాట ఎప్పటికీ గుర్తుండిపోయే పాట.

రాజాన్ని ఎలివేట్ చేయడంలో, ఆయన సపరేట్ హీరోయిన్స్ని గ్లామర్గా చూపించడంలో ఆయన తర్వాత ఎవరైనా. అయితే ఈ క్వాలిటీస్ ఆయన అందరూ హీరోలతో పనిచేసే విధంగా అవకాశాలను ఇప్పించాయి. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారితో అడవిరాముడు, వేటగాడు, సూపర్ స్టార్ కృష్ణ గారితో ఊరికి మునగాడు, అగ్నిపర్వతం, కృష్ణన్ రాజు గారితో త్రిశూలం, శోభన్ బాబు గారితో దేవత, అల్లు అర్జున్తో గంగోత్రి, మహేష్ బాబుతో రాజకుమారుడు, ఇలా తెలుగు చిత్రరంగంలో అందరి అగ్రహీరోలతో ఆయన పనిచేశారు. విక్రెట్ కూలీ నెంబర్ 1 చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

0: टेली लॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: మీరు వింటున్నారు 101.5 మెగాహెడ్స్ మార్కాపూర్ ఎఫ్ఎం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో కె రాఘవేంద్రరావు గురించి. తెలుగు సినిమాకు కమర్షియల్ సొబగుల దిన దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు తెలుగు మూవీని అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన గనుడు. ఆయన స్టైల్ డిఫరెంట్, అప్రోచ్మెంట్ డిఫరెంట్, మేకింగ్లో వెరైటీ, హీరో

రాఘవేంద్రరావు గారు కమర్షియల్ చిత్రాలనే కాదు మహిళా ప్రధానమైన చిత్రాలను కూడా రూపొందించి సక్సెస్ సాధించారు. కెరియర్ కొత్తలో లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్లో ఆయన చేసిన ఆమె కథ, కల్పన, జ్యోతి చిత్రాలు ఆయనకి మంచి హిట్ అయిన చిత్రాలుగా నిలిచాయి. అలాగే సందేశాత్మక చిత్రాలను కూడా తీయగలని నిరూపించుకున్నారు కె రాఘవేంద్రరావు గారు. త్రిశూలం వంటి చిత్రంలో కృష్ణరాజును హీరోగా ఆయన తీసిన సందేశాత్మక చిత్రం మ్యూజికల్గా కూడా మంచి హిట్ సాధించింది. అలాగే భక్తిరస ప్రధానమైన చిత్రాలను తీయటంలో కూడా ఆయనది అందవేసిన చెయ్యి. అన్నమయ్య, శ్రీ మంజునాథ, శ్రీరామదాసు, షిర్దీ సాయి, ఓం నమో వెంకటేశ వంటి భక్తిరస చిత్రాలను తీసి ప్రేక్షకులను భక్తి పార్వశ్యంలో తేలియాడించారు. అన్నమయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం MM కీరవాణి.

50 ఏళ్లకు పైబడిన సుదీర్ఘ సినీజీ ప్రయాణంలో కె రాఘవేంద్రరావు గారిని ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి. 8 నంది పురస్కారాలు, 5 ఫిల్మ్ఫేర్ సౌత్ పురస్కారాలు, 2 మా సినీ అవార్డులు. 1984లో బొబ్బిలి బ్రహ్మన్న చిత్రానికి దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. వెండి తెర మీదే కాకుండా బుల్లి తెర మీద కూడా వీరు తనదైన ముద్ర వేశారు. శాంతినివాసం అనే ఈటీవీలో ప్రసారమైన సీరియల్కు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అలాగే సౌందర్య లహరి అనే పేరుతో ఆయన సినీ జీవిత విశేషాలతో ఒక కార్యక్రమం ప్రసారమైంది. ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించినటువంటి కె రాఘవేంద్రరావు గారు మరెన్నో చిత్రాలను, మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తుంది ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. అల్లరి ప్రియుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమందిరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగా రైతులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి మార్కెట్ యార్డులో వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద 47 మంది రైతులకు మంజూరైన పనిముట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాయచోటి ప్రాంతానికి గోదావరి, కృష్ణా జలాలను తీసుకువచ్చి 25,000 ఎకరాలను కొత్తగా సాగులేకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలోనే 350 కోట్లతో అంద్రినీవా ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసే లక్ష్యంతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాయచోటి రూరల్ మండలం దిగువ అబ్బవరం ఎన్టీఆర్ హౌసింగ్ లేఅవుట్లో లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. జిల్లాలో 66,360 ఇళ్ల నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 42,326 ఇళ్లను పూర్తి చేశామన్నారు. ఇందుకోసం ప్రభుత్వము 884 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అక్రమాలు జరిగితే ఆ మార్కెట్ కమిటీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తానని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ హెచ్చరించారు. మార్కెట్ యార్డ్ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మదనపల్లె మార్కెట్లో 15 కిలోల ట్రేలు అమలవుతున్నాయా? గుర్రంకొండ, మొలకల చెరువు మార్కెట్లలో వివాదాలు ఎందుకు పరిష్కారం కాలేదని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అన్ని మార్కెట్లలో ఒకే విధానం కొనసాగించాలన్నారు. జిల్లాను మత్తు రహితంగా మార్చేందుకు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పి ధీరజ్ అధికారులను కోరారు. ఎస్పి మాట్లాడుతూ, గంజాయి తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. కార్డన్ స్వచ్ఛ ఆపరేషన్లలో పత్రాలు సరిగా లేని 500 వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ వినియోగదారులను గుర్తించడానికి వీలుగా 1,000 టెస్ట్ కిట్లను పోలీస్ శాఖకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖను కలెక్టర్ ఆదేశించారు. మైనర్లకు మత్తు పదార్థాలు అమ్మినట్లు తెలిస్తే దుకాణాల ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయాలన్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని పోలీసులకు కలెక్టర్ తెలిపారు. మదనపల్లె పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ధ్యేయంగా పనిచేయాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి శివనారాయణ శర్మ పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. మార్నింగ్ విజిట్లో భాగంగా మున్సిపాలిటీలోని పలు రోడ్లపై వేకువజామున ఆయన పర్యటించారు. మున్సిపల్ కార్యాలయము, రామారావు కాలనీ, ఇందిరానగర్లోని మస్టర్ నమోదు కేంద్రాలకు వెళ్లి కార్మికుల హాజరును పరిశీలించారు. కోమటివాని చెరువు, బాహుదా నది, బుగ్గ కాలువ, ముగ్గురాల వంక, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పనుల ప్రగతిని పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. మహిళల భద్రతకు పెద్దపీట వేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగంతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. పెద్దమన్యం మండలం వెలిగల్లు ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతూ ముంబైలో నిర్వహించిన నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన శైలేష్ గౌడ్ను కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. కలెక్టరేట్కు వచ్చి తనను కలిసిన చిన్నారిని కొన్ని ప్రశ్నలు అడిగి కలెక్టర్ సమాధానాలు విన్నారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ చూపిన విద్యార్థిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఇది ఈ నెల సమాచార లేఖ. వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం. వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, పీటీసీ. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా నేరుగా సినిమా పాటలను కోరు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0859622339 3. మరి మన ఫస్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో
1: హలో నమస్తే.
0: నమస్తే అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు? హలో
1: హలో మేడం.
0: చెప్పండి చెప్పండి, మీ వాయిస్ కట్ కట్ గా వస్తోంది.
1: సరే, కొత్తపల్లి కోటేశ్వరరావు మేడం.
0: కోటేశ్వరరావు గారు బాగున్నారండి?
1: బాగున్నారా మేడం.
0: ఏ చిత్రానికి పాట కావాలి?
1: అల్లరి ప్రియుడు మేడం.
0: అల్లరి ప్రియుడు ఇప్పుడే వేసామండి. హలో,
1: అల్లరి ప్రియుడు మేడం.
0: అల్లరి ప్రియుడు మూవీ నుంచి పాట ఇప్పుడే వేశాం.
1: ఒక మంచి
0: ఆ పాటే అండి, ఇప్పుడే వేసాము.
1: మేడం
0: నా వాయిస్ వినిపించట్లేదా మీకు?
1: వినిపిస్తుంది. సినిమా
0: ఆ పాట ఇప్పుడే వేసామండి. సరే, వేరే పాట వేస్తున్నాం, వినేసేయండి.
1: మేడం.

0: మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్ మార్కాపూర్ ఎఫ్ఎం. హలో ఎఫ్ఎం. హలో హలో
1: హలో, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు?
1: నా పేరు వేమల పరశురామ్ మేడం, మా తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా.
0: ఓకే, ఏ చిత్రం నుంచి పాట కావాలండి
1: మేడం? వేగు చుక్క పగడి చుక్క.
0: వేగు చుక్క పగడి చుక్క విన్నారండి మా ప్రోగ్రామ్స్?
1: వింటాం మేడం.
0: ఈరోజు విన్నారా?
1: ఇవాళ వినలేదు మేడం.
0: ఓకే, వేగి చుక్క పగటి చుక్క.
1: జానకి.
0: దానిలో ఎవరండి హీరో?
1: ఎన్టి రామారావు, సావకార్ జానకి.
0: ఏం చేస్తుంటారండి?
1: మా ఫోటో స్టూడియో జిరాక్స్ సెంటర్ మేడం.
0: సారీ అండి, ఈరోజు అది లేదు.
1: లేకుంటే మేడం రే చుక్క అంటుంది మేడం.
0: రే చుక్క,
1: రే చుక్క పగడి చుక్క మేడం, అది నో పేరు.
0: రే చుక్క పగటి చుక్క. ఓకే
1: మేడం.
0: దాని ఏ పాట అండి?
1: అవునా కాదా అని ఉంటుంది మేడం.
0: ఓకే అండి, మీకోసం మీరు కొన్ని పాట వచ్చేస్తుంది, వినేసి.
1: ధన్యవాదాలు.
2: కాదా అవునా, కాదా అవునా.

0: హలో హలో,
1: హలో,
0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు? ఈరోజు మహిళా శ్రోతలకు ప్రత్యేకమండి. మాట్లాడమండి.
2: హలో మేడం.
0: హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. నీ పేరేంటమ్మా?
2: దుర్గా ప్రసన్న.
0: దుర్గా ప్రసన్న, ఏం చదువుతున్నావు?
2: 7th క్లాస్ మేడం.
0: ఓకే, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
2: తాళి సినిమా నుంచి మేడం.
0: తాళి. హాలిడేసా మీకు ఇప్పుడు? తాళి చిత్రంలో ఏ పాట అండి?
2: ఏదో ఒక పాట వేయండి మేడం.
0: తాళి చిత్రంలో ఏ పాట అయినా పర్వాలేదు. ఓకేమ్మా, నీకోసం మంచి పాట వేస్తున్నాను. తాళి చిత్రం నుండి వినేసి
2: ఒక్క నిమిషం.
3: తరి తక జను తదిమి తరిత జను తక తరి తక జను తదిమి తరిత జను తక తరి తక జను తదిమి తరిత జను తక తరి తంగడ తక తన దిగుతారు.

0: హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ మేడం.
1: నమస్తే అండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి?
0: బాగున్నారా మేడం?
1: బాగున్నామండి.
0: కేకొత్తపల్లి నుంచి మేడం భారతి.
1: భారతి గారు ఏం చేస్తుంటారండి?
0: మిషన్ కొడుతుంటాను.
1: ఓకే, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
0: శ్రీ మంజునాథ మేడం.
1: శ్రీ మంజునాథ. ఈరోజు
0: శ్రీ మంజునాథ మూవీలో స్వాగతం అయ్యే ఓ అమరాజన స్వామి.
1: ఓకే ఓకే అండి. విన్నారా ఈరోజు ప్రోగ్రామ్స్?
0: వింటూ ఉంటాం మేడం.
1: ఓకే,
0: కరువు పని దగ్గర ఇవాళ కరువు పనికి వెళ్ళా.
1: అవునా? శ్రీ మంజునాథ.
0: అవును మేడం.
1: ఎస్ కొత్తపల్లి నుంచి చాలామంది కాల్ చేస్తుంటారండి.
0: అవును మేడం, చేస్తూ ఉంటారు. నేను గ్యాప్ ఇచ్చాను మేడం చాలా రోజుల నుంచి.
1: ఓకే ఓకే, అలాగే చేస్తూ ఉంటే బాగుంటుందండి. ఎప్పుడు శ్రోతలకి ఒకే వాయిస్ వినకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఫ్రెష్గా ఫీల్ అవుతారు.
0: గ్యాప్ ఇస్తున్నాం మేడం.
1: స్వాగతం.
0: అందరూ వినాలనుకుంటారు, మాట్లాడాలనుకుంటారు కదా.
1: అది కరెక్ట్, కరెక్ట్ చెప్పారు.
0: అందరికీ రేడియో అభిమానులు అందరికీ చేయాలని, మాట్లాడాలని, ఒక సాంగ్ కోరాలనే ఉంటుంది.
1: అవునవును. సో అందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు చక్కగా ఆలోచించారు.
0: మేడం
1: మిమ్మల్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని రేడియో శ్రోతలందరికీ కూడా చెప్తున్నాను.
0: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి, మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తోంది, వినేయండి.
0: థ్యాంక్ యూ.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో హలో
2: హలో,
1: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు?
2: లక్ష్మీ ప్రియాంక మేడం, దేవరాజ్ గట్టి
1: నుంచి. లక్ష్మీ ప్రియాంక, ఓకే అండి.
2: బాగున్నారా మేడం?
1: బాగున్నామండి. ఏం చేస్తుంటారు?
2: ఖాళీనే మేడం, పొలం పని అయిపోయింది కదా.
1: ఆహా, ఓకే ఓకే. ఏ చిత్రంచి పాట కావాలి?
2: ఈరోజు వెంకటేశ్వర స్వామి వేయండి మేడం. అన్నమయ్యమాల నుంచి.
1: అన్నమయ్య ఇందాక వేసేసామండి.
2: నేను అదే దీపాలను చేసుకుంటున్నా, వినలేదు మేడం. వేరేది ఏదన్నా వేయండి మేడం.
1: వెంకటేశ్వర స్వామి పాట ఏమంటారు ఏదైనా?
2: బాగున్నారా మేడం మీరు?
1: బాగున్నామండి. వింటూ ఉన్నారా ఈ పాట?
2: వినే అందరి కోసం మేడం, మన ఆకాశవాణి ఎఫ్ఎం అందరి కోసం.
1: భద్రా చిత్రంలో మంచి పాట ఉంది.
2: పాతది ఎన్టీ రామారావుది.
1: ఇది తిరుమల వాస ఆ పాట
2: వేస్తాను.
1: ఆ పాట వినేసేయండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీరు మీరు కూడినట్లు వెంకటేశ్వర స్వామి పాట వచ్చేస్తుంది.
2: థ్యాంక్ యూ మేడం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: హలో హలో, హలో, మీరు మాట్లాడుకుంటున్నారండి? కాల్లో మాట్లాడట్లేదు, కాల్ కట్ అయిపోతుంది.
2: హలో హలో
1: హలో,
2: మా అబ్బాయి బర్త్డే
1: ఈరోజు. మహిళా శ్రోతలకు ప్రత్యేకం అండి, పక్కన లేడీస్ ఎవరన్నా ఉంటే మాట్లాడించండి.
2: హలో
1: హలో,
2: వినిపిస్తుందండి?
1: వినిపిస్తోంది. మీరు మహిళా శ్రోతలకు ప్రత్యేకం, లేడీస్ ఎవరైనా ఉంటే ఇవ్వండి.
3: హలో
1: హలో,
3: ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు అండి, ఒక మంచి పాట ఇస్తారా?
1: ఓకే ఓకే అండి. మీ బాబు పేరండి?
3: బాలక కాశీ నవీష్ రెడ్డి.
1: నవీష్ రెడ్డి, ఓకే అండి. సుస్వాగతం చిత్రంలో పాట వేయమంటారా?
3: సరే.
1: ఏం చేస్తున్నాడండి బాబు?
3: పాడుకుంటున్నాడు, రేడియో కాడ్ అండి.
1: ఎన్నేళ్ళు బాబుకి?
3: బాబుకి ఇప్పుడు 3 ఇయర్స్.
1: 3 ఇయర్సా? ఓకే ఓకే. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు. ఓకే, పాట బాబుకి బర్త్డే విషెస్ చెప్తూ ఈ పాట బాబు వినేయండి.

0: హలో,
1: హలో,
0: నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఈరోజు మహిళా శ్రోతలకు ప్రత్యేకం, లేడీస్ ఎవరన్నా ఉంటే ఇవ్వండి.
0: సరే సరే, సారీ మేడం. ఓకే, లేదండి.
1: హలో, హలో, హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు?
2: మంగమ్మ మేడం. బాగున్నారు మేడం?
1: మంగమ్మ గారు బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
2: బాగానే ఉన్నాం మేడం.
1: ఏ చిత్రం నుంచి పాట కావాలి?
2: గీతయ్యలు పాట ఇవ్వండి మేడం. గీతయ్యలు.
1: ఓకే ఓకే అండి. ఏం చేస్తుంటారండి?
2: పొలం పని మేడం.
1: ఆహా, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? ఏ ఊరు నుంచి ఫోన్ చేశారు?
2: కొత్తపల్లి మేడం.
1: కొత్తపల్లి. ఎండలు ఎక్కువగా ఉన్నాయండి, కాస్త జాగ్రత్తగా.
2: అవును మేడం, ఎండలు భలే ఉన్నాయి.
1: కాబట్టి మీరు వెళ్ళేటప్పుడే మంచి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి.
2: థ్యాంక్ యూ మేడం.
1: కొంచెం రాగి జావ, కొంచెం మజ్జిగ లాంటివన్నీ తీసుకెళ్ళి పని చేసుకోండి. వీలైనంత వరకు త్వరగా పని ముగించుకొని ఉదయం పూట వెళ్ళేట్టు చూసుకోండి.
2: తొమ్మిదింటి దాకా ఉంటాం మేడం.
1: అవునా? సీతయ్య. చాలా మంది ఉంటారండి మీతో? చాలా మంది ఉంటారా మీతోటి?
2: ఉంటారు మేడం.
1: ఓకే, అందరు కలిసి పనిచేసుకుంటారు కాబట్టి అనిపించదు.
2: అందరం కలిసి చేస్తాము. 50 మంది అనుకుంటారు మేడం.
1: సీతయ్య.

0: వింటూ ఉన్నారండి మా ప్రోగ్రామ్స్ అన్ని?
1: ఇంతా మేడం.
0: ఎక్కువగా ఏ ప్రోగ్రామ్ వింటారండి?
1: ఈరోజు పెట్టుకోలేదు మేడం, పచ్చి కట్టే ఇరుకున్నాను, బాగా ఇండ్రాట్లే, జోబులో పెట్టుకుంటే ఇండ్రాట్లే.
0: ఓకే, అందుకని ఈరోజు ఎక్కువ వినలేదు. సారీ అండి, సీత లేదు ఈరోజు, వేరే ఏదైనా చెప్పండి. సీత ఉందిలేండి. ఓకే, దానిలో ఏ పాట అండి?
1: సమయానికి సరిగ్గా ఆ పాట అండి, సమయానికి.
0: ఓకే, మీకోసం కొన్ని పాట వచ్చేస్తుంది.
1: సరే మేడం, థ్యాంక్ యూ.

0: Work from home. High salary. Just ఒక క్లిక్లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: హలో
1: హలో,
0: మేడం, శుభోదయం. మేడం, నాగలక్ష్మి ఫ్రమ్ శ్రీముఖలింగం.
1: బాగున్నారండి నాగలక్ష్మి గారు?
0: మీరు బాగున్నారా మేడం?
1: బాగున్నా అండి.
0: కొన్ని రిక్వెస్ట్ మేడం, అడిగిన సలహా ఇస్తున్నాం ఏమనుకోవద్దు. ఇదో
1: చెప్పండి.
0: కొన్ని రోజులు ఉంది పాట పాడలేదు, చాలా ఒక ఫీలింగ్ ఒకవేళ బావలేరు చెప్పాలనుకోండి. ఒక హీరో అయితే హీరోకి సంబంధించి పాట అలాంటి సాగుతూ ఉంటుంది కదా, మా శ్రోతలకు ఇంటి ఇంటి అనేసి ఒక దీనిగా ఉంటుంది. దేని గురించి చెప్తారా అనేసి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా మేడం.
1: అవునండి.
0: మీ తాను సాంగ్ యూజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మేడం. మీ వాయిస్ సూపర్ ఉంటుంది.
1: ఏంటండి?
0: మీ వాయిస్ చాలా బాగుంటుంది మేడం.
1: ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
0: అందుకనే మీరు ఒక సాంగ్ పాడితే, మీరు ఒక పాట పాడితే మాకు చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మాకు.
1: పాటలు ఆల్రెడీ వేస్తాం కదండి.
0: అలా కాదు మేడం, అంటే ఇక్కడ బావలహరి ఎవరి గురించి చెప్తున్నారు ఒక ఆతృత మాకు కలుగుతుంది కదా.
1: అవునవునండి. ఓకే ఓకే.
0: అందుకని మీరు ఒక సాంగ్ పాడితే, మీరు ఒక పాట కానీ పాడినట్టు చూస్తాను మాకు బాగుంటుందనే ఉద్దేశం. ఆహా, ఎందులో పాడతారా అనేసి ఒక మాకు ఒక మెస్సేజ్ గా ఉంటుంది.
1: ఓకే అండి, తప్పకుండా మీ సలహా మైండ్ లో పెట్టుకుంటాను, ఈసారి నుంచి ట్రై చేస్తాను.
0: ఓకే ఓకే, ధన్యవాదాలు మేడం. రేపు జీవిత గారి బర్త్డే అండి.
1: ఓకే ఓకే.
0: ఆవిడకి బర్త్డే విషయం తెలుపుతూ ముందుగా అంకుశం ఫిల్మ్ నుండి సాంగ్ మేడం.
1: అంకుశం. ఓకే అండి, మీరు చాలా చక్కగా మాట్లాడతారండి.
0: అందులోనే ఇది మమ్మ పిల్ల ప్రేమకు శృంగారం శ్రాగారం ఏదో ఉంటుంది. ఇది మమ్మ తల్ల ప్రేమకు శ్రీకారం.
1: ఓకే ఓకే, చూస్తున్నానండి. అంకుశం. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం.
0: ఇది చెరగని ప్రేమకు.
1: ఓకే అండి, ఇలాగే మంచి మంచి సలహాలు చెప్తూ ఉండండి, అలాగే లెటర్స్ కూడా రాస్తూ ఉండండి. మీ లెటర్స్ తప్పకుండా వస్తుంది, మీరు కొన్న పాట వచ్చేస్తుంది, వినండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
0: ధన్యవాదాలు మేడం.
1: ఓకే.

0: హలో
1: హలో హలో మేడం.
0: హలో, ఎవరు?
1: హలో మేడం.
0: మా హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. నీ పేరేంటమ్మా?
1: నా పేరు దివ్య మేడం.
0: దివ్య, దివ్య ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు?
1: కొత్తపల్లె మేడం.
0: కొత్తపల్లె. ఏం చేస్తుంటావు? చదువుకుంటున్నావా? ఎన్నో క్లాసు?
1: 6 మేడం.
0: ఓకే, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: ఆయుధంలోంచి ఇదేంటమ్మో మాయ మాట మేడం.
0: ఓకే, ఎవరు చెప్పారు అది అడగమని? ఆ పాట అడగమని ఎవరు చెప్పారు?
1: ఎవరు చెప్పలే మేడం, నేనే చూస్తున్నా.
0: అవునా? ఓకే, నీకోసం ఆ పాట వచ్చేస్తుంది, వినేది.
1: థ్యాంక్ యూ మేడం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఈనాటి హలో ఎఫ్ఎం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మహిళా భారతి స్త్రీల కార్యక్రమం.

ఈనాటి మహిళా భారతి కార్యక్రమంలో మరుగున పడుతున్న మన సంప్రదాయాల గురించి శ్రీమతి పాదత్తి లక్ష్మీ మల్లేశ్వరి గారి వివరణ వింటారు. ముందుగా ఒక లలిత గీతం.

0: మరుగున పడుతున్న మన సంప్రదాయాల గురించి శ్రీమతి పాదర్తి లక్ష్మీ మల్లీశ్వర్ గారి వివరణ వింటారు.
1: ఎక్కడ లోపం జరుగుతుంది అనేది ప్రశ్న. మరి మన సాంప్రదాయాలు ఏమిటో తెలిస్తే వాటి లోపాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. అయితే మన హిందువులు ప్రపంచంలో 120 కోట్ల మంది ఉన్నారు. ఆ 120 కోట్ల మందిలో 110 కోట్ల మంది మన భారతదేశంలోనే ఉన్నారు. అది మన భారతీయత యొక్క గొప్పతనం. మన భారతదేశాన్ని భరతుడు పాలన చేశాడు చాలా భోగ్యంగా. అలా పాలన చేసి తాను మోక్షాన్ని పొందటానికి మళ్ళీ మరొక జన్మ కూడా ఎత్తి మళ్ళీ జన్మలో ఆయన మోక్షాన్ని పొందాడు. అటువంటి మోక్షాన్ని కూడా పొందగలిగినటువంటి భరతుడు పాలన చేశాడు కనుకనే దీనిని భారతదేశం అనే గొప్ప నామం సంతరించుకుంది. ఇక్కడ సాంప్రదాయాలు ఏమిటి మనం నిద్రలేచినప్పటి నుంచి చూసుకుందాం. నిద్రలేచేది ఎప్పుడు? తెల్లవారుజాము సమయాన లేసేవారు ఇంతకు ముందు వారు. అప్పుడు ఏమంటారు? బ్రాహ్మీ ముహూర్తము అంటారు. అలాగే యోగా చేయకపోయినా ప్రత్యేకించి లెగిచి చక్కగా మన పనులన్నీ సరిదిద్దుకుంటూ ఉంటే అదే యోగా అండి. యోగా చేస్తేనే యోగా కాదు, మనకు అనేక రకమైన పనులు ఉన్నాయి. ఇంతకుముందు వాళ్ళందరూ కూడా బాగా గోవులను కాచుకునేవారు, పొలం పనులు చేసుకునేవారు. తెల్లవారుజామున ఆ పెరుగులు జిలికి

జిగల్ చేసేవారు. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ అంటూ యోగా చేస్తున్నాం, సైకిలింగ్ అంటూ చేస్తున్నాం. అప్పుడేమిటి, మజ్జిగ జిలిగితే హ్యాండ్ మూమెంట్. సైకిలింగ్ అంటే ఏమిటి, గబగబా వెళ్ళి ఆ చెరువులో నీళ్లు ముంచుకొని ఆ కడవ నెత్తిన పెట్టుకొని గబగబా ఇంటికి చేరితే అంతకంటే సైకిలింగ్ ఉందా, అంతకంటే వాకింగ్ ఉందా? కాదు కదా. పొలాలకు వెళ్ళేవాళ్ళు చక్కగా నడుచుకుంటూనే, ఎటువంటి వాహనాలను కూడా అప్పుడు వినియోగించేవారు కాదు. ఏవో ఎద్దుల బండ్లు ఉన్నాయంటే అవి పంట కొయ్యటానికి ఇంటికి తీసుకున్న రావటానికి కోసిన పంటను వినియోగించేవారు. అలా ఉండేవి. శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది, అందులో ఫలితం కూడా ఎక్కువగా ఉండేది. ఉదయం లేచి ఆడవాళ్ళు కసువు చిమ్మి కల్లాపి చల్లేవాళ్ళు బయట. ఆ గోవు పేడను కలిపి కల్లాపి చల్లటం జరుగుతుంది. మరి ఆ పేడ చల్లటం వలన మనకు క్రిమికీటకాలు వెళ్ళిపోతాయి. చక్కగా అందంగా ఆ రంగవల్లులు అలంకరించుకుంటే అందము ఉంటుంది బాహ్యంగా. తెల్లవారుజాము లేచి పనిచేయటం వల్ల ఆ ఇంటి స్త్రీ ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకొకటి, ఆ పేడను చల్లటం వల్ల మన ఇంట్లోకి ఎటువంటి విషపు పురుగులు క్రిమికీటకాలు రాకుండా యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. అలా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి మన పూర్వీకులు అనుగ్రహించిన వాటిల్లో. స్త్రీని తీసుకున్నామనుకోండి, కాళ్లకు మెట్టెలు పెట్టుకుంటారు, చేతులకు గాజులు ధరిస్తారు, మెడలో భోగ్యమైన మంగళసూత్రం, తలలో పువ్వులు, నుదుటున బొట్టు, ఇవన్నీ ధరించేవాళ్ళు. మరి ఆ నుదుటున బొట్టు ధరించడం ఎందుకు అంటే, భూమధ్యము అని అక్కడ ఉంటుంది పాయింట్. మనకు 7 చక్రాలు ఉంటాయి మన శరీరంలో, అలాగే ఇలా పింగళ నాడులు ఉంటాయి. ఆ నాడులు చక్కగా మేరు ద్రవాన్ని ఉప్పొంగి చేసి ఈ బ్రహ్మరంధ్రం ద్వారా, అంటే శిరస్సులో ఉండేటటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా ఆ ఆత్మను వెళ్ళిపోవటానికి, మోక్షాన్ని చేరటానికి సహకరిస్తుంది. అయితే ఈ భ్రూమధ్యమున మనము కుంకుమను ధరించటం వలన దానికి ఎలా అంటే, ఆ చక్రం చక్కగా పనిచేస్తుంది. సూర్యకిరణాలు, అతిలోహిత కిరణాలు పడి భ్రూమధ్యం ఎక్కడ పాడవ్వకుండా అలా రక్షణ జరుగుతుంది. అలాగే మన మోక్షాన్ని పొందటానికి ఇది కూడా ఒక విధంగా సహాయపడుతుంది. మన మంగళసూత్రాలు స్త్రీకి హృదయంపై పడుతూ ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుంది, హృదయ స్పందన జరుగుతుంది. ఆల్రెడీ గుండె కొట్టుకుంటూ ఉంటుంది, కానీ హృదయ స్పందన జరగాలి. ఏమిటది, మన కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా క్షుద్రం హృదయ దౌర్బల్యం తెక్తో తిష్టా పరంతప. ఏమన్నారు, మన హృదయ దౌర్బల్యం కాకూడదు, ఎప్పుడూ కూడా హృదయము వికసించినట్లుగా ఉండాలి. అంటే మనం చేసేటటువంటి పనుల వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు, మనము ఇబ్బంది పడకూడదు. ఎప్పుడు కూడా ఉచితాలకు వెళ్ళకూడదు ఈ మానవుడు. ఉచితాలకు వెళ్ళాడంటే వాడి హృదయాన్ని వాడే పాడు చేసుకున్నట్లు అవుతుంది. కనుక అలా తెలియ చెప్పారు మనకు భగవద్గీతలో కూడా, హృదయ దౌర్బల్యము పనికిరాదు అన్నట్లుగా. మరి ఆ విధంగా స్త్రీ మంగళసూత్రాలకు ఒక ఉపయోగకరం ఉంది. మరి గాజులు ధరిస్తారు. ఆ మణికట్టు దగ్గర ఉండేటటువంటి నాడీ వ్యవస్థ ఉంటుంది. ఆ నాడీ వ్యవస్థ ఏం చేస్తుంది, నాడీ బాగా కొట్టుకుందనుకో ఆరోగ్యంగా ఉన్నట్టు మనకు లెక్క. ఇంతకుముందు పూర్వం వైద్యులు కూడా ఏం చేసేవారు, నాడీ పట్టుకొని చూసి వారికి ఉండేటటువంటి అనారోగ్యాన్ని తెలియపరిచేవారు. అటువంటి సాంప్రదాయంలో మనం ఉన్నాము. అయితే ఈ నాడీ వ్యవస్థ బాగా చక్కగా జరగటానికి ఈ గాజులు మనం పనిచేసినప్పుడల్లా ముందుకు వెనక్కి, ముందుకు వెనక్కి జరుగుతూ ఉంటాయి. స్త్రీకి నాడీ వ్యవస్థ చక్కగా అనువదింపబడుతుంది. అలాగే చీరలు కట్టుకుంటారు, జాకెట్లు, ఆ మధ్యలో కొంచెం శరీరం ఉంటుంది, అది గాలి సోకుతూ ఉంటుంది. ఆ నాభి అవస్థ కూడా చక్కగా పెంపొందటానికి, గర్భసంచి వ్యవస్థ చక్కగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. అలా ఈ చీరల సాంప్రదాయం కూడా చాలా భోగ్యమైనది. ఇంకా ఈ నాడీ వ్యవస్థలో మనకు హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయన్నమాట. స్త్రీ ఎప్పుడూ కూడా గర్భం దాల్చి ప్రసవించి చేయటం ఉంటుంది కదా, ఇవన్నీ కూడా ఇందులో ఉపయోగకరంగా ఉంటాయన్నమాట. అంటే హార్మోన్స్ ఉత్పత్తి అవ్వటానికి కూడా నాడీ అవస్థ చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే కాళ్లకు పట్టీలు, మెట్టెలు ధరిస్తాము. నడుం వరకు ఉన్న భాగాలలో అయితే చక్కగా బంగారం పెట్టుకోవచ్చు, నడుం వరకు, పైనుంచి నడుం వరకు. మరి నడుము నుంచి కింది వరకు కూడా బంగారాన్ని ధరించటానికి లేదు, ఎంత ఉన్నవారైనప్పటికీ, అది శాస్త్రం. అంత భోగ్యమైనటువంటి ధని అన్నమాట. కనుక కాళ్లకు పట్టీలు వెండియే పెట్టుకుంటాము, మెట్టెలు వెండియే ధరిస్తాము. మరి ఆ 2వ వేలు 3వ వేలు మెట్టెలు పిల్లలు అంటూ ధరిస్తారు. వాటిని ధరించటం వలన

మనం నడిచే నడక కానీ మనము స్పందన జరిగినప్పుడల్లా అది ఉత్తేజమయ్యి మన గర్భసంచి సక్రమంగా నడవటానికి, పీరియడ్స్ కరెక్ట్గా రావటానికి కానీ, లేదు కాన్పులప్పుడు ఈజీగా అవ్వటానికి కానీ, అంటే హార్మోన్స్ అన్నీ కూడా చక్కగా వాటి ఏ లెవెల్లో ఉండాలో ఆ లెవెల్లో ఉండటానికి ఉపయోగపడతాయన్నమాట. కనుక మన పెద్దలు చెప్పినవి ఏవీ కూడా ఏవి ధరించమన్నా, ఏది పాటించమన్నా, ఏది ఆచరించమన్నా, అవన్నీ కూడా మన పెద్దలు మన ఆరోగ్యానికి, అలాగే మన జీవనం ఉజ్జీవనం అవ్వటానికి, మన పిల్లలకు నేర్పటానికి చక్కగా మనకు అందించారు. సరే, హిందూ అంటే ఏమిటండి? హిందూ సాంప్రదాయం అంటున్నాం కదా. హిందూ అంటే ఏమిటి? హిమ్ అంటే చెడు లేదా దోషము అనుకు. ధూ అంటే ధునించేవాడు, అంటే వాటిని తరిమి కొట్టేటటువంటి వాడు హిందూ. కనుక హిందువు ఎవరి మీద ఆధారపడడు, తన స్వశక్తి మీదే ఆధారపడి ఉంటాడు. తాను స్వశక్తిగా సంపాదించుకున్న ధనంలో, ఇప్పుడు మనకు శాస్త్రం చెప్తుంది, ఏమని చెప్తుంది, ఒక 100 రూపాయలు సంపాదించినట్లయితే దాన్ని 4 భాగాలుగా చేయాలి అన్నారు. ఒక భాగం వచ్చేసి మన ఇంటికి ఖర్చు పెట్టుకోవాలట. ఇప్పుడు యజమాని ఉన్నాడు, భార్య పిల్లల్ని చాక్కోవాలి కదా, ఆ ఇంటికి ఖర్చు పెట్టుకోవాలట. ఒక పావలా భాగం వచ్చేసి దేశానికి పన్ను రూపంగా ఇవ్వాలి, ఎందుకంటే దేశం సైనికుల సంరక్షణ, రోడ్లు, రవాణా ఇవన్నీ మనకు సమకూరుస్తుంది కదా, అందుకని దేశం ఖజానాకు 1 పావలా ఇవ్వాలన్నారు. 1 పావలా వచ్చేసి మన ముందుకు దాచుకోవాలట. ఈవేళంటే వయసులో ఉన్నాం, చక్కగా సంపాదించుకుంటున్నాము, ఏమి తెలియట్లేదండి. తర్వాత కాళ్ళ నొప్పులు వస్తే ఈ అవయవాలన్నీ కూడా మనకు సహకరించక మనం ఏమి చెయ్యలేనటువంటి పరిస్థితిలో తిండికి గుడ్డకు ఇబ్బంది పడకూడదన్న సదుద్దేశంతో మన శాస్త్రము, మన పూర్వీకులు 1 పావలాను అలా దాచుకోండి అని చెప్పారు. ఇంకొక పావలా ఉంది, ఇప్పుడు 4 పావలాలు కదా రూపాయికు. ఆ లాస్ట్ పావలా ఏం చెప్పారు, చక్కగా గుళ్ళకు, బళ్ళకు దాన ధర్మాలు చేయండి, ఆచార్యులకు. అలా దాన ధర్మాలు చేయటం వలన ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారండి, స్వాములకు అర్చకత్వం చేస్తారు, మూల పెరుమళ్లకు, గుళ్ళల్లో ఉండే పెరుమళ్లకు, లేదా గుళ్ళల్లో ఉండే దేవుళ్ళు అనుకుందాం. పెరుమళ్ళు అంటే ఇంకొంచెం భోగ్యమైన పదము. సరే, ఆ దేవుళ్లకు చక్కగా చేస్తారు పూజలు అవి. ఇంకా ఏం చేస్తారు వాళ్ళు, వాళ్ళకు ఉండేటటువంటి కర్తవ్యము బాధ్యత అది, కనుక అదే నిర్వర్తిస్తారు. మరి అటువంటి వారు మనమందరం, ఇప్పుడు గుళ్ళో పూజ జరిగింది అంటే ఆయన అయ్యగారు ఒక్కడు ఉజ్జీవింపబడటానికి కాదండి, ఆ ఊరు మొత్తము కూడా చక్కగా సాంప్రదాయంగా ఆరోగ్యంగా నడవడత కలిగి ఉండటానికి పరమాత్మకు తాను 1 పరికరంగా మాత్రమే పూజ చేస్తాడు. మరి అటువంటి మన తరపున పూజ చేసేటటువంటి అయ్యవారికి దానం చెయ్యాలి, ఎందుకంటే ఆయన ఇతరత్ర ఆలోచనలు పెట్టుకుని ఇతర వ్యాపారాలు, ఇతర వృత్తులు స్వీకరిస్తే భగవంతుడికి చేసేటటువంటి సేవలో లోపం ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, దాని అరిష్టం మనకే వస్తుంది కదా. కనుక ఆయన చేసేది మంచి పని, కనుక మనం అలాంటి వాళ్లకు దానం చేస్తే అది మళ్ళీ మనకు రక్షణను చేస్తుంది. అందుకనే ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తుంది అన్నారు. దీనికి పురాణ వచనం ఒకటి చిన్నది మనం ఉదాహరణ చెప్పుకుందాం. చక్కగా ఇతిహాసాలు అంటూ మనకు పురాణాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక గ్రంథాలు. ఏమిటవి? 1 శ్రీమద్ రామాయణం, 2 మహాభారతం. మరి రామాయణంలో రాముడు ఏం చేశాడు, ధర్మంగా నడిచి చూయించాడు. ఇలా ధర్మంగా నడుస్తే మీకు ఇలా ఉజ్జీవనం ఉంటుంది, మీరు తర్వాత సుఖంగా ఉంటారు. ధర్మంగా నడిచేటప్పుడు కష్టంగానే ఉంటుంది, ధర్మం ఈజీగా ఏమీ ఉండదు, చాలా కష్టంగా ఉంటుంది. కానీ ధర్మంగా నడిస్తే తర్వాత సుఖం ఉంటుంది, మనం నడవలసింది ధర్మము అని ఆయన పరమాత్మ అయినప్పటికీ మానవ జన్మను ధరించి ఆయన ధర్మంగా నడిచి చూయించాడు. పరమాత్మ కదండి, అనేక శక్తులు ఉంటాయి, ఆయన కష్టపడవలసినటువంటి అవసరం ఏమిటి? కానీ అలా అనుకున్నారా? లేదు, ఆయన ఏదైతే రూపాన్ని దాల్చారో ఆయన సంకల్పం కొద్దీ దానిలో అదే విధంగా మనిషి ఎలా ఉంటాడో, ఎలా జీవించాలో, ఎలా ఎంత శక్తులు ఉంటాయి అంత శక్తి పరిమితిలోనే ఆయన ఆచరించి మనిషి ఎలా ఉండాలో చూపించాడు. సరే, మహాభారతం తీసుకుందాం, ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం అనుకున్నాము. మహాభారతంలో పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. మరి కౌరవులు దుష్టులు, పాండవులు ధర్మ మార్గం నడిచినటువంటి వారు. అన్యాయంగా ఉన్నటువంటి కౌరవులు ఎంతమంది, అక్షౌణీల సైన్యం ఉంది, అనేక ఏనుగులు, అనేక గుర్రాలు, అనేక మంది రాజులు, సామంత రాజులు, ఇంకా వాళ్ళు కాక 100 మంది ముందు కౌరవులు అన్నాదమ్ముళ్ళే ఉన్నారు. మళ్ళీ ద్రోణాచార్యులు ఉన్నారు,

శంకర్ధామ ఉన్నారు, కృపాచార్యులు వారున్నారు, ఆచార్యులలో కూడా అంతటి సైన్యము కౌరవులకెళ్ళి ఉంది. మరి పాపం పాండవులకెళ్ళి ఎవరున్నారు? పాండవులు ఐదుగురు ఉన్నారు, వారికి ఉండే సైన్యము కొద్దిపాటిది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, బాహ్యంగా కనిపించేటటువంటి సైన్యము కాదు, అంతర్గతంగా ఉండేటటువంటి ధర్మాన్ని గమనించాలి. ఆ బాహ్యంగా ఉండేటటువంటి సైన్యము చాలా ఉన్నప్పటికీ మరి ఎందుకు ఓడిపోయారు అంటే, ధర్మము పాండవులకెళ్ళి ఉన్నది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం. ఏమని చెప్పారు? యత్ర యోగీశ్వర కృష్ణు యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాణి తిర్మ తిర్మమ. ఎక్కడ యోగీశ్వరుడైన కృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ విజయం తథ్యం అన్నారు. అంటే ఏమిటి? ధర్మం కావాలని కోరుకునేటటువంటి అర్జునుడు, ధర్మానికే ఒక రూపమిస్తే మనకు దేవతలు అంటాం కదా, అనేక మంది దేవతలు నామాలు ఉన్నాయి, ఆ దేవుడే ధర్మరూపం కనుక ధర్మము రక్షింపబడుతుంది, అధర్మము శిక్షింపబడుతుంది అంటూ కౌరవ పాండవుల కురుక్షేత్ర యుద్ధంలో మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో వాళ్ళు చాలా తక్కువగా ఆలోచన చేస్తున్నారు. అరే మన పూర్వీకులు ఇలా చేశారు కదా, దీనిలో ఇంత ధర్మం ఉంది కదా, ఇమిడీకృతమైంది కదా, మనకు ఎప్పుడో ఋషులు తపస్సులు చేసి వాళ్ళు మనం కష్టపడలేమని వాళ్ళు తపస్సు చేసి పొందినటువంటి దాన్ని చిన్నగా మనం ఇప్పుడు ఒక 100 పేజీలు చదవాలనుకోండి, ఒక పారాగ్రాఫ్లో ఇచ్చినట్టుగా మనకు అంత భోగ్యంగా ఇచ్చారు. కానీ అవి ఎవరు ఆలోచన చేయట్లేదండి, అవన్నీ పాత చింతకాయ పచ్చళ్ళండి, అవన్నీ ఎవరు ఆచరిస్తారు అన్నట్టుగా ఏర్పడింది ఇప్పుడు సమాజం. ఇప్పుడు వస్త్రధారణ మారింది, అలాగే అలంకారాలు మారిపోయాయి. స్త్రీ అని కాదు, పురుషుడని కాదు, టోటల్గా పురుషుల్లో కూడా చూడండి, ఇంతకుముందు పంచ కట్టుకునేవాళ్ళు, చక్కగా లాల్చిలాగా వేసుకునేవాళ్ళు, దానివల్ల వాళ్లకు మన భారతీయత ఉట్టిపడుతుంది. అలాగే సౌఖ్యం కూడాను, ఎందుకంటే మనమున్న దేశము ఉష్ణం, ఇతరమైనటువంటి ఆ లండను అమెరికాను అవన్నీ శీతల దేశాలు, వాళ్ళు సూటేసుకున్నారు బూటేసుకున్నారు అంటే వాళ్ళు చలికి తట్టుకోలేక సూటు బూటు వేసుకొని కప్పుకుంటున్నారు శరీరాన్ని. కానీ వీడికేమవసరం, చక్కగా పంచకట్టుకుంటే గాలి ఆడుతుంది, మనం ఉన్నది ఉష్ణంలో కాబట్టి, అలా లాల్చి వేసుకుంటే ఫ్రీగా ఉంటుంది. అలా మన పూర్వీకులు ఎందుకు ఇచ్చారు ఈ వస్త్రధారణ అంటే, మన మనకుండేటటువంటి ఉష్ణోగ్రతను, మనకుండేటటువంటి కాలాన్ని, మనకుండేటట్టుగా మనం ఆరోగ్యంగా ఉండేటట్టుగా వాళ్ళు అనుగ్రహించడం జరిగింది పూర్వీకులు. కానీ అది తెలుసుకోలేక వాళ్ళు సూటేసుకున్నారు, వాళ్ళు బూటేసుకున్నారని మన వాళ్ళు వేసుకుంటున్నారు, దానివల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి చాలా వరకు. ఆ స్కిన్ అలర్జీలు, ఇంకా సంతానోత్పత్తి మగవాళ్లల్లో ఎక్కువగా వీర్యం పెరగకపోవటము, ఇంతకుముందు వాళ్ళు ఎంతమందిని కన్నా ఎంత గట్టిగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్లల్లో అంత సత్తువ కూడా లేదు. అంటే ఆహారంలో మార్పు రావాలి, వస్త్రధారణలో నా మార్పు రావాలి, నియమాలలో మార్పు రావాలి, నడవడతలో మార్పు రావాలి. మనం ఒక నియమం పెట్టుకున్నాం, తెల్లవారుజామున 5కి లెగవాలనుకున్నాం అనుకోండి, లెగవాలి, లేకపోతే ఇప్పుడు చెప్పుకున్నాం కదా అనారోగ్య సమస్యలని. కనుక మనకు తెలిసిన తరువాతనైనా సరే వాటిని పాటించడానికి ప్రయత్నం చేద్దాము చక్కగా. అయితే హిందువులందరూ కూడా, మీరు అనేక మంది దేవతలను ప్రార్థన చేస్తారండి, మాకైతే ఒక్కడే దేవుడు అంటారు ఇతరస్తులు, కాదనుటలేదు, మాకు అనేక రూపాలలో పరమాత్మ ఏం చేసి ఉన్నారు, అందుకని అనేక రూపాలలో కొలుస్తున్నాము. మీకు ఒక రూపంలోనే ఉన్నారు, ఒక రూపంలో కొలుస్తున్నారు, కొలిచే దైవంలో ఎన్ని రూపాలలో కొలచినా మన మనస్సులో శుద్ధత ఉండాలి, ధర్మం ఉండాలి, అప్పుడే కదా చక్కగా నువ్వు ఏది చేసినా కూడా అది ఫలిస్తుంది. ఆ ధర్మానికే మనం ఒక చిన్నది చెప్పుకుందాం, ఎందుకంటే పురాణాలు జోడించుకుంటూ తెలుసుకుంటే పురాణాలలో ఉండేటటువంటి పరమాత్మతత్వం తెలుస్తుంది, అలాగే ధర్మము తెలుస్తుంది. ఇప్పుడు మనం నడవకుండా ఉండటానికి గల కారణాలు ఏమిటో తెలుసుకొని మార్పు చెందటానికి అవకాశం ఉంటుంది, కనుకనే జోడించి చెప్పడం జరుగుతుంది. క్షీరసాగర మదనం, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే, భాగవతంలో చక్కగా అనుగ్రహించారు వ్యాసుల వారు. క్షీరసాగర మదనం జరిపించేటప్పుడు ఆ పరమాత్మ అమృతాన్ని పట్టించాలి దేవతల కన్న ఉద్దేశంతో చెయ్యమన్నారు. సరే, ఆ పాలకడలిలో మందరగిరి పర్వతాన్ని తెచ్చిపెట్టారు, వాసుకి అనేటటువంటి సర్పాన్ని చుట్టి తలవైపు, అంటే పాముకు తలవైపు వచ్చేసి రాక్షసులు, తోకవైపు వచ్చేసి దేవతలు, తోకవైపు వచ్చేసి రాక్షసులు ముందు చిలుకుతూ ఉన్నారు.

అన్నమాట. చిలికేటప్పటికి మందరగిరి అంటే పెద్ద పర్వతం కదా, వీళ్ళ రాపిడికి అది కాస్త జారిపోయి జారిపోయి కిందికి వెళ్ళిపోతుంది ఆ బరువుకు. అయితే కూర్మావతారాన్ని ధరించి విష్ణుమూర్తి చక్కగా పెద్ద తాబేల్లాగా ఉండి ఆ మందరగిరిని కిందికి పడకుండా కాపాడాడు. సరే జిలికారండి, జిలుకుతుంటే విషం కక్కింది వాసుకి. బాగా రఫ్ చేసినప్పటికి ఆ అగ్ని అంతా కూడా, అగ్ని కీలకాలు ఎలా ఎగిసి పడతాయి ఆ విధంగా విషం కక్కింది. ఆ విషాన్నంతా కూడా, అరే లోకమంతా పాడైపోద్దే విషం కక్కుతూ ఉంటే, అరే రే ఇబ్బంది అవుతుందే అని ఆలోచన చేసి నీలకంఠుడు సూడేం చేశాడు, ఆ విషాన్నంతా తన కంఠంలో ధరించుకొని లోకాన్ని సంరక్షించాడు. మరి ఇక్కడ ఇలా సంరక్షించిన తర్వాత అమృతం వచ్చింది. అమృతానికి ముందు కల్పవృక్షము, కామధేనువు, లక్ష్మీదేవి, చంద్రుడు ఇవన్నీ వచ్చారు. సరే సరే ఇప్పుడు ఆ కథ కాదు కదా మనం చెప్పుకునేది. వచ్చిన తర్వాత ధర్మంగా వీళ్ళకు పంచాలన్నమాట. అలా విషం కక్కుతూ ఉన్నప్పుడే ఒక విషయము, ఆ పాపం దేవతలు మాకు చేత కావట్లేదు జిలకటానికంటే, ఈ తోకకెమ్మున్న దేవతలేమో రాక్షసులేమో అటుకు అటుకున్నటువంటి దేవతలు ఇటుకు వచ్చారు, అమృతం జిలికారు, అమృతం వచ్చింది. మరి దేవతలందరినీ ఒక లైన్లో కూర్చోబెట్టారండి, రాక్షసులందరినీ కూడా ఒక లైన్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినప్పుడు ఆ దేవతలందరూ కూడా ఈ మోహిని అవతారం దాల్చినటువంటి విష్ణుమూర్తిని వ్యామోహంతో చూశారు. వాళ్ళు అమృతం గురించి పట్టించుకోలే ఆ రాక్షసులందరూ. దేవతలకు వచ్చేసి అమృతం పంచుతూనే వచ్చింది. చివరగా గమనించారు రాహువు కేతు, అయ్యో అమృతం అయిపోతుంది కానీ వీళ్ళందరూ వ్యామోహంలో పడి ఉన్నారే, ఆ అమృతాన్ని స్వీకరించుటలేదే అని. మరి పంక్తిలో కూర్చున్నారు. పంక్తి అంటే ఏమిటి? లైన్గా కూర్చోవటం భోజనానికి. ఆ లైన్లో కూర్చున్నప్పుడు ఎవరిని కూడా మీరు తగిన వారు కాదు భోజనం చేయటానికని లేగవమని చెప్పటానికి ధర్మం కాదు, ఇది అధర్మం. మరి విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి వాళ్ళని లేగవమని చెప్తే అది ధర్మం కాదు కదా, పరమాత్మే ధర్మం పాటించకపోతే మనం ఎలా పాటిస్తాము? కనుక వాళ్ళను లేపలేదట. వాళ్ళకు కూడా ఒక డ్రాప్ వేయటం జరిగింది. అయితే పక్కన ఉన్న సూర్యుడు చంద్రుడు సైగల్ చేశారట మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి. ఆ సైగల్ని చూసినా ఆయనకేమీ తెలియందా, ఒక డ్రాప్ వేశారు. మరి వేసి అదేంటండి, రాక్షసులకు అమృతం ఇస్తే ఇంకంత అల్లకల్లోలం అయిపోతుంది కదా అని అంటే, అక్కడ కూడా గమనించాలి, ధర్మంగానేమో వాళ్ళని పంక్తిలో లేపలేదు, అమృతం ఇచ్చారు. మళ్ళీ అధర్మము ఉజ్వరిల్లుతుంది, అందరు పాడైపోతుంది లోకం అని ఆ డ్రాప్ కాస్త గొంతులోకి పోయిన వెంటనే వాళ్ళ కుతెక్కాయలు అంటే రాహువు కేతువుకి ఈ సుదర్శన చక్రంతో ఖండించడం జరిగింది. అలా ఖండించేమో ధర్మపాలన చేశారు, పంక్తిలో లేపకుండా ధర్మంగా వడ్డించారు. మన యొక్క ఏ పురాణం తీసుకున్నా, ఏ శాస్త్రం తీసుకున్నా, ధర్మమేమిటి అధర్మమేమిటి, ధర్మంలోనే ఎలా మెలుకువలు తెలుసుకుని బ్రతకాలి అనేటటువంటి అన్నీ కూడా వస్తాయి. సరే ఇప్పుడు మనం ఆ ధర్మాలన్నీ మన పూర్వీకులు భోగ్యంగా అనుగ్రహించారు. ఐదుగురు భర్తలు ఉన్నటువంటి ద్రౌపదిని రక్షించటానికి ఐదుగురు భర్తలకు చేత కాక కృష్ణ పరమాత్మ వచ్చి రక్షించాడు. ఎందుకు రక్షించాడంటే ధర్మం చెప్పారు. ఏమని? పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు, అదే ధర్మము. మనం ఎప్పుడైనా ధర్మంగా నడిస్తే మనకు ఆపద సమయంలో ఆ ధర్మమే పరమాత్మ రూపంగా వచ్చి కాపాడుతుంది అని చెప్పటానికి నిదర్శనంగా మనకు అవన్నీ ఉపయోగపడతాయన్నమాట. సరే అలా ఉంది, మరి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఎలా ఉంటున్నారు ప్రజలు? మన ధర్మం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఉన్న సమాజంలో పాపం ఎవరు ఏమి ధరించాలో, ఏమి ధరించకూడదో, ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదో ఇవన్నీ పిల్లలకు తెలియట్లేదు. తల్లులు కూడా చాలా వరకు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్లకు తెలియక కొంత నిర్లక్ష్యము, కొంత వాళ్ళు కూడా ఇతర వ్యామోహాలకు లోబడి టీవీలని సెల్లులని ఇవి వ్యామోహాలకు లోబడి చెప్పలేకపోతున్నారు. ఒక ఆడపిల్ల మెచ్యూర్ అయింది, తనకు కొంచెం వయసు వచ్చింది, ఏం చెప్పాలి? తల్లి, అమ్మ మనం క్షేత్రం కలిగి ఉన్నాము, మన క్షేత్రాన్ని మనమే రక్షించుకోవాలి. అంటే అది ఒక ధర్మమైనటువంటి క్షేత్రం, సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడేటటువంటి క్షేత్రం. ఆ క్షేత్రాన్ని మనం రక్షించుకోవాలి. మనం మగపిల్లవాడిలాగా నేను టీషర్టు వేసుకొని బయటికి వెళ్తాను, అర్ధరాత్రి వరకు తిరుగుతాను అనేది కాదమ్మా, అది మన సాంప్రదాయం కాదు. మనం ఏదైనా విలువైన ఎక్కడ పెట్టుకుంటాము? బీరువాలో పెట్టుకొని తాళం వేస్తాం. మన శరీరంలో ఉండేటటువంటి విలువైనవన్నీ కూడా ఏం చేయాలి? భద్రపరచుకోవాలి. ఆ భద్రానికి భగ్నం లేకుండా నడవండి అని తల్లులు చెప్పినట్లయితే చక్కగా బొట్టు పెట్టుకోండి, గాజులు వేసుకోండి, జడలు వేసుకోండి, ఏవైనా సరే బాహ్యంగా అంతర్గతంగా అన్ని బాహ్యంగా మనకు కనపడతాయి, అంతర్గతంగా ఉండేటటువంటి ఆలోచనలు కనపడవు. కనుక తల్లి ఏం చేయాలి? ఆ ఆలోచనలను కూడా వాళ్ళకి కలిగించి తెలియ చెప్పిందనుకో, ఒకసారికి వినరండి, రెండోసారికి వినరు, మూడోసారికి వింటారుగా ఆటోమేటిక్గా అది అలవాటైపోతుంది. ఇంట్లో ఇంతకు ముందు నానమ్మలు, నాన్నయ్యలు, అమ్మమ్మలు, తాతయ్యలు ఉంటే

అంటే వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు బాగా నీతి కథలన్నీ, ఆ నీతి కథలలోనే వాళ్లకు పట్టు దొరికేది. ఇలా ఉంటే నీతి, ఇలా ఉంటే అవినీతి అనేది. కానీ ఇప్పట్లో ఎవరికి వాళ్ళు ఫ్యామిలీలు అయ్యారు కాబట్టి కొంచెం కష్టంగానే ఉంది వాళ్ళతోటి కలిసి ఉండటం. ఉద్యోగరీత్యా కానివ్వండి, ఈ కొంచెం అహంకార మమకారాలలో తేడా కానివ్వండి, అట్లా ఆ విధంగా కూడా పిల్లలకు అందచేయలేనటువంటి పరిస్థితి ఈ తల్లిదండ్రులలో కూడా ఏర్పడింది. ఇంకొకటి, ఇంతకుముందు ఏ విద్యను అభ్యసించినా, అది ఏదన్నా కానివ్వండి, ఒక సాఫ్ట్వేరే ఒక డాక్టరే కాదు, వాళ్ళు ఏ విద్యను అభ్యసించినా తల్లిదండ్రులు చక్కగా

0: ఈ తల్లిదండ్రులలో కూడా ఏర్పడింది. ఇంకొకటి, ఇంతకుముందు ఏ విద్యను అభ్యసించినా అది ఏదన్నా కానివ్వండి, ఒక సాఫ్ట్వేరే ఒక డాక్టరే కాదు, వాళ్ళు ఏ విద్యను అభ్యసించినా తల్లిదండ్రులు చక్కగా చదవండిరా, చక్కగా ప్రయోజకులు అవ్వండి అనేవాళ్ళు. ఇప్పుడు అలా చెప్పుటలా, నువ్వు పలాంటి చదవాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు యాక్టర్ అవ్వాలి, ఈ ప్రెషర్ కూడా ఉందండి పిల్లలలో, తల్లిదండ్రుల ప్రెషర్ కూడా ఉంటుంది. కానీ ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళనే కనుక్కోండి, పోనీ మీకు ఒకవేళ డాక్టర్ని చేయాలని పూర్ణంగా ఉందనుకోండి, వాళ్ళకి చెప్దాము పిల్లలకి, ఏంటి మీరు డాక్టర్ అవుతారా, ఇలా మంచికి ఉపయోగపడతారమ్మా అని. అప్పుడు చెప్పినా కూడా వాడిలో మార్పు లేకపోతే మనం వదిలేయాలి. వదిలేయకుండా పట్టడం వలన వాళ్ళకి ఏమవుతుందంటే ఒక మూర్ఖత్వం ఏర్పడుతుంది. మంచి తెలిసి తెలియని వయస్సు 16-17 సంవత్సరాలప్పుడు, అప్పుడు వాళ్ళు స్టెప్ తీసుకోగలగలరు ఓన్గా, కానీ మనం చెప్పేదాన్ని బట్టి తీసుకోగలరు. కనుక అలాంటి చిన్ని చిన్ని మార్పులు చేసుకుంటే సమాజంలో చక్కగా ఉంటుంది నడత. అలాగే ధర్మం కూడా తెలియ చెప్పాలండి. ప్రతిదీ మనం చేస్తున్న ప్రతి పని, అందుకే మనకు భగవద్గీతలో చెప్తారు కర్మ అకర్మ వికర్మ. కర్మను ఆచరించాలి. ఎలా ఆచరించాలి? ధర్మంగా ఆచరించాలి. అకర్మ, కర్మను చేయకుండా జీవుడు ఉండటానికి లేదు, ప్రతి ఒక్క మనిషి కర్మను ఆచరించవలసిందే. నెక్స్ట్ వికర్మ, చేయకూడని కర్మను చేయకూడదు. ఇప్పుడు మనం ఉన్నాము ఆడవాళ్ళ హౌస్ వైఫ్ అనుకోండి, మనం చక్కగా పిల్లలకు భర్తకు వంట వండి పెట్టడం చేస్తాం. అలా కాకుండా మనం చేయకూడని పనిని చేయకూడదన్నమాట. వాళ్ళకి ఎంతసేపు ప్రేమగా వండి పెట్టేటటువంటి ఏదైతే బాధ్యత ఉందో దాన్ని ప్రేమగా చేయాలి. అలా కాకుండా వికర్మలు ఆచరించరాదు, మీరు ఆచరించకూడనటువంటి కర్మలు వద్దు అంటూ తెలియచెప్పాడు పరమాత్మ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో. అలాగే అక్కడ కర్మ అని చెప్పుకున్నాం కదా, ప్రతి పని మనం నిద్ర లేచినప్పటి నుంచి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా కర్మను చేస్తూనే ఉంటాము. అయితే చేసేటటువంటి కర్మ ధర్మంగా ఆచరించండి. మనకేదో ఒక కోటి వస్తే తృప్తి ఉంటుంది, ఇంకో కోటి కావాలనిపిస్తుంది, ఒక ఇల్లు కట్టుకుంటే ఇంకొక ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది. కనుక ఆ ఆశను పెంచకూడదు. మనకు ఆశ కలిగిందనుకో పెరుగుతూ ఉంటుంది, ఆ ఆశను మొదట్లోనే తుంచివేస్తే పెరగదు. దానికి చెప్తున్నారు చూడండి, కర్మ కర్మను ఆచరిస్తున్నాము, ఆచరించేటప్పుడు ఆయన నామాన్ని తలుచుకుంటూ ఆచరిద్దాము. ఆచరించి దాని మీద వచ్చే ఫలితం ఏదైతే ఉందో, ఈ పని చేస్తే మనకు 100 రూపాయలు వస్తుంది అని మనకు తెలిసిందనుకో, తెలిసినా కూడా ఫలాన్ని కూడా పరమాత్మే ఇస్తాడు అన్నగిన బుద్ధితోటి మనం ఆచరించినట్లయితే ఏమవుతుంది, మనస్సు ప్రశాంతత పొందుతుంది, ఎటువంటి టెన్షన్స్కు లోనవ్వదు, బీపీలు రావు, షుగర్లు రావు, ఏమీ రావు. అలా నిష్కామ కర్మాచరణ అంటూ మనకు భగవద్గీతలో పరమాత్మ చెప్పారు. కర్మను ఆచరించండి, దానికి వచ్చే ఫలం ఏదైతే ఉందో అదే వస్తుంది. దాని మీద ఆశ పెట్టుకొని చేయవద్దు. అలా పెట్టుకొని చేయటం వల్ల మన మనసు పాడైపోతుంది, తప్పితే వచ్చేదేమి ఎంత వస్తుందో అంతే వస్తుంది. మనం ఆలోచించాము నేను ఎక్కువ వస్తుందా, రాదు. కనుక అక్కడ మనకు శాస్త్రంలో ఏం చెప్పింది, నిష్కామ కర్మాచరణ చెప్పారు. అంటే దానివల్ల మనకు ఉపయోగం ఏంటి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, చేసేటటువంటి కర్మ పైన మనస్సు పెట్టి చేయగలము. మనసు ప్రశాంతంగా లేకపోతే మనం కూర వండినా కూడా ఉప్పు కారం కూడా కరెక్ట్గా వేయలేము. అంటే అది
1: మీరు ఇంతవరకు మరుగున పడిపోతున్న మన సంప్రదాయాల గురించి శ్రీమతి పాదర్తి లక్ష్మీ మల్లీశ్వరి గారి వివరణ విన్నారు. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ గత కొద్ది రోజులుగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రమాద అంచనాకు మించి ప్రాంతీయంగా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం అధికంగానే ఉందని, ప్రపంచ స్థాయిలో మాత్రం తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. ప్రస్తుతం కాంగోలో దాదాపు 750 ఎబోలా అనుమానిత కేసులున్నాయని, ఈ వైరస్ కారణంగా 177 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. కాంగోలో ఎబోలా వ్యాప్తి తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధృవీకరించిన గణాంకాల కంటే దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కాంగో పొరుగు దేశమైన ఉగాండాలో మాత్రం పరిస్థితి కొంతమేర స్థిరంగానే ఉందని చెప్పారు. ఆ దేశంలో ఈ వ్యాధితో ఒకరు మరణించారని, మరో 2 కేసులు నిర్ధారణ అయ్యాయని స్పష్టం చేశారు. నిరంతర పర్యవేక్షణ, పరీక్షలు పెంచడంతో వైరస్ గణాంకాలు మారుతూనే ఉన్నాయని చెప్పారు. కానీ కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వైరస్తో పాటు తప్పుడు సమాచార వ్యాప్తి అక్కడ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందన్నారు. ఈ వైరస్ కారణంగా చనిపోయిన ఒక మృతదేహాన్ని అప్పగించలేదని,

0: ఎబోలా చికిత్సా కేంద్రానికి స్థానికులు నిప్పంటించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటువంటి ఘటనలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువైన ఇటూరి ప్రావిన్స్కు అక్కడి బాధితులకు అందే సహాయక చర్యలను సమన్వయం చేయడానికి అదనంగా మరికొంతమంది డబ్ల్యూహెచ్ఓ సిబ్బందిని పంపినట్లు ఆయన తెలియజేశారు.
1: The Ebola outbreak in the Democratic Republic of the Congo is spreading rapidly. Previously, WHO assessed the risk as high at the national and regional levels and low at global levels. We are now revising our risk assessment to very high at the national level, high at the regional level, and low at global level. So far, 82 cases have been confirmed in DRC, with 7 confirmed deaths. But we know the epidemic in DRC is much larger. There are now almost 750 suspected cases and 177 suspected deaths. The situation in Uganda is stable, with 2 cases confirmed in people who traveled from DRC, with 1 death. The measures taken in Uganda, including intense contact tracing and cancelling the Martyrs' Day commemoration, appear to have been effective in preventing the further spread of the virus. An American national who was working in DRC has also been confirmed positive and transferred to Germany for care. We are also aware of reports today about another American national who is a high-risk contact who has been transferred to the Czech Republic.
0: కాంగో ఉగాండా దేశాల్లో ఈ ఎబోలా వైరస్ ఉధృతి కొనసాగుతుండటంతో డబ్ల్యూహెచ్ఓ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమై నిఘా ఆసుపత్రుల సన్నద్ధత, అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ను ముమ్మరం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అదేవిధంగా న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 28 నుండి 31 వరకు జరగాల్సిన ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ కూడా వాయిదా పడింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ కలిసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు ఆదివారం మరింత పెరిగాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్దఫ్రా ప్రాంతంలో ఉన్న బరాకా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి జరిగినట్లు యుఏఈ ప్రకటించింది. ఈ ఘటనలో అగ్ని ప్రమాదం సంభవించినప్పటికీ రేడియేషన్ లీక్ కాలేదని అధికారులు తెలిపారు. అదే సమయంలో యుఏఈ 3 డ్రోన్లను అడ్డుకున్నట్లు వెల్లడించింది. ఈ అగ్ని ప్రమాదానికి ఇరాన్ మద్దతు గల డ్రోన్ కారణమై ఉండొచ్చని ఆరోపించింది. సౌదీ అరేబియా కూడా ఇరాక్ వైపు నుంచి వచ్చిన 3 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇక మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందం విషయంలో ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని, సమయం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే భారీ దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనికి స్పందించిన ఇరాన్ అమెరికా మళ్లీ దాడులు చేస్తే యుద్దం మధ్యప్రాచ్యాన్ని దాటి విస్తరిస్తుందని హెచ్చరించింది. అమెరికా సెనేట్లో యుద్దాన్ని నిలిపివేయాలని కోరుతూ బుధవారం ఒక తీర్మానంపై చర్చ జరిగింది. ఇరాన్తో కొనసాగుతున్న యుద్దాన్ని నియంత్రించడానికి అమెరికన్ కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యలు చేపట్టకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అడ్డుకోవడానికి సెనెట్ ఈ ముఖ్యమైన తీర్మానంపై చర్చ చేపట్టింది. ఇక ఇరాన్ ప్రభుత్వం హార్మో జలసంధిలో నియంత్రిత సముద్ర మండలం ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ అనుమతి లేకుండా నౌకలు ప్రయాణించలేవని స్పష్టం చేసింది. ఇప్పటికే 26 కార్గో నౌకలు, ఆయిల్ ట్యాంకర్లకు భద్రత కల్పించినట్లు, హార్మోజ్ను దాటే నౌకల నుంచి 18 కోట్ల రూపాయల చొప్పున టోల్ వసూలు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా నౌకల యజమానులు అందులో ఉన్న సరుకు, అవి చేరుకోవాల్సిన గమ్యస్థానాల గురించి పూర్తి సమాచారాన్ని తమ అధికారులకు ముందే అందించాల్సి ఉంటుందని ఇరాన్ తెలిపింది. అయితే హార్మో జలసంధిలో నియంత్రిత సముద్ర మండలంపై ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ తీసుకువచ్చిన ఈ టోల్ వ్యవస్థ చట్టవిరుద్ధమని, వీటిని ఏ దేశమూ అంగీకరించకూడదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో పిలుపునిచ్చారు. అంతర్జాతీయ నౌకా రవాణా మార్గంలో రాకపోకలను నిర్ణయించే హక్కు ఏ దేశానికి ఉండదన్నారు. ఎవరూ నౌకాయాన స్వేచ్ఛకు భంగం కలిగించలేరని పేర్కొన్నారు. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛ నౌకాయానానికి రాజీ పడకూడదని, ఇటువంటి చర్యలు అమెరికా ఇరాన్ శాంతి చర్చలను మరింత సంక్లిష్టం చేస్తాయన్నారు.
2: We've always said a tolling system in the straits would be unacceptable, but we don't just say that, the world has said that. We have a resolution right now in the United Nations. We're trying to take it to the Security Council. It's sponsored by Bahrain. It has over 100 something in it. The highest number of co-sponsors in the history of the Security Council have signed on to our resolution. We were in China last week. We mentioned this about the tolling. They're against it. No one in the world is in favor of a tolling system. It can't happen. It would be unacceptable. It would make a diplomatic deal unfeasible if they were to continue to pursue that. So it's a threat to the world if they were to try to do that. And it's completely illegal, by the way.
0: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్

0: డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై ప్రణాళికాబద్దమైన దాడులను తాత్కాలికంగా వాయిదా వేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్ నుంచి వచ్చిన తాజా శాంతి ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అయితే ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాతో జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ తెలిపారు. ఒకవేళ చర్చలు కనుక విఫలమైతే మళ్లీ దాడులకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన తెలిపారు.
1: It's sometimes hard to figure out exactly what it is that the Iranians want to accomplish out of the negotiation. So what we've done is tried to be as clear as possible. What are our red lines? What are the things that we're willing to be accommodating on? And what are the things that we absolutely must have? And as the president has said ad nauseum, and I think I've said it a lot too, Iran cannot have a nuclear weapon. We want to see not just the commitment to not have a nuclear weapon, but the commitment to work with us on a process to ensure that not just now, not just when Donald Trump is president, but years down the road that the Iranians are not rebuilding that nuclear capability. And that's what we're trying to accomplish in the negotiations.
0: మరోవైపు ఇరాన్ ప్రభుత్వం కాల్పులు విరమణ ప్రతిపాదనను అమెరికాకు పంపినట్లు ధృవీకరించింది. ఇందులో అమెరికా దళాల ఉపసంహరణ, ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలున్నాయని తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోని జ్వాయా, తయర్డబా, తయర్ ఫెల్సే ప్రాంతాలపై ఆదివారం వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 8 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు గాజా ప్రాంతంలోని ఖాన్ యూనిస్, దైర్ అల్ బలహా ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 5 మృతి చెందారని వెల్లడించారు. వీరిలో హమాస్కు చెందిన అల్ కసామ్ బ్రిగేడ్స్ కమాండర్ ఇజ్ అల్ దిన్ అల్ హదాద్ కూడా మరణించారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో విదేశాంగ మంత్రుల సమావేశం స్వీడన్లోని హెల్సింగ్బోర్గ్ నగరం వేదికగా గురు శుక్రవారాల్లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే అంకారా సమ్మిట్కు సంబంధించిన చర్చలతో పాటు ప్రస్తుత ప్రపంచ రాజకీయాలకు సంబంధించిన పలు సమకాలీన అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఐరోపా ఆర్కిటిక్ ప్రాంతాల భద్రత, నాటో రక్షణ వ్యయం పెంపు వంటి అంశాలు ఈ సమావేశంలో కీలకంగా నిలిచాయి. టర్కీ రాజధాని అంకారాలో జరగబోయే ప్రధాన నాటో సమ్మిట్కు దీనిని సన్నాహక సమావేశంగా సభ్యదేశాలు భావిస్తున్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా యుక్రెయిన్కు మరింత మద్దతు అందించడంపై చర్చించారు. రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యుక్రెయిన్కు ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఆర్థిక సహాయం పెంచాలని సభ్యదేశాలు చర్చించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం చైనాలో పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనాలో పర్యటించిన వారం రోజులకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా చైనాకు వెళ్లడంతో అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పర్యటన సందర్భంగా చైనా, రష్యా దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి. ప్రపంచంపై ఆధిపత్యం సాధించడం కోసం అమెరికా చేస్తున్నది ఆటవిక న్యాయమని, ఇటువంటి ఏకచక్రాధిపత్యం తగదని, ప్రపంచం బహుధ్రువంగా ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ బహుధ్రువ ప్రపంచ ప్రకటనపై సంతకాలు చేశారు. అమెరికా గుత్తాధిపత్యాన్ని తిరస్కరించి దానిని అడ్డుకునేందుకు దీర్ఘకాలం పాటు కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ప్రపంచ అధికార వికేంద్రీకరణకు తమ కట్టుబాటును ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. అదేవిధంగా పరస్పర గౌరవం, సమానత్వం, విశ్వాసం, ఇరుపక్షాలకు లబ్ధి కలిగించే సహకారం అనే అంశాలతో చైనా, రష్యా అనుబంధం కొనసాగుతోందని ఇరువురు నాయకులు పేర్కొన్నారు. ప్రపంచంలో మారుతున్న పరిణామాల్లో చరిత్రాత్మక అవకాశాలను ఒడిసిపట్టేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపారు. బాధ్యతాయుతమైన గొప్ప శక్తిగా పాశ్చాత్య దేశాలు వ్యవహరించడం లేదని, ఏకపక్ష చర్యలకు ఒడిగడుతున్నాయని జిన్పింగ్ ఆరోపించారు. ఈ చర్యలు కలిగించిన నష్టం అపారమని, ప్రపంచాన్ని మళ్లీ ఆటవిక రాజ్యంలోకి తీసుకువెళ్లేలా ఇవి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై చేస్తున్న యుద్ధాన్ని ఇరువురు నేతలు వ్యతిరేకించారు. ఈ దాడులు పశ్చిమాసియా స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో సంక్షోభానికి వెంటనే తెరపడాలని జిన్పింగ్ చెప్పారు. నార్వే రాజధాని ఓస్లో నగరం వేదికగా 3వ భారత నార్డిక్ సదస్సు మంగళవారం జరిగింది. ఈ సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్డిక్ దేశాలైన స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ దేశాల నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అదేవిధంగా ఈ 5 దేశాలతో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భారత నార్డిక్ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ భారత్ నార్డిక్ దేశాల మధ్య సంబంధాలు స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందాలు, సాంకేతిక భాగస్వామ్యాలు 2 ప్రాంతాల అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.
2: ఆజ్ హమ్నే భారత్ ఔర్ నార్డిక్ సంబంధో కో గ్రీన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా స్వరూప్ దేనే కా నిర్ణయ లియా హై. ఇస్ గ్రీన్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ సే హమ్ ఐస్లాండ్ కి జియో థర్మల్ ఔర్ ఫిషరీస్

0: नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे।
1: टॉपिक्स ऑन द इंटरनेशनल एजेंडा आई थिंक दिस मीटिंग इज वी रियली
2: ముఖ్యంగా ఈ సదస్సులో భారత నార్డిక్ దేశాలు వ్యూహాత్మక హరిత భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. పునరుత్పాదక శక్తి, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పులపై సంయుక్త చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. అదేవిధంగా భవిష్యత్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అయిన 6G అభివృద్ధిపై భారత నార్డిక్ దేశాలు సంయుక్త పరిశోధనలకు అంగీకరించాయి. స్టెమ్ రంగాల్లో విద్యా శాస్త్రీయ సహకారాన్ని కూడా విస్తరించాలని నిర్ణయించాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక ప్రాధాన్యత నేపథ్యంలో భారత్ తన ఉనికిని బలోపేతం చేసేందుకు నార్డిక్ దేశాలతో ఆర్కిటిక్ పరిశోధనలు, సముద్ర భద్రత, వాతావరణ అధ్యయనాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, బ్లూ ఎకానమీ, నౌకాయన రంగాల్లో కూడా ఇరుపక్షాలు సహకారం చేసుకునేందుకు అంగీకరించాయి. రక్షణ తయారీ రంగంలో నార్డిక్ కంపెనీలకు భారత్లో అవకాశాలు కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ సదస్సు ద్వారా భారత నార్డిక్ సంబంధాలు కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా వాతావరణ మార్పులు, ప్రపంచ భద్రత, సాంకేతిక భవిష్యత్తు, ఆర్కిటిక్ వ్యూహాల వరకు విస్తరించినట్లు స్పష్టమైంది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటారు. ముందుగా ఘంటసాల పాడిన వెలుగు నీడలు చిత్రం నుంచి ఈ పాట. గీత రచన శ్రీశ్రీ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సరిపల్లి నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం గారు, అలాగే వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు, కాజా నుంచి. వీరి కోసం ఈ పాట.

ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన ప్రేమ చిత్ర నుంచి పాట, గీత రచన ఆత్రేయ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎం ప్రతాప్ గారు విశాఖపట్నం నుంచి, మీకోసం ఈ పాట అండి.

కార్యక్రమం ఇప్పుడు ఉదిత్ నారాయణ్, ఎస్పి శైలజ పాడిన మురుగరాజు చిత్ర నుంచి పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరి కోసం ఈ పాట.

ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన గజదొంగ చిత్రించే ఈ పాట గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా నుంచి ధనంజయ్ గారు, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామ్మూర్తి, యంగముని, బాలాజీ, హేమంత్ సాయి, వీరి కోసం ఈ పాట.

0: ನಗ ಮಾಚೆ ಪ್ರೇಮ ನೀತಿ ಮರಟಿಯೇ ಮಾಚೆ ಪ್ರೇಮ ಇದೇನಾ ಪ್ರೇಮ.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన శుభ సంకల్పం చిత్ర నుంచి పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ నుంచి సంతోష్ సుప్రియ, వీరి కోసం ఈ పాట.

శ్రోతలు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన అల్లరి ప్రియుడు చిత్రం నుంచి ఈ పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అద్దంకి నుంచి అద్దంకి కామేశ్వరి గారు, శ్రీ తులసి అమలాపురం నుంచి. వీరి కోసం ఈ పాట.

ఇప్పుడు కార్తిక్ పాడిన వానాచిత్ర నుంచి పాట, గీతరచన సిరివెన్నెల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్, వీరి కోసం ఈ పాట.

కార్యక్రమం ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన యముడికి మొగుడు చిత్రం నుంచి పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అవనిగడ్డ నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం గారు.

0: The voice that awakens the nation. The voice that witnessed a freedom struggle. The voice which have been touching our hearts and memories. The voice that reminds us our history. The voice connecting different languages across India. The voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
1: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

కార్యక్రమంలో చివరిగా పి సుశీల పాడిన శారదా చిత్ర నుంచి ఈ పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పెడన నుంచి వీర కనకారావు, పార్వతి. వీరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో సినీ నటుడు రాజనాల గారితో పరిచయం మీరిప్పుడు వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: నమస్కారం రాజనాల గారు.
2: నమస్కారం.
1: మీరు చాలా కాలంగా అంటే గత 36 ఏళ్ళుగా తెలుగు సినీ రంగంలో ఉత్తమ దుష్టుడుగా అంటే విలన్ పాత్రలో పేరు ప్రఖ్యాత గడించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు కదా. మీ పూర్తి పేరు, మరి ఎంతవరకు చదువుకున్నారు, ఉద్యోగం ఏమైనా చేశారా, ఈ వివరాలు పూర్తిగా చెప్తారా?
2: భలే చిక్కు ప్రశ్న వేశారండి.
1: అయ్యా,
2: నా పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు.
1: ఓహో,
2: కానీ నేను బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో సమర్సెట్గా వరకు వచ్చేసానండి. ఆ టైంలో గవర్నమెంట్ సర్వీస్ కండక్టర్ చాలా స్ట్రిక్ట్గా ఉండే, అందుకని రాజనాల పేరుతో నాటకాలు వేసుకుంటుండేవాడిని. అక్కడ మాత్రం ఆర్ కాళేశ్వరరావు అనే ఉండేది. సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత కూడా హెచ్ఎం రెడ్డి గారు రవికుమార్ పెడదాం ఉన్నారు. ఎందుకు సార్ నా ఇంటి పేరు ఉంది అని చెప్పి రాజనాలతోనే చేరామని అవుతున్నాను. ఆయన నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా తీర్చిదిద్దారు. తర్వాత మొదట పిక్చర్ ప్రతిజ్ఞ తమిళ్లో వంజం, ఆ సంవత్సరం 3 పిక్చర్లు తీశారు డబుల్ వర్షన్స్ లో, 1952. ప్రతిజ్ఞ, వంజం, ఏవై నాస్తి, బీదరాస్తి, వద్దంటే డబ్బు, పణం పడుతుంది పాడు. ప్రతిజ్ఞలో టీఎల్ కాంతారావు గారు హీరో వేశారు, నేను విలన్ వేశాను. బీదరాస్తిలో జగ్గయ్య గారు హీరో వేశారు, నేను విలన్ వేశాను. వద్దంటే డబ్బులో శ్రీ ఎన్టీ రామారావు గారు హీరో వేశారు, నేను విలన్ కాదండి, కామెడియన్ కుక్కల రాజా వేశాను. మామ వేషం అప్పటి నుంచి మామాజీ అని ఇప్పటికీ ఆయన పిలుస్తూనే ఉంటారు నన్ను. ఆ రోజుల్లో డబుల్ వర్షన్, ట్రిపుల్ వర్షన్ కూడా తీసేవాళ్ళు అండి. మూడిట్లో నేనుండేవాడిని, మరి డబ్బింగ్ లేదు. మిగతవాటిలో కనడం వాళ్ళని అరవ వాళ్ళని పెట్టేవాళ్ళు. నన్ను మాత్రం నా మీద విశ్వాసమో లేక నేను బాగా మాట్లాడతానో నన్ను పెట్టేవాళ్ళు. ఏదో ఇప్పటికి 985 పిక్చర్లు 80 పిక్చర్లు అయినాయండి. రైల్వేలో చేరాలని చెప్పి

0: ఇంకోసారి వచ్చినాయి. మిలిటరీలో కేసీఓకి లండన్ రమ్మని ఇంటర్వ్యూ వచ్చింది. నేను అప్పుడే యుద్ధంలో చేసి చచ్చిపోయినట్టు మా వాళ్ళందరూ ఆడవాళ్ళు మొదలెట్టారు. అందుకని అది పోయింది.
1: తర్వాత మీరు సినిమాల్లోకి వెళ్ళక పూర్వం రంగస్థల అనుభవం ఏమైనా ఉందండి?
0: అయ్యో, నా కన్న తల్లి స్టేజ్ అండి, సినిమా వచ్చి సవతి తల్లి నాకు. ఆ స్టేజ్ మీదనే ప్రజల దగ్గర రాళ్ళ దెబ్బలు తింటాను, చెప్పు దెబ్బలు తింటాను, పుష్పాలతో విసిరేస్తారు, డైరెక్ట్ టచ్. ఇక్కడ 18 టేబుల్, 50 టేబుల్, 100 టేబుల్ తీసుకుంటే కరెక్ట్ అయిన టేకే కదండి ఇక్కడ మీకు చూపించేది. కాబట్టి ఎన్నో వేల నాటకాలు ఆడానండి. సినిమా ఫీల్డ్ కి వచ్చి కూడా ఈ రోజుకి రంగస్థలం నేను మానలేదు.
1: ఏ నాటకాలు వేసారో చెప్పగలరా సుమారుగా?
0: అంటే ఫస్ట్ నాటకం ఇదా ప్రపంచం, కన్నశ్రీ రాశాడు. తర్వాత ఆత్రేయ నాటకాలు ఇవన్నీ కూడా వేసేవాళ్ళు. చాలా నాటకాలు అండి, ముఖ్యంగా మైసభ. ఎందుకంటే పద్యాలు విద్యాలు ఇప్పుడు పాడలేనండి, అందుకని మైసభ రెండు సీన్లు. మాయలు ఫస్ట్ నేను సొంతంగా రాసుకునే రెండు సీన్లు మాత్రమే మొన్నటి వరకు ఆడాను. ఇప్పుడు దానికి ఓపిక తగ్గిపోయింది. పైన నాటక రంగం పోయింది కదండి, సినిమాలు వీడియోలు అవి వచ్చిన తర్వాత.
1: అవును, మరి సినిమాల్లో ఎలా ప్రవేశించారండి?
0: ఇది చాలా ప్రశ్న, కరెక్టేనండి. నేను సన్న శెట్టిగా చేస్తున్నప్పుడు ఎక్కడ ఎక్కడ నెల్లూరుకి వచ్చేవాడిని డ్రామా రిహార్సల్స్. అలా శనివారాలు వచ్చేవాడిని. మా శిష్యుడంతా సైకిల్ వేసుకుని రొప్పుతూ ట్రంక్ రోడ్కి వచ్చారు. గురుగారు హెచ్ఎం రెడ్డి గారు మిమ్మల్ని రమ్మని రాశారు అని నేను నమ్మలేదండి. ఎవడో నన్ను తమాషా చేయడానికి ఆ రకంగా ఇచ్చాడు. ఈ లోపల పోస్ట్ మీద సైకిల్ వేసుకొని పరిగెత్తారు. అప్పుడే డిఎన్ రాజు గారు రాసిన నాటకం రిహార్సల్ చేసి అప్పుడే కాఫీదారానికి వచ్చాం ట్రంక్ రోడ్కి. వాళ్ళు వచ్చారు, అదే నిజం చెప్పండి, మీకు కావాలంటే 10 రూపాయలు ఇస్తాను, నా మీద జోక్స్ వేయద్దు అన్న. గురుగారు అని ప్రమాణికాలు చేసి దేశాది మెడ్రాస్ నుంచి వచ్చింది. హెచ్ఎం రెడ్డి గారు నన్నెందుకు పిలవాలి? ఓ బహుశా ఏదన్నా కథలు అయ్యి ఏమన్నా ఉంటుంది అని ఆ 3 రోజులు తాళి కానీ బయలుదేరలేదండి. ఆ కథలని కూడా ఎందుకన్నానంటే, నేను అప్పటి 11వ ఏటనే నేను భగవద్గీతకు భాష్యాలు ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పేవాడిని. అప్పటి నుంచే కుస్తీలు గిస్తీలు, ఆంజనేయుడిని పూజించడం ఇది చేసేవాడిని. అని ఎన్నో పుస్తకాలు చదివానండి.
1: జ్యోతిష్యం కూడా ఏదో కొద్దిగా వస్తాను విన్నా నేను.
0: అంటే అది హాబీగా నేర్చుకున్నాను నేను, దాని మీద బ్రతకడం లేదు. ఎవరి దగ్గర దానికి వసూలు చేయను.
1: సరే, మరి అన్నిట్లోనూ ఈ దుష్టపాత్రలేనా లేకపోతే హీరోగా కానీ తండ్రిగా కానీ? ఇందాక మీరు చెప్పారే హాస్యపాత్రలు కానీ ఉన్నారు సరే.
0: అయ్యా, ముందు బౌ బ్రిగేడ్ అని పిక్చర్ తీశారు హెచ్ఎం రెడ్డి గారు, అందులో నేను సైన్ చేసింది హీరో. దాన్నే ప్రతిజ్ఞ ఇది కాని పోతే ఇంతటి పర్సనాలిటీ ఇంతటి ఇది ఉన్నోడు హీరో వేస్తే విలన్ ఎవరు అని అక్కడ వాళ్ళు అందరు నేనేస్తాను అని ఆయన ఒకటే అన్నాడు. అర్థంలో చూసుకుని నాతో మాట్లాడంటారా అని అందరినీ. సార్, నేను వెళ్ళిపోయా. ఆయన అన్నాడు, సార్ రాజనెల ఇస్ అ స్పోర్ట్స్ మ్యాన్, మీరు పిలిచి అడగండి విలన్ వేస్తారు సార్. అంటే ఎట్లప్పా, సైన్ చేశాడు కదా హీరో. అంటే లేదు సార్, నేను చెప్తున్నాను మీ పిలవండి అంటే ఆయన పిలిపించాను వచ్చాను. మిస్టర్ నెల్లూరు జెంటిల్మన్, నా పేరు గుర్తుండదు ఆయన కొత్త కదండి. విలన్ పాత్ర ఏమని అందరు అడుగుతున్నారు, వేస్తారా అన్న. సార్, నేను హీరో వేయడానికి రాలా, విలన్ వేయడానికి రాలా. మీరు అడిగారు, మీరు లీవ్ గ్రాంట్ చేయించారు కాబట్టి గివ్ మీ అ డాగ్స్ రోల్ ఐ విల్ బార్క్ అన్నాను. దాంతో ఆయన పకా పకా నవ్వి దట్ ఈస్ ద స్పిరిట్ అన్నారండి. అప్పుడు నన్ను విలన్ చేసి మరి కథ మార్చేశారండి.
1: అది కాదు
0: మరి అంటే ఏంటి, కథ నా చుట్టూ తిరుగుతుంది. ఏంటి పాపాజీ ఈ రకం చేశారన్న, ఏమయ్యా ప్రతి నాయకుడు లేకపోతే నాయకుడికి ఏముంది, రావణేశ్వరుడు లేకపోతే రాముడికి గొప్ప ఉందా, జరాసంధుడు శిశుపాలుడు కంసుడు లేకపోతే కృష్ణుడికి గొప్ప ఉందా, కాబట్టి కథ నడిపేది వీరు అని ఆయన జవాబు చెప్పారు. ఆస్టిన్ డైరెక్టర్ కూడా చేశారని చెప్పాను కదా. అట్లా అట్లా అట్లా ఈ లెవెల్కి వచ్చానండి, వారి పుణ్య దైవలనే.
1: అంటే దుష్టపాత్రలతో పాటుగా ఇతర రకాల పాత్రలు కూడా వేశాను అంట.
0: అయ్యో స్వామి, మీరు చూడలేదన్న ఆంజనేయ పాత్ర, ఇందుడు వేశాను. అయితే అన్నిట్లో ఫైటింగ్సే, ఒంటిన్న గాయాలు చూడండి ఒకసారి, అన్నిట్లో యుద్ధమేనా. 6 ఆంజనేయ పాత్ర వేశాను, అక్కడ ఇంద్రుడు వేశాను, దుర్యోధనుడు వేశాను, ఏ దేంట్లో ఫైట్ అయ్యే ముందు.
1: మరి ఏ ఏ భాషా చిత్రాల్లో నటించారు మీరు?
0: తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు. మలయాళం తెలుగు మాత్రం పోలే, ఎందుకంటే అర్థం చేసుకోగలను, మాట్లాడగలను, చదవను రాయను నాకు రాదు. సరస్వతి ద్రోహం చేయదలుచుకోవాలి అందరు పిలిచినా కూడా.
1: అది తర్వాత సుమారు ఎన్ని చిత్రాల్లో నటించుంటారు ఇంతవరకు?
0: 985 సరిగ్గా గుర్తులేదండి.
1: మరి ఈ దుష్టపాత్రలు వేసినందువల్ల మీకు ఏ విధమైన తృప్తి ఉంటుండేది?
0: ఏమండి, మన సమాజంలో అనుకోండి, చారిత్రకంగా తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, మగువ అంటే స్త్రీ, ధనం, రాజ్యం.

0: కాంక్షలో వాడినే యుద్ధాలు వచ్చాయి. నా పిక్చర్లు అన్ని కూడా అయ్యి దానికి తగ్గట్టు డైలాగులు మార్చి కూడా చెప్పేవాడిని. అంటే మీరు జీవితంలో ఏమేమి చేయకూడదు అవి చేసి చూపించేవాడిని నేను. లాస్ట్ వరకు ప్రతి దాంట్లో నేను ఎత్తులు వేస్తుంటే హీరో పై ఎత్తులు వేయలేక చిత్తైపోతుండేవాడు. ఫైనల్గా సంతల కుక్కను తన్నట్టు నన్ను తన్నేవాడు. అంటే ధర్మం జయించింది, అధర్మం ఓడిపోయింది. అసలు పిక్చర్ సక్సెస్ కావాలన్నా మీరు 4 సార్లు చూడాలన్నా కథ ముఖ్యమని. మీరు అది కార్టూన్స్ తో తీయండి, కుక్కలు గాడ్డలు ఇట్లాచారి గారు మరి కోతులు గీతులు భర్రుకాలు పెట్టి తీయండి, కథ అనేది ఉంటే ఆర్టిస్ట్కి ఏమి పెద్ద మోసం రాదండి ప్రొడక్షన్కి. నా వరకు నేను ఎందుకంటే ఎన్నో పిక్చర్లకు డైరెక్ట్ చేస్తున్నాను, మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను, డాన్స్ చేస్తున్నాను. నాకు డాన్స్ మాస్టర్ లేడండి ఏ పిక్చర్లో, ఫైటింగ్ మాస్టర్ లేడండి, నేనే అన్ని. అది పేరు మాత్రం నాది, ఆర్టిస్ట్ లిస్ట్లో మాత్రమే వస్తుంది రాజనారా. హీరో తర్వాత నాది వస్తుంది.
1: తర్వాత ఇప్పుడు మీరు ఏదో ప్రొడక్షన్స్ లోను వాటిలోనూ ప్రారంభించాలని అనుకుంటున్నారు కదా, మరి సాంకేతిక పరంగా కానీ దర్శకత్వం పరంగా కానీ అనుభవం సంపాదించారా బాగా?
0: నేను చెప్పాను కదా స్వామి, ఇట్లా అసిస్టెంట్ డైరెక్టర్ హెచ్ఎండే చేశారు, ఎన్నో పిక్చర్ డైరెక్ట్ చేసి నా పేరు చేసుకోను. మ్యూజిక్ ఇప్పుడు రామ అనే శబ్దం ఉంది, దాని యొక్క వైశిష్ట ఏది అంటే ఆయన చెప్పాడు జాగయ్య, ఎవరని నాయించేదిరా నిన్నేట్లా రాధించేజురా నరవరులు.

0: బ్రహ్మవో, అది కాదండి ఇంకా పాడబోయేది ముఖ్యం. శివమంత్రము రాజీవము మాధవ మంత్రము మా జీవము వివరము తెలిపిన ఘనులకు కదా వితరణ గుణ త్యాగ రాజను అని రాజీవము మాజీవము రామ అన్నాడు. రా ఈజ్ కాస్మస్, మా ఈజ్ భూమి. రామ అంటే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ మీకు వశవర్తి అవుతారు అంటే మీరంటే ఒక గౌరవం ఒక ఇది వస్తుంది. అందుకనే రామదాస్ గాని ఏది కానీ నేను ఆంజనేయుడు అని చెప్పాను, రామ నువ్వు నన్నేం చేయలేవు, నీకన్నా ముందు భార్గవరాముడు ఉన్నాడు, నీ తర్వాత బలరాముడు రాబోతున్నాడు, కానీ రామ శబ్దం వల్ల నాకు ఆంజనేయుడిగా నాకు శక్తి వచ్చింది, కానీ నువ్వు ఇచ్చే బాణం నన్నేం చేయలేదు రామనామం జపించినంత వరకు అని చెప్పి.
1: తర్వాత మీకు సంగీతం పడుతున్నారు కదా, ఏమైనా సంగీతంలో కూడా ప్రవేశం ఉందా, ఏమైనా నేర్చుకున్నారా?
0: ఏదో అక్కడక్కడ విని విన్నవారి వల్ల కన్నవారి వల్ల అన్నట్టుగా కొంచెం కొంచెం ఏదో రాగాలు పద్యాలు పాటలు అంటే స్టేజ్ మీద చాలా పద్యాలు పాడాను అనుకోండి, ఇప్పుడు మానేశాను ఎందుకంటే ప్లేబ్యాక్ గాయకులు వచ్చి ఉన్నారు, వాళ్ళకి అడ్డం నేను ఎందుకు వెళ్ళాలి. పిక్చర్స్ లో కూడా ట్యూన్ అంతా కట్టిన తర్వాత ఒకసారి కేరెడ్డి గారు ఎప్పుడు పెట్టుకుందాం మిస్టర్ రాజనాలా రికార్డింగ్ అన్న, నేను పాడే రండి సార్ వెంకటేశ్వరరావు పిలిపిద్దాం అన్న, అంటే ఘంటసారి వెంకటేశ్వరరావు ఆయన హీరోస్ కి పాడేవాడు, మిగతా మాధవ పెద్దకి మిగతా వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసేవాడు ఛాన్స్. ఘంటసాల గారు వచ్చి, గురుగారు మీరు బాగా పాడతారు కదా మళ్ళీ నేనెందుకు, ఘంటసాల గారు రాగం తానం పల్లవి డైలాగ్స్ వరకే నేను తాళం ప్రకారం డైలాగ్స్ చెప్పగలను, మీరు ఇంత పొడుగు దీర్ఘం తీయకుండా ఆలాపనలు అవి పాట మధ్యలోనో పద్యం మధ్యలోనో చేర్చగల తాహత్తు ఆ శక్తి మీకుంది మాకు లేదండి అని చెప్పి ఆయన ఒప్పించాను.
1: తర్వాత క్షమించాలి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను.
0: అడగండి సార్.
1: చాలా మంది ప్రేక్షకులు పూర్వం వచ్చిన సినిమాలను ఒకటి రెండు సార్లు చూసి ఆనందిస్తున్నారు, ఇంకా చూడాలని కుతూహల పడుతున్నారు, కానీ ఇప్పుడు వచ్చే సినిమాల మీద అంత ఇష్టత కనిపించట్లేదు వాళ్ళకి, కారణం ఏమిటంటారు?
0: నేను ఇందానే చెప్పాను కథ ముఖ్యమన్నాను, ఆ కథ మీద కాన్సన్ట్రేట్ చేసి నెల కాదు 6 నెలలు తీసుకొని ఆ తర్వాత కథ ప్రకారం మీ నటీనటులని డైరెక్టర్స్ వెళ్ళని ఎన్నుకోండి, అప్పుడు ఎందుకు చూడరు? ఇంటికి వెళ్ళి తర్వాత నాన్న కథ ఏంటి అని అడిగారు అనుకోండి బిడ్డలు, ఏంటన్నమ్మా నేల మీద దొరి రెండు పాటలు పాడారు ఎందుకు కొట్టుకున్నారో నాకే తెలియదు, అయిపోయింది అన్నారు లేచి వచ్చాను అసలు ఎందుకు పోయానో నాకే తెలియదు ఎందుకు పోయాను మాని బిడ్డను అడగాల్సి వస్తుంది ఈ రోజు తండ్రి.
1: సరే, మీ జ్ఞాపకం ఉంటే మీరు నటించిన పాత్రల్లో ఏదైనా ఒక పాత్ర కాస్త అని మాకు వినిపిస్తారా?
0: నటించిన పాత్రలు అంటే
1: ఏదైనా.

0: ఇష్టం వచ్చింది.
1: ఇప్పుడు మయసభ ఉంది, దుర్యోధన్ చూశాను కదా, దాంట్లో ఒక్క సెంటెన్స్ చెప్తాను. నవఖండ భూమండలాధిప మగుడ తటగడిత మణిఘుణి నిరంతర నీరాజు తంజే పాద పంకేరి ఉండనై సింధురా చతుష్టయ ప్రవేశిత వసుంధరా భార్దూరో ఉండనై పరరాజ మృత సంహరణ భీకర భుజావద సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై పదునాలుగు భూనంబులు ఒక్క పెట్ట ఎత్తి వచ్చి నన్ను ఉక్కడి పొందారు ప్రచండ ప్రతాప ప్రభావ భాసులకు నూర్గురు సోదరులకు అగ్రజుండనై చండ తన పరాక్రమోజ్వలమై నిరంత విశ్రాంత సత్యశోభితమై అభిమాన వల్లరీ బందీకృతమై నిష్కళంకమై జగంబున పేరెన్నిక గన్న సుక్షత్రియ వంశంలో జన్మించి అనేక అక్షోహిణీ చమూ సంభవంకు అధినాదుండనాడు నాకు ఈ ప్రపంచం అయ్యది అసాధ్యం. ఒకే సెంటెన్స్ సార్.
0: అది బాగుందండి. పోతే ఏదైనా లలిత సంగీతం అన్నా మరి ప్రవేశం ఉంటే కాస్త వినిపిస్తారా?

చందురుడా, ఎంచి మనమీ ధరమి ఎవరో దన్నాడు ఈ

0: ఇంకోటండి, ఆరిపేయ దీపము వెలుగులో నీ మీద నిలపలేని మనస్సు అని రాశాండి. నేను అనుపలవ నుంచి తీస్తున్నాను. వెలుగులో నీ మీద నిలపలేని మనసు ఆరిపేయవే దీపము, జీవుమంట తోట చీకటై పోవాలి, చీకట్లో చూడాలి నీ కళ్ళ తల తలలు. వెలుతురు లోపల చీకటి ఉందండి, చీకటి గర్భాన వెలుతురు ఉందండి, అది చూడగలగాలండి మనిషి.
1: మీ దైనందిన జీవితంలో మీకు వేదాంత పరంగా ఏమైనా ఉత్సాహం ఉందా?
0: ఉందండి, అదే ఇందాక చెప్పినట్టు హాబీగా తీసుకున్నాను. బికాజ్ ఎంఏ ఫిలాసఫీ కదా నేను, కాబట్టి అస్ట్రానమీ, అస్ట్రాలజీ, న్యూమరాలజీ, అర్జీ పామిస్ట్రీ, లెగ్ హిస్టరీ అని కూడా ఉందండి. అవి ఇప్పుడు ఒకరి పాదాల్లో, ఇప్పుడు నా కుడి పాదం ఉందండి. రేఖామయద్భజ సుధాకల శాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై అని అవన్నీ ఉన్నాయి.
1: మరి లిటరేచర్ ఏమైనా చదివారా దీనికి సంబంధించింది?
0: చాలా చదివానండి. ముందు 100 పుస్తకాలు చదివి, అబ్బా 100 పుస్తకాలు చదివాను అనుకున్నాను. 1000 పుస్తకాలు చదివి రాజనాలు కాదండి, బాగా చదివాను అనుకున్నా. 1,00,000 పుస్తకాలు చదివాను. అయ్యా బాబో ఇంకెన్ని కోట్లు ఉన్నాయో పుస్తకాలు అన్ని నెత్తించి పెట్టుకున్నాను. ఒక జీవితంలో జరిగేది చదివేది కాదండి ఈ గ్రంథాలన్నీ కూడా, చాలా జీవితాలు కావాలి.
1: మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం అండి.
0: చాలా థ్యాంక్స్ అండి.
2: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా సినీ నటుడు రాజనాల గారితో పరిచయం విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి. ప్రశాంత్ కిరణ్.

0: जीवन के लिए, देश सेवा के इस अवसर को निभाने के लिए अनेक अनेक शुभकामनाएं देता हूं। आप सबको बहुत बहुत धन्यवाद।
1: देख तो अभी आप माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा वीडियो कॉन्फ्रेंस के माध्यम से देश भर के 47 स्थानों पर आयोजित 19 रोजगार मेले के अंतर्गत 51,000 से अधिक युवाओं को रोजगार पत्र वितरित करने के अवसर पर आयोजित समारोह और माननीय प्रधानमंत्री का संबोधन सुन रहे थे।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మీరింతవరకు ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన రోజ్గార్ మేళా 2026 కార్యక్రమంలో గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమయ్యింది.

కార్యక్రమంలో తరువాత అరవింద సమేత వీరరాఘవ ఈ చిత్రానికి కాలభైరవ పాడిన పాట వింటారు. గీత రచన రామజోగయ్య శాస్త్రి.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల విశ్వసనీయత
0: 90 ఏళ్ల అనుబంధం
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం
1: వినోదం
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి
0: ఆస్వాదించండి కార్యక్రమంలో చివరిగా భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు ఈ చిత్రానికి హైమత్ సత్యయామిని పాడిన పాట గీత రచన కరుణాకర్

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 19వ రోజ్గర్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. దేశ యువతకు అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో భారత్ ప్రపంచంలోని వివిధ దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటుందని మోదీ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ అత్యంత విశ్వసనీయమైన సప్లై చైన్ భాగస్వామిగా ఎదుగుతోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
0: 2047 నాటికి భారత్ను వికసిత్ భారత్గా మార్చాలనే నిబద్ధతతో ప్రతి భారతీయుడు శ్రమిస్తున్నారని, ఈ లక్ష్య సాధన కోసం దేశం పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతుందని మోదీ తెలిపారు. దేశ యువత కోసం సరికొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నామని మోదీ తెలియజేశారు.
1: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है. ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है. इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं. जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है.

0: ఈ రోజు జరిగిన 19వ రోజ్గర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన 51 వేలకు పైగా యువతకు నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గర్ మేళా నిర్వహించారు. ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు విభాగాల్లో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి పుట్టిన రోజ్గార్ మేళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని రైల్ కళారంగ్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 218 మంది యువతీ యువకులకు ఆయన స్వయంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
1: మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలు, అది పిఎస్సీలు గాని, గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేసేటువంటి వివిధ ప్రభుత్వ శాఖలు గాని, అన్నిట్లో కూడా ఖాళీలు లేకుండా సాధ్యమైనంత వరకు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఆయా కుటుంబాలకు అండగా నిలబడాలనేటువంటి ప్రమాణమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
0: అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ నియామక పత్రం కేవలం కాగితం మాత్రమే కాదని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే ఒక సంకల్ప పత్రమని అభివర్ణించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతాకు చేరుకున్నారు. కాగా భారత్లో మార్కో రూబియో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, సాంకేతికత, ఇండో పెసిఫిక్ వ్యూహంలో సహకారాన్ని విస్తరించడంపై ఆయన కీలక చర్చలు జరుపుతారు. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కోల్కతా విమానాశ్రయంలో రూబియోకు స్వాగతం పలికారు. రూబియో కోల్కతాలోని మదర్ హౌస్, సెయింట్ తెరీసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రధాన కార్యాలయం, చిల్డ్రన్స్ హోంను ఈ సందర్భంగా సందర్శించారు. ఈ సాయంత్రం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారని సోషల్ మీడియా పోస్టులో గోర్ తెలియజేశారు. ఈ పర్యటనలో రూబియో ప్రధానంగా రక్షణ భాగస్వామ్యాలు, అధునాతన సాంకేతికతలు, వాణిజ్య సంబంధాలు, క్వాడ్ ప్రణాళికలో సహకారంతో సహా కీలక వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో చర్చలు జరిపి యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. భారత్ ఆతిథ్యమిస్తున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆమోదం తెలిపింది. కేంద్ర బ్యాంక్ చేసిన అత్యధిక డివిడెండ్ చెల్లింపుల్లో ఇది ఒకటిగా నిలిచింది. నిన్న ముంబైలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గత ఏడాదితో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తమ స్థూల ఆదాయం 26.42% పెరిగిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీ ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు, హర్మోజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయలు పెరిగాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నిన్న సచివాలయంలో ucc.mp.gov.in వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా పౌరులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ప్రతిపాదిత యూసీసీపై తమ అభిప్రాయాలను, సూచనలను జూన్ 15వ తేదీలోపు తెలియజేయవచ్చు. కాగా అంతకుముందు ఏప్రిల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు అంశాలను పరిశీలించేందుకు రాష్ట ప్రభుత్వం 6 సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వం వహిస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్

0: ఫోరెన్సిక్ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలిగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. భారత్ అధ్యక్షతన కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ 2వ బ్రిక్స్ మహిళల కార్యవర్గపు సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ నిన్న వర్చువల్గా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల మధ్య ప్రాధాన్యత గల రంగాల్లో పురోగతి, సహకారంపై అనిల్ మాలిక్ చర్చించారు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టెబిటియన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా ప్రశంసించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాల బృందగానం వింటారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు. ముందుగా సితార చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

మీరు వింటున్న పాట స్వర్ణకమలం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కండ్రిగ గ్రామంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. సంజీవని పథకం కింద 74 రకాల వైద్య పరీక్షలు ఇంటి నుంచే చేయించుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: ప్రభుత్వానికి సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే, అందులో భాగమే సంజీవని. ఈ ఏడాది ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. సంజీవనితో సమగ్ర వైద్య సేవలు లభిస్తాయి. సంజీవని వల్ల కలిగే ప్రయోజనం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. భవిష్యత్తులో 42 పరీక్షలు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది.
0: యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రతి సివిల్ సర్వీస్ అధికారి సేవాభావం, దేశభక్తితో విధులు నిర్వర్తించాలని చెప్పారు. భవిష్యత్తులో మరింత మంది సమర్థత కలిగిన అధికారులు దేశానికి సేవలందించేందుకు ఈ అకాడమీ ఎంతో దోహదపడుతుందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పేర్కొంటూ,
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ దూరదర్శి నేతృత్వ మే భారత్ 2047 తక్ ఏక వికసిత భారత్ కే నిర్మాణ కే సంకల్ప కే సాథ్ ఆగే బఢ్ రహా హై ఔర్ ఏక వికసిత ఆత్మనిర్భర్ తక్నీకీ రూప్ సే ఉన్నత ఔర్ విశ్వ స్తర పర్ సమ్మానిత రాష్ట్ర కో बनते हुए हम सब देख रहे हैं. पद्म पुरस्कार हो, अब धर्म, जाति और क्षेत्र या भाषा के भेदभाव से ऊपर उठ चुके हैं.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనుంది. గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల వరకు యోగా కార్యక్రమంలో కోటి మందిని భాగస్వామ్యం.

0: అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జరిగిన 19వ జాతీయ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 51,000కు పైగా నియామక పత్రాలను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొని అందజేశారు. గుంటూరులో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ వ్యవస్థలను మార్చగలిగే శక్తి యువతకు ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
1: దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో ప్రతి ఒక్కళ్ళు గనక పాత్ర పోషిస్తే మనం కూడా ఒక డెవలప్డ్ నేషన్ గా అవుతుంది. మీ అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇటువంటి రోజ్గార్ మేళాలు పెడతా ఉన్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ చూసుకోండి, ఓవరాల్ గా ఒక సిస్టమేటిక్ గా కంట్రీని డెవలప్ చేస్తా ఉన్నారు. నేషనల్ హైవేస్ అన్నింటినీ ఇంప్రూవ్ చేశారు, కనెక్టివిటీ వచ్చే విధంగా. సామాన్యులు ప్రయాణించే రైల్వే స్టేషన్స్ అన్నింటినీ కూడా అమృత్ భారత్ స్టేషన్స్ అని వాటిని మోడర్నైజ్ చేస్తా వస్తా ఉన్నారు.
0: విశాఖపట్నంలో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, అనంతపురంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొని నియామక పత్రాలు అభ్యర్థులకు అందజేశారు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోజ్గార్ మేళాను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేస్తూ,
2: దేశవ్యాప్తంగా దాదాపు 51,000 మందికి ఈరోజు ఉత్తర్వులు ఇస్తున్నాం, నియామక పత్రాలు ఇస్తున్నాం. ఈ గుంతకల్లోనే ఇది 3వ రోజుగారు, 136 మంది ఈరోజు స్టేట్ నుంచి నియామక పత్రాలు తీసుకుంటున్నారు. కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని చెప్పి మోడీ గారు చూస్తున్నారు. ఈ దేశాన్ని శక్తివంతమైన నిర్మాణం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మోడీ గారి సంకల్పం తీసుకొని పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగా నెక్స్ట్ మీ ఆలోచన కూడా అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బక్రీద్ సెలవును ఈ నెల 28వ తేదీకి రాష్ట ప్రభుత్వం మార్పు చేయడంతో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ మార్పులు చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ప్రథమ సంవత్సరం ఆర్థిక శాస్త్రం, వృత్తి విద్య, బ్రిడ్జ్ కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను జూన్ 5వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం గణితం, వృత్తి విద్య, బ్రిడ్జ్ కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను అదే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఈరోజు నుంచి ఒక రాష్ట్రం ఒకే తీరులో పరిశుభ్రతే లక్ష్యం నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్కు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలియజేస్తూ,
3: శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలని ముఖ్యమంత్రి గారు స్వచ్ఛంద కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లాకు పోవటం, ఆ జిల్లాలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా సిటిజన్స్ పార్టిసిపేట్ చేయాలి. అందరూ పార్టిసిపేట్ చేస్తేనే స్వచ్ఛాంధ్రాన్ని మేము సాధించగలం. స్వచ్ఛాంధ్రాన్ని సాధించినప్పుడు ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది.
0: రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ కి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,
4: ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు వినూత్నంగా ఒక నెల రోజుల పాటు క్లీన్ అండ్ స్వీప్ అనే ప్రోగ్రామ్ తీసుకుని పట్టణాలు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కంప్లీట్గా డ్రైన్స్ క్లీనేజ్ కావచ్చు, రోడ్లు క్లీనింగ్ కావచ్చు, ఎక్కడైనా కానీ కార్నర్ ప్లేస్లో ఉన్నటువంటి చెత్తను కూడా మొత్తం వెలికి తీసి బయటకు తరలించి ఈ ప్రతి నగరాన్ని గ్రామాలను కూడా శుభ్రంగా చేయాలని ఒక నెల రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
0: పరిశ్రమల ఏర్పాటులో వేగవంతమైన కార్యాచరణ స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో రాష్ట్రం ముందున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని టీ కొండూరులో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కేవలం

0: 11 నెలల రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తి కావడం రాష్ట్ర ప్రభుత్వ వేగవంతమైన కార్యాచరణకు నిదర్శనమని వెల్లడించారు. రికార్డు సమయంలోగా ప్రాజెక్టును పూర్తి చేసిన యాజమాన్యానికి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్రస్థాయిలోనూ, 221 మండలాల్లో ఒక మోస్తరుగానూ వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇందులో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం

0: వనితావాణి మహిళల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఈనాటి కార్యక్రమంలో ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ కారణాలు చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ పి విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు.
6: ప్రసవం తర్వాత పండంటి బిడ్డను చూసి ఆనందించాల్సిన తల్లి నిరాశకు నిస్పృహలకు గురి కావడం కుటుంబ సభ్యులకి, అలాగే చూసేవాళ్లకు కూడా ఎంతో ఆందోళన కలిగించే విషయం. మరి ఈ ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్కి గల కారణాలు, చికిత్స గురించి మాట్లాడడానికి మనతో సైకియాట్రిస్ట్ డాక్టర్ పి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
7: నమస్కారం అండి.
6: డాక్టర్ గారు, మనం జనవాడకంలో ప్రసూతి వైరాగ్యం అనే మాట వింటూ ఉంటామండి, నిజంగా ప్రసవం తర్వాత వైరాగ్యం వస్తుందా?
7: ప్రసవం తర్వాత వైరాగ్యం అనేది మునుపు వచ్చేదండి, ఎందుకంటే నార్మల్ డెలివరీలో ఆ పెయిన్ వలన, ఆ బాధ వలన వాళ్ళకి వచ్చే అవకాశం బాగా ఉండేది. కానీ ఇప్పుడు ఎపిడ్యూరల్ ఎనెస్థీషియా అనే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆ పెయిన్లెస్ లేబర్ అనేది ఉంది. సో కాన్పోయేటప్పుడు వాళ్ళకి అసలు పెయినే తెలియదు, నొప్పి కూడా ఉండదు. సో అలాంటి డెలివరీ ఉండడం వలన వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి కనాలా అనే డౌట్ కూడా ఉండదు, వాళ్ళు చాలా హ్యాపీగానే ఉంటారు. సో వైరాగ్యం కన్నా ఈ టైంలో వాళ్ళకి మానసిక బాధ లేకపోతే మానసిక డిప్రెషన్ అనేది గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
6: అంటే మీరు చెప్పేది ఏంటంటే, ఇది నొప్పులు భరించలేక వచ్చే నిరాశ నిస్పృహలు కావు ఇవి, నొప్పి లేకుండా ఆపరేషన్ ద్వారా ప్రసవం అయినా కూడా అప్పుడు కూడా ఈ డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుందండి?
7: అవునండి, డిప్రెషన్ అనేది అది మానసికంగా సంబంధించిన స్టేట్. అది ఎందుకు వస్తుంది అని అంటే చాలా కారణాలు ఉన్నాయి దానికి. ఫస్ట్ అనేది లేడీ లేకపోతే ఆ ప్రసవించిన వ్యక్తి వాళ్ళ పర్సనాలిటీ బట్టి కూడా ఉంటుంది. అంటే ఒకవేళ చాలా సెన్సిటివ్ పర్సనాలిటీ అనుకోండి, చిన్న విషయాల్ని బాగా ఆలోచించడం, అలాంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరికైనా డిప్రెషన్ ఉండే ఛాన్స్ ఉంది, లేకపోతే వాళ్ళ తల్లికి కూడా ఇలాంటి సమస్య వచ్చింది. సో అలాంటి వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా చుట్టుపక్కల పరిసరాల వలన కూడా వాళ్ళకి డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే చాలా సపోర్టివ్గా లేకపోతే, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే వాళ్ళ హస్బెండ్ సైడ్ కానీ ఎవరు సపోర్టివ్గా లేకపోతే

0: తను దాని గురించి ఎక్కువ వరి అవుతారు. అంతేకాకుండా ఈ మధ్య డిప్రెషన్ అనేది ఎందుకు పెరుగుతుంది అని అంటే, ఇప్పుడు చాలా ఎడ్యుకేటెడ్ లేడీస్ ఉన్నారు, వాళ్ళు వెంటనే వెళ్ళి చూసేసుకొని డెలివరీ తర్వాత ఇవన్నీ రావచ్చు, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది, బేబీని ఎలా చూసుకోవాలి అని ముందే వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతూ బాగా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల చిన్న విషయాన్ని కూడా వాళ్ళు తొందరగా వరి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా కారణాలండి. అంతేకాకుండా ఈ టైంలో మైండ్ సెట్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, డెలివరీ అయిన వెంటనే కొన్ని హార్మోన్స్ సడన్గా తగ్గిపోతాయి. సో దానివల్ల కూడా డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
1: ఈ ప్రసవం తర్వాత డిప్రెషన్ అనేది మనం ఎంత తరచుగా చూస్తూ ఉంటాం?
0: చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుందండి. అంటే దీంట్లో కూడా రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటారు, అది చాలా కామన్గా ఉంటుంది, ఆల్మోస్ట్ 60% వాళ్ళకు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. పోస్ట్ పార్టమ్ బ్లూస్ అని అంటే డెలివరీ తర్వాత ఏ కారణం లేకుండా డల్గా ఫీల్ అవ్వటం, ఎక్కువసేపు ఏడవటం, ఇలాంటిది ఒక 1 వీక్ ఉంటుంది డెలివరీ తర్వాత. తర్వాత అదే తగ్గిపోతుంది, ఏమి చేయకుండా ఏమి మందులు లేకుండానే తగ్గిపోతుంది. దానికన్నా కొద్దిగా సివియర్ ఫామ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకి సూసైడల్ ఐడియాస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, చనిపోదాము అని అట్లాంటి ఆలోచనలు రావటం, లేకపోతే నేను మంచి మదర్ని కాను అనే ఫీలింగ్ ఉండటం, నేను ఆ బేబీని చూసుకోలేను అనే ఎక్కువ ఫీల్ అయిపోయి బేబీని చంపేయాలి అని కూడా ఆలోచనలు రావటం. అంత సివియర్గా వెళ్తే దాన్ని పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటారండి. అంటే ఇంకా బేబీని కూడా చంపేద్దాము, లేకపోతే కొంతమందికి ఏమన్నా మాటలు వినిపిస్తూ ఉంటాయి, బేబీని చంపేసేయను, అసలు బాగా చూసుకోలేవు బేబీని అని. సో ఇలాంటి హాలుసినేషన్స్ అంటారు. సో దాని వల్ల కూడా అది చాలా సివియర్ ఫార్మ్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ వస్తుంది.
1: డాక్టర్ గారు, మరి ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి గల కారణాలు ఏంటండి?
0: పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి కారణాలు నేను కొద్ది ఇదివరకే చెప్పాను కదండి. అంటే వాళ్ళకి ఒకటి హెరిడిటరీ, రెండోది అంటే వంశపరంపరంగా రావచ్చు, నెక్స్ట్ వాళ్ళ పర్సనాలిటీ బట్టి కూడా ఉంటుంది. సో పర్సనాలిటీ చాలా సెన్సిటివ్ పర్సనాలిటీ అలా ఉంటే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఈ హార్మోన్స్ చేంజెస్ వలన అది జనరల్గా అందరికీ ఒక రిస్క్, అది అందరికీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పర్సనాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉండి అన్నీ చాలా లైట్గా తీసుకునే మెంటాలిటీ ఉంటే వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ తక్కువ, ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగా ఉంటే వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది.
1: డాక్టర్ గారు, ప్రసవం తర్వాత అందరికీ కూడా ఈ డిప్రెషన్ అనేది రాదు కదండి, మనం గుర్తించడానికి వీలవుతుందా అండి వీళ్ళకి రావడానికి అవకాశం ఉంది అని మనం ఎవరి గురించి అయినా చెప్పొచ్చా?
0: వీళ్ళకి అని అంటే ఫస్ట్ మనం తెలుసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా అనేది ముందు తెలుసుకోవాలి, ఒకటి. రెండోది ఏంటనంటే నార్మల్గా పీరియడ్స్ అయ్యేటప్పుడు పీరియడ్స్ కన్నా ముందు ఆ అమ్మాయికి ఏమన్నా మూడ్ చేంజెస్ అట్లా ఉండేదా లేదా అనేది కనుక్కోవచ్చు. దాన్ని ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్ అని కూడా అంటారు. ఇప్పుడు చాలా ఫెమిలియర్గా అందరికీ ఇప్పుడు ఈ విషయం తెలిసిన విషయమే. సో అలాంటి వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ వాళ్ళ పర్సనాలిటీ ఎట్లాంటి పర్సనాలిటీ, డిపెండెంట్ పర్సనాలిటీ అనేది ఉంది. అంటే వాళ్ళు ఎక్కువ ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయిపోయే వాళ్ళు ఉంటారు, లేకపోతే హిస్టరీయానిక్ పర్సనాలిటీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువ అందరి ముందు హిస్టరికల్గా కానీ షో చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే బాగా ఒబ్సెసివ్ పర్సనాలిటీస్ అంటారు, అంటే వాళ్ళు అంతా నీట్గా పెట్టుకోవడం, అన్నీ ఇలాగే జరగాలి, పద్ధతిగానే ఉండాలి అట్లాంటి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది మనం వాళ్ళలో గుర్తిస్తే, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ని కూడా చూడాలి. ఉదాహరణకి నాకు ఒక పేషెంట్ వచ్చారు, అంటే తనది లవ్ మ్యారేజ్, వాళ్ళ హస్బెండ్ సైడ్కి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు అంగీకరించలేదు ఆ మ్యారేజ్ని, కానీ వాళ్ళ మదర్ సైడ్ వాళ్ళంతా చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. కానీ ఈ అమ్మాయికి సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు బాగా గాబరా అనిపించింది. సో తనకి ప్రెగ్నెన్సీ నుండే డిప్రెషన్ ఉండింది. సో తనకి ప్రెగ్నెన్సీ టైం నుంచి అంటే నేను చూసుకోలేను, నేను దేనికి పనికిరాను, నేను సూసైడ్ చేసుకుంటే బెటర్ ఇలాంటి ఆలోచనలు వచ్చేది. ఎందుకంటే తన మెయిన్ ఫియర్ ఏంటి అని అంటే వాళ్ళ హస్బెండ్ సైడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరేమో తన్ని, ఒకవేళ బాయ్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, గర్ల్ అయితే యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఇలాంటి టెన్షన్స్ తను బాగా మనసులో పెట్టుకుని చాలా సివియర్గా వచ్చింది. తను మెడిసిన్స్ వాడాల్సి వచ్చింది ఎందుకంటే దానికి అంత సివియర్గా ఉండింది. సో ప్రెగ్నెన్సీలో కూడా యాంటీడిప్రెసెన్స్ వాడింది, డెలివరీ అయ్యేటప్పుడు కూడా కంటిన్యూ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంది తనకి డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్. మనం ఆపేస్తే మందులు, డిప్రెషన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి మేము కంటిన్యూ చేయాల్సి వచ్చింది. కానీ బేబీ ఫీడ్స్కి మేము అదే చెప్పాల్సి వచ్చింది, నువ్వు చూస్తూ ఉండు, బేబీ ఎక్కువ నిద్రపోతూ ఉంటే నీ ఫీడ్స్ ఆపేసి బయట ఫీడ్స్ ఇవ్వాలి నువ్వు అని కూడా చెప్పాము ఆమెకి. తను ఇప్పుడు తను బాగానే ఉంది, అంటే షీ హెస్ రికవర్డ్. సో మందులు ఒక 1 ఇయర్ తర్వాత మెల్లగా తగ్గించి స్టాప్ చేసాము. కానీ తనకి ఏం చెప్పానంటే రెండోసారి కూడా వచ్చే ఛాన్స్ ఉంది, నువ్వు ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నావు అనుకో, నీకు రెండోసారి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసాము. కానీ ఇప్పుడు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ ప్రెగ్నెన్సీతో తను వచ్చింది. సో ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే

0: వెయిట్ అండ్ వాచ్ పాలసీ అంటే తను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, అంటే తనకి ఏమైనా సిమ్టమ్స్ వస్తున్నాయా లేదా అనేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం వరకు షీఈస్ డూయింగ్ ఫైన్.
1: డాక్టర్ గారు, మరి ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ లక్షణాలు అనేవి ఎలా ఉంటాయండి?
0: లక్షణాలు అంటే ఎక్కువ ఏడుస్తూ ఉండటం, తర్వాత నేను దేనికి పనికిరాను అనే ఫీలింగ్స్ రావటం, లేకపోతే నేను బేబీని చూసుకోలేను, లేకపోతే బేబీని చంపేస్తాను నేను, బేబీ నాతో ఉండకూడదు, ఇంకొకళ్ళు ఎవరో తీసేసుకోండి, నేను బేబీని సరిగ్గా చూసుకోలేను అనే ఆలోచన ఉండటం, సూసైడల్ ఐడియాస్ ఉండటం, నేను బ్రతకూడదు, నేను చనిపోవాలి అని. కొంతమంది అయితే వదిలేసి బేబీని కూడా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి మనం పేపర్లో కూడా చదువుతూ ఉంటాం, బేబీని వదిలేసి వెళ్ళిపోయారు అని. మనం ఏమనుకుంటాం, మేబీ గర్ల్ బేబీయా బాయ్ బేబీ అని, కానీ నిజంగా తన సైకియాట్రిక్ కండిషన్ ఎలా ఉంది అనేది మనకి తెలియదు. సో అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు.
1: డాక్టర్ గారు, సహజంగా అప్పుడే పుట్టిన బిడ్డ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి తల్లి గనుక ఇలా డిప్రెషన్లో ఉంటే మరి ఆ పాపను జాగ్రత్తగా చూసుకోవడం అనేది కష్టం అవుతుంది. మరి ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సహకారం అనేది ఎలా ఉండాలండి?
0: మన సంప్రదాయం ప్రకారం ఎలా ఉండేదని అంటే, మదర్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు, మంచి ఫుడ్స్ ఇవ్వాలి అనేది మనకి తెలుసు. సో ఆ టైంలో హ్యాపీగా ఉండాలి అని చెప్తాము, అదే మంచి మాటలు వినాలి, మంచి ఆలోచనలు పెట్టుకోవాలి. కొంతమంది అయితే ఒక బేబీ ఫోటో పెట్టి నువ్వు అదే ఆలోచిస్తూ ఉండు, నీకు అలాంటి బాబే పుడతారు అని కూడా చెప్తారు. సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా స్వీట్గా అరుస్తూ అట్లా మాట్లాడకుండా చాలా బాగా మాట్లాడాలి, మంచి ఆహారం కూడా ఇవ్వాలి అట్లాంటి వాళ్ళకి. అలాగ చూసుకుంటూ సపోర్టివ్గా ఉంటే తనకి, ప్లస్ తనకి ఎక్సర్సైజ్ వాకింగ్ అనేది ఉండాలి. అంటే ప్రెగ్నెన్సీ వస్తే ఇంకేం పనులు చేయకూడదు అని కూర్చోపెట్టకుండా లైట్ వర్క్ తను చేయొచ్చు, హెవీ బిందెలు మోయడం అట్లాంటిది లేకుండా లైట్ వర్క్ తను చేయొచ్చు. తను ఎంత యాక్టివ్గా ఉంటే తన డెలివరీ అంత స్మూత్గా అవుతుంది, తన మానసిక స్టెబిలిటీ కూడా అంత బాగా ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఎవరికైనా ఈ ప్రసవం తర్వాత ఈ డిప్రెషన్ అనేది వస్తే దానికి చికిత్స అనేది ఎలా ఉంటుందండి?
0: చికిత్సలు రకరకాలు ఉన్నాయండి. యూజువల్గా మనం చేసేది పోస్ట్ పార్టమ్ బ్లూస్కి అయితే ఏమి అక్కర్లేదు, అట్లాగే వదిలేస్తాం, ఎందుకంటే అది గ్రాడ్యువల్గా తగ్గిపోయేది, అది 1 వీక్లో తగ్గిపోతుంది. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది వస్తే మనం యాంటీ డిప్రెసెంట్స్ వాడాల్సి వస్తుంది, అది ఒక కోర్స్ లాగా తీసుకోవాలి. అంతేకాని తగ్గిపోయింది ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పేసి మానేయటం కాదు, అది కంటిన్యూస్గా వాడాల్సి వస్తుంది. ఉదాహరణకి నా దగ్గరకు వచ్చిన పేషెంట్ ఏమైంది అని అంటే, తనకి డెలివరీ చాలా కష్టపడే అంటే చాలా ప్రిమెచ్యూర్ డెలివరీ అయింది. ప్రిమెచ్యూర్ డెలివరీ వలన సడన్గా తనకి డిప్రెషన్ స్టార్ట్ అయింది, అంటే నేను చూసుకోలేనేమో ఈ బేబీని అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. కానీ తనకి మెడిసిన్ స్టార్ట్ చేసిన 1 మంత్కి తను బాగా ఉంది, సో వెంటనే ఆపేసింది మెడిసిన్స్. అన్ఫార్చునేట్లీ ఆ బేబీ కూడా చనిపోయింది, సో ఇంకా తన డిప్రెషన్ సివియర్ అయిపోయి మళ్ళీ వచ్చింది. ఎప్పుడు ఒక అడ్వైజ్ నేను ఇచ్చేది ఏంటంటే, డాక్టర్ గారు ఎవరి దగ్గర మీరు సంప్రదిస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు కోర్స్ చెప్పేంత వరకు మీరు కంటిన్యూ చేయాలి, అంతేకాని కోర్స్ మధ్యలో ఆపేస్తే ఈ జబ్బు అనేది తిరిగి వచ్చే అవకాశం ఉంది, అంటే ప్రతి డెలివరీకి కూడా వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ జాగ్రత్త పడాల్సి వస్తుంది.
1: డాక్టర్ గారు, మరి ఎంతకాలం పడుతుందండి నయం కావడానికి సహజంగా?
0: యూజువలీ 4 to 6 వీక్స్లో కంప్లీట్గా నార్మల్కి వచ్చేస్తారు, కానీ మళ్ళీ మళ్ళీ రాకుండా అట్లీస్ట్ 1 ఇయర్ అన్నా వాడాల్సి వస్తుంది వాళ్ళ మందులు.
1: డాక్టర్ గారు, సహజంగా మన సమాజంలో చూసుకున్నట్లయితే మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళ పట్ల వివక్ష అనేది చూస్తూ ఉంటాం. కొంతమందికి అసలు అర్థం కూడా చేసుకోలేకపోవచ్చు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారని. మరి ఈ నేపథ్యంతో ప్రసవం తర్వాత ఎవరైనా ఇలా బాధపడుతుంటే కుటుంబ సభ్యులకు కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ అర్థం చేసుకునేంత అవగాహన ఉందా డాక్టర్ గారు?
0: ఇప్పుడు కొద్దిగా అవగాహన న్యూస్ పేపర్స్ వలన కానీ, లేకపోతే ఇట్లాంటి టాక్స్ వలన కానీ, టీవీలో కూడా రావడం వలన ఇప్పుడు చాలామందికి అర్థమవుతుంది ఏంటంటే, డెలివరీ తర్వాత ఇలాంటి వచ్చే అవకాశం ఉంది అనేది. కానీ ఇంకా కొద్దిగా ఎక్కువ అవేర్నెస్ రావాలి, అంటే ఇలాంటి జబ్బులు వస్తాయి అనేది. సో దానికి లక్షణాలను చూస్తూ ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లక్షణాలను చూస్తూ ఉండాలి. ఎక్కువ మౌనంగా ఉండటం ఆ వ్యక్తి, అలా ఉంటే వాళ్ళు తెలుసుకోవాలి. లేకపోతే ఏ కారణం లేకుండా చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఏడవటం, అలా ఉన్నా కూడా వాళ్ళు తెలుసుకోవాలి. లేకపోతే బేబీ పట్ల తనకి ఎక్కువ టెన్షన్, నేను చూసుకోలేనేమో అని కంగారుగా ఉండటం, అలాంటిది ఏదైనా ఉంటే, లేకపోతే తను ఒంటరిగా కూర్చొని ఏదో పుస్తకాలు చదువుకోవడం, లేకపోతే ఏదో డైరీ రాసుకోవడం అట్లాంటిది ఎక్కువ చేస్తూ ఉంది ఈ డెలివరీ తర్వాత, అంటే ఈ లక్షణాలు చూసి మనకు ఏం కనుక్కోవాలి అని అంటే, మేబీ తను డిప్రెషన్లోకి వెళ్తుంది అనేది కనుక్కోవాలి మనం.
1: డాక్టర్ గారు, చివరగా గర్భవతిగా ఉన్న మహిళ మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ప్రసవం ముందు కానివ్వండి, ప్రసవం తర్వాత కానివ్వండి, కుటుంబ సభ్యులు లేదా భర్త సహాయ సహకారాలు అనేవి ఎలా ఉండాలండి?
0: సహాయ సహకారాలు అంటే ఇప్పుడు వాళ్ళు మెయిన్గా ఆ వ్యక్తి మీద డిపెండ్ అవుతుందండి. అంటే స్త్రీ తను ధైర్యంగా ఉండటం అనేది నేర్చుకోవాలి, అంటే ఏది జరిగేది జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ అనేది తనకు ఉండాలి. అంతేకాని ఇప్పుడు ఎక్కువ ఆలోచించడం అలా చేయకుండా, తనకి ఏదన్నా డౌట్స్ వస్తే వెంటనే డాక్టర్ని అడగాలి. తర్వాత చుట్టుపక్కల కూడా ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటనంటే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని, తనకి నచ్చకపోవచ్చు.

0: కానీ ఆ వే ఆఫ్ లైఫ్ అంటే ఇప్పుడు ఇండియన్ పద్ధతి అని అంటారు, మనమంతా వెస్టర్న్ది ఫాలో అవుతూ వస్తున్నాం, లేదు ఏం పర్వాలేదు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని ఈ డాక్టర్ అలా చెప్పారు అని. కానీ వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసిన ఫుడ్స్, కొంత పథ్యం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు, అది కూడా ఫాలో అవుతే మంచిది. ఎందుకంటే వాళ్ళు చెప్పే దాంట్లో కూడా మనం ఇంకా రీసెర్చ్ చేయలేదు, కానీ ఇదివరకు ఏం తెలుస్తుంది అని అంటే పాత వాళ్ళు చెప్పిందంతా చాలా వరకు నిజం అనేది, అట్లాంటి ఫుడ్ తింటేనే మంచిది అనేది ఇప్పుడు రీసెర్చ్ ద్వారా మనకి తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఆ పథ్యం కూడా మేబీ ఫ్యూచర్లో ఆ రీసెర్చ్ వల్ల తెలిసి వస్తుందేమో మనకి ఆ పథ్యం మంచిది అని. సో అందుకని వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన పథ్యం కూడా ఫాలో అవుతూ దాంతోపాటు మంచి ఫుడ్ తీసుకుంటూ హెల్తీగా ఆలోచిస్తూ ఉంటే డెఫినెట్గా తన డెలివరీ నార్మల్గా ఉంటుంది. అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా తనని బాగా సపోర్ట్ చేయాలి. అంటే తను ఏదైనా చెప్తూ ఉంటే, తనకి ఏదైనా కావాలి అని అడిగినా చిన్న విషయాలు అది ఉంటే ఈజీగా తన్ని మాట వినాలి. అంతేకాని అక్కడ మొండి పట్టుబడి లేదు ఇలా ఉండకూడదు అని అలా చెప్పడం వల్ల ఇంకా టెన్షన్ ఎక్కువ అవుతుంది. తను ఎక్కడ హ్యాపీగా ఉంటుంది అంతే, ఒకవేళ తను వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటుంది పంపిస్తే ఇంకా మంచిది, ఎందుకంటే తను అక్కడ కొద్దిగా ఫ్రీగా ఉండగలుగుతుంది. సో అలాంటి పరిస్థితి కూడా ఉంటే చాలా బాగుంటుంది.
1: కొత్తగా తల్లైన వాళ్లలో కనిపించే మానసిక సమస్యలు మరి దానికి గల కారణాలు చికిత్స గురించి చాలా చక్కగా వివరించారు సైకియాట్రిస్ట్ డాక్టర్ పి విజయలక్ష్మి గారు. ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు ప్రసవం తరువాత వచ్చే డిప్రెషన్ కారణాలు చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ పి విజయలక్ష్మి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం.

0: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు. జస్ట్ ఒక క్లిక్ లోనైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఈనాటి విశేషాల్లో ఆబ్స్టెట్రిక్ ఫిస్టుల అంటే ఏమిటి, సమాజం దీనిపై ఎందుకు దృష్టి సారించాలి అని తెలుసుకుందాం. వైద్య పరిభాషలో ఆబ్స్టెట్రిక్ ఫిస్టుల అంటే ప్రసవ సమయంలో తలెత్తే ఒక తీవ్రమైన శారీరక రుగ్మత. గర్భవతిగా ఉన్న స్త్రీకి తగిన సమయంలో వైద్య సహాయం అందకపోయినా, ప్రసవ వేదన చాలా గంటలు లేదా రోజుల తరబడి సాగినప్పుడు ఇది సంభవిస్తుంది. ఆ సమయంలో నవజాత శిశువు తల తల్లి అంతర్గత అవయవాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా రక్తప్రసరణ ఆగిపోయి కణజాలాలు దెబ్బతింటాయి. దీనివల్ల మూత్రాశయానికి లేదా మలద్వారానికి మరియు జననేంద్రియానికి మధ్య ఒక అసాధారణ రంధ్రం ఏర్పడుతుంది. దీని పరిణామాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ సమస్య బారిన పడిన మహిళలు తమ నియంత్రణ లేకుండానే నిరంతరం మూత్రాన్ని లేదా మలాన్ని విసర్జిస్తూ ఉంటారు. శారీరక వేదనతో పాటు నిరంతర దుర్వాసన కారణంగా వీరు సమాజంలోనూ చివరికి తమ కుటుంబాల్లోనూ సరిగా కలవలేరు. తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తూ ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదికల ప్రకారం ఈ వ్యాధి పూర్తిగా నివారించదగినది మరియు కేవలం ఒక చిన్న శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా నయం చేయదగినది. 2026 మే 23న అంతర్జాతీయ సమాజం ఫిస్టులా రహిత ప్రపంచం కోసం మళ్లీ ఒకసారి సంకల్పం పూనుతోంది. అవగాహన లోపం, పేదరికం, వైద్య సదుపాయాల కొరత కారణంగా ఏ మహిళా కూడా ఇలాంటి నరకయాత్రను అనుభవించకూడదు. సురక్షిత ప్రసవాలను ప్రోత్సహిద్దాం, మహిళల ఆరోగ్య హక్కులను కాపాడుకుందాం.
5: ఇప్పుడొక లలిత గీతం వింటారు.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో, అనంతరం హిందీలో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల 90 యవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కామ్యాబ్ చిత్రానికి ఈ పాట మీకోసం.

ఆన్ మిలో సజ్నా. ఈ చిత్రానికి ఆశా భోస్లే పాడిన పాట వింటారు.

మార్నింగ్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. బంటి ఔర్ బబ్లీ చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి మన యువలయ కార్యక్రమానికి శ్రోతలందరూ రెడీగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈనాటి మన కార్యక్రమాన్ని

యువలయ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి మన యువలయ కార్యక్రమానికి శ్రోతలందరూ రెడీగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈనాటి మన కార్యక్రమాన్ని క్వశ్చన్స్తో స్టార్ట్ చేద్దాం. నేను అడగబోయే ప్రశ్నలకి 0866-24888-12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి మొదటి ప్రశ్న విందామా? భారత ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? క్షమించాలి, భారత ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? ప్రశ్న విన్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? సమాధానం తెలిస్తే 0866-24888-12 ఈ నంబర్కి సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం సన్ ఆఫ్ సత్యమూర్తి ఈ చిత్రం నుంచి ఒక పాట విందాం.

రామేశ్వరి శ్రీనివాస్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప వినయ్ కుమార్ శ్రీదేవి శైలజ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రామ్మూర్తి ఉరవకొండ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకీ ఫ్రమ్ తణుకు కరెక్ట్ ఆన్సర్ అండి. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఫకీరుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిహెచ్ డేవిడ్ దోనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భూమేష్ చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల నుంచి రామచంద్ర సువర్ణ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు రామకృష్ణయ్య మస్తాన్ బాషా నారాయణ పెంచలయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పుట్టపర్తి గోకులం నుంచి రేణుకాబాయి బాబూరావు వాసుదేవరావు ప్రసన్న జశ్వంత్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయశేఖర్ రమణారెడ్డి ప్రసాద్ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భారతీ కిషోర్ అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి కుంచివాణిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం గ్రామం నుంచి నాగభూషణ శివయ్య ముంతా పెద్దన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి వెంకటేష్ శ్యామల అయాన్స్ సియోన నాగటిపండు అశోక్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. హైదరాబాద్ నుంచి కానుగుల గోపాల్ కరెక్ట్ ఆన్సర్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. హైదరాబాద్ నుంచి సంతోష్ సుప్రియ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మహేంద్ర తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. పాపినిపాలెం సూర్యనారాయణ సిద్దయ్య ఆదన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీలక్ష్మి బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్.

ఓకే అండి, మరి ఆన్సర్స్ వచ్చేసినాయి మనకి. ప్రశ్న మరొకసారి రిపీట్ చేస్తున్నాను. భారత ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సప్ చేశారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శ్యామ్ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా, తయూబ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శేషాద్రి నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతీనగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహమూబ్ సుభాని, కరెక్ట్ ఆన్సర్ అండి. పెడెన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత వారణాసి నుంచి రెంటచింతల లక్ష్మీ కా

నార్కట్పల్లి, నెమ్మాని నుంచి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్ కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ, శిరీష, మను, రాజోలు రాజమహేంద్రవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం, జానకి, శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు హైదరాబాద్ నుంచి పద్మశ్రీ శ్యామ్ గారు. భారత ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు, అది ప్రశ్న. ఓకేనా? రఘువీర్ సింగ్, సుగుణాబాయి, ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీ రావు, తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్.

రాసిన వారు తిరిగి పంపించవద్దు. ఓకేనా? ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ నుంచి ప్రవళ్ళిక, కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల, కరెక్ట్ ఆన్సర్ అండి. శ్రీకాకుళం నుండి భాస్కర్ రావు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, ఇంకా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తర్వాత న్యూఢిల్లీ నుంచి కళాధర్ శారద, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, శివశరణ్య, రాజు, సరిత, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగమణి ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్, తనోజ్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం గ్రామం నుంచి నాగభూషణ, శివయ్య, ముంతా పెద్దన్న. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, మహాలక్ష్మి, గీతిక, ఇంకా వారి కుటుంబ సభ్యులు లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధు, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, పంపించిన వారు తిరిగి పంపించొద్దండి. ఓకేనా? మనకి టైం సరిపోదు కదా అందరి పేర్లు చదవాలంటే, అందుకని. హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నుంచి శివకుమార్ గారు, కరెక్ట్ ఆన్సర్. చిత్యాల రామకృష్ణ, వరంగల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా నుంచి భిక్షం, వెంకటి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా? లాస్ట్గా ఒక పేరు వచ్చింది, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జై.

నుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, మరి ఆన్సర్ చూద్దాము. భారత ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు అన్నాను కదా, జస్టిస్ సూర్యకాంత్. ఈయన 2025 నవంబర్ 24 ఈ పదవిని స్వీకరించారు. ఓకేనా, మరి మన రెండవ ప్రశ్న చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ గారు రీసెంట్గా విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని నిన్న న్యూఢిల్లీకి వచ్చారు కదా, మరి ఈయన ఎన్ని దేశాలను పర్యటించి వచ్చారు? ఓకేనా, ఆ నెంబర్ మెన్షన్ చేయండి చాలు, లేదు మీకు ఆ ప్లేసెస్ తెలిస్తే అవి కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎన్ని దేశాలను పర్యటించి వచ్చారు? ఓకేనా, ఈలోగా మనం కార్తికేయ చిత్రం నుంచి ఒక పాట విందాం.

ఓకే అండి, మరి నేను అడిగిన ప్రశ్న, ప్రధాని నరేంద్ర మోదీ గారు రీసెంట్గా ఎన్ని దేశాలను పర్యటించి వచ్చారు అని అడిగాను కదా. నేను ప్రశ్న అడుగుతూ ఉండగానే లలితా మల్లిక్ సత్తుపల్లి గారు టైప్ చేసేసారు ఆన్సరు ఇందాక. ఓకే, వెరీ గుడ్ అండి, కంగ్రాచ్యులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతీనగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కళాధర్ శారద, న్యూఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నేను ఎన్ని దేశాలు అంటే ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుంచి అని అడగలేదండి, రీసెంట్గా నిన్న వచ్చారు పర్యటించి, ఆ దేశాల నెంబర్ మాత్రమే నేను మెన్షన్ చేయమన్నాను. ఓకేనా? మరి నెక్స్ట్ ఎవరు పంపించారంటే, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ అండి.

కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహమూబ్ సుభానీ. కరెక్ట్ ఆన్సర్ భూమేష్ కొత్తపల్లి మిట్ట నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఫణిరాజ్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహేంద్ర తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. కందేరి గోపినాథ్, కందేరి సుధారాణి తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. తిరుపతి నుంచి వినయ్, యాంటోనీ, సురేష్. కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. వెంకీ ఫ్రమ్ తణుకు కరెక్ట్ ఆన్సర్. భారతి అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా, సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగర్ పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయశేఖర్, రమణారెడ్డి, ప్రసాద్, సుబ్బరాయుడు నాయక్ వీరందరూ కూడా నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వారణాసి నుంచి రెండచింతల లక్ష్మి, కామేశ్వరి, శ్రీనివాస్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గుండుగొలను కొనకల్లా రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీలక్ష్మి బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. వైసిహెచ్ డేవిడ్ దోనకొండ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల నుంచి రమేష్ వర్మ కరెక్ట్ ఆన్సర్ అండి. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, శివయ్య, ముంతా పెద్దన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరా కనకావరావు, పార్వతి వీరభద్రాపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మోహన్ కృష్ణ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు పావులూరు నుండి. నెక్స్ట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి సూరిబాబు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి వెంకటేశ్వర్లు, నరేంద్రారెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ బాషా, ముంతా పెద్దన్న వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత రాంబాబు, సుశీల, రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్ అండి. చిట్యాల రామకృష్ణ, శ్రీదేవి.

దేవి, తేజస్విని, సహజ. కరీమాబాద్, వరంగల్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైద, భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. రాధాప్రకాష్, ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కె రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫకూరుద్దీన్, ఫైజా, అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. డి వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రఘువీర్ సింగ్, సుగుణాభాయి, ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. జానకి శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లూళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నాగేంద్రప్ప, మొలకల్మూరు తాలూకా, కర్ణాటక నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యాడికి హాస్పిటల్ నుంచి చిదంబర్రావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కడప, శ్రీదేవి, శైలజ, రెడ్డమ్మ, ఉమా, నిఖిత, సృజన, స్వరూప, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుకా నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్, నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నంద్యాల నుంచి రామచంద్ర, సువర్ణ కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్, బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ పంపించలేదు, పేర్లు మాత్రమే పంపించారు, ఒకసారి సారి చూసుకోండి. నెక్స్ట్ రమేష్, దొంతి, గగన్, పెరుమాళ్ళ, అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, శివశరణ్య, రాజు, సరిత, సురేష్, రుక్మిణి, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత కుంచి రామూర్తి, కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మల్లికార్జున అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ, పద్మావతి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధు, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. హైదరాబాద్ నుంచి బృందావన్ పద్మశ్రీ, శ్యామ్, భావని, చిరంజీవి, సాయిరాం, తనూజ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి, మరి ఆన్సర్ చూద్దామా. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రీసెంట్గా 5 దేశాలను పర్యటించి నిన్న వచ్చారు. నేను అడిగింది రీసెంట్గా అండి, అంతేగాని 80 దేశాలు, 60 దేశాలు ఇలా పంపించారు కొంతమంది. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ వచ్చి 5 దేశాలు. కరెక్ట్ సమాధానం పంపించిన వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా అభినందనలు. మరి ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపటి యువలయలో కలుసుకుందాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి

0: హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో విశేషన్ 9వ తరగతికి హిందీ పాఠం. ఉపాధ్యాయులు శ్రీ వి వల్లభరావు, విద్యార్థిని జి ఊర్మిళ. వినండి విశేషన్ 9వ తరగతికి హిందీ పాఠం.
1: నమస్తే అధ్యాపక్ జీ.
2: నమస్తే. ఆవు ఊర్మిళ బైఠో. ఆజ్ మై తుమ్హే వ్యాకరణ పఢౌంగా. క్యా తుమ్నే కభీ విశేషన్ శబ్ద సునా?
1: हाँ अध्यापक जी, अंग्रेजी में इसे एडजेक्टिव कहते हैं ना?
2: ठीक कहा तुमने. अब मैं कुछ वाक्य बताता हूँ, उनमें विशेषण शब्दों को पहचानो. काला घोड़ा घास चर रहा है.
1: इस वाक्य में काला विशेषण शब्द है.
2: और एक वाक्य, गीता सुंदर लड़की है, मोटा बच्चा मक्खन खा रहा है.
1: इन वाक्यों में सुंदर और मोटा विशेषण शब्द है अध्यापक जी.
2: सही कहा. लड़का लंगड़ा है, गंदे आदमी से सभी दूर भागते हैं. इन वाक्यों में लंगड़ा गंदे विशेषण शब्द हैं. इन वाक्यों में काला शब्द घोड़े के रंग का सूचक है, सुंदर शब्द लड़की के रूप को सूचना देता है, मोटा बच्चे की, लंगड़ा लड़के की, और गंदे शब्द आदमी की विशेषता बता रहा है. अर्थात विशेषता बताने वाले शब्द को विशेषण कहा जाता है.
1: अंटे विशिष्टतनी तेलीजेप्पे पदान्नी विशेषण अंटारु कदा मास्टारु.
2: సరిగా చెప్పావు. విశేషణ్ కి నిర్వచనం చెబుతాను, రాసుకో. నిర్వచనాన్ని హిందీలో పరిభాష అంటారు, రాసుకో. సంజ్ఞ అథవా సర్వనామ్ కే,
1: సంజ్ఞ అథవా సర్వనామ్ కే, గుణ దోష్,
2: సంఖ్య
1: సంఖ్య, పరిమాణ్ సంబంధి,
2: విశేషత ప్రకట్ కర్నే వాలే,
1: విశేషత ప్రకట్ करने वाले शब्दों को
2: विशेषण कहा जाता है.
1: विशेषण कहा जाता है.
2: संज्ञा अंटे नामवाचक, सर्वनाम अंटे सर्वनाम अनर्थम. नामवाचकमु लेक सर्वनाममु యొక్క गुण दोष संबंधमैन संख्यापरमैन लेक परिमाण संबंधमैन విశిష్టతను వ్యక్తపరిచే పదాన్ని విశేషణ్ అంటారు. जिस संज्ञा या सर्वनाम की विशेषता बताई जाए उसे विशेष्य कहते हैं.
1: अंटे इप्पुडु मीरु चेप्पिन वाक्याल्लो गोड़ा, लड़की, बच्चा, लड़का, आदमी मोदलैन पदालु विशेष्य अनि पिलवबड़तायन्नमाट. अंतेना मास्टारु?
2: सरिगा चेप्पावम्मा. इंकोक विषयं, विशेषण शब्दों का प्रयोग विशेष्य के पूर्व और विशेष्य के बाद दोनों रूपों में हो सकता है. विशेषण विशेष्य पदानिकि मुंदुगानी तर्वात गानी प्रयोगिंपबड़ोच्चु. उदाहरण की, एक मीटर कपड़ा लावो. ई वाक्यंलो विशेषण विशेष्य की मुंदु वच्चिंदी, अंटे एक मीटर अनेदी विशेषण अन्नमाट. आम मीठा है. ई वाक्यंलो विशेषण अंटे आम अने संज्ञा शब्दानिकि మీఠా అనేది విశేషణ అనమాట. అది సంజ్ఞా శబ్దానికి వెనుక వచ్చింది, తర్వాత వచ్చిందనమాట. విశేషణ్ కే కితనే భేద్ యా ప్రకార హై క్యా తుమ్ బతా సక్తి హో ఊర్మిళా?
1: జీ నహీ అధ్యాపక్ జీ, ఆప్ బతాయియే.
2: అచ్చా, ధ్యాన్ సే సునో. విశేషణ్ కే చార్ భేద్ హై. ఏక్ గుణవాచక్ విశేషణ్ కో క్వాలిటేటివ్ ఎడ్జెక్టివ్ కహతే హై. సంఖ్యావాచక్ విశేషణ్ కో న్యూమరల్ ఎడ్జెక్టివ్. परिमाणवाचक विशेषण को क्वांटिटेटिव एडजेक्टिव और सार्वनामिक विशेषण को डेमोन्स्ट्रेटिव एडजेक्टिव कहते हैं. मदट गुणवाचक विशेषण की निर्वचन चेप्तानु, रास्को.
1: जिस शब्द से
2: संज्ञा अथवा सर्वनाम के
1: संज्ञा अथवा सर्वनाम के गुण दोष
2: अर्थात
1: अर्थात रंग रूप
2: स्वाद
1: स्वाद
2: समय
1: समय
2: स्थान
1: स्थान
2: दशा
1: दशा
2: अवस्था
1: अवस्था
2: गंध आदि का बोध हो
1: गंध आदि

0: ఇనత్ అనే దాంట్లో సంఖ్య ఇది విధంగా తెలియదు కాబట్టి అనిశ్చిత్ సంఖ్యావాచక్ విశేషణ అంటారు. అబ్మే పరిమాణవాచక్ విశేషణ కి పరిభాష బతాకర్ ఉసే సమ్జాతా హూ. జిస్ విశేషణ శబ్ద సే కిసీ వస్తుకి మాత్రా అథవా నాప్తోల్ కా బోధ హో ఉసే పరిమాణవాచక్ విశేషణ కేతే హే. ఉదాహరణ సునో, థోడా నమకీన్ తో దో, సరోవర్ మే బహుత్ పానీ హై, ఆధా కిలో దూధ్ ల్యావో, ఇతనీ సీ చీనీ సే కామ్ నహీ చలేగా. ఇన్ వాక్యోం మే క్రమశః థోడా, బహుత్, ఆధా కిలో, ఇతనీ సీ ఆది శబ్ద ఉన్ వస్తువం కా నాప్ తోల్ అథవా మాప్ బతలా రహీ హై, జిన్కీ గణనా నహీ కీ జా సక్తి. ఇన్ శబ్దో నే క్రమశః నమకీన్, పానీ, దూధ్ ఔర్ చీనీ సంజ్ఞా శబ్దోం కీ మాత్రా నాప్ తోల్ బతాయి హై.
1: పరిమాణవాచక్ విశేషణకి కూడా ఏమైనా భేదాలు ఉన్నాయా మాస్టారు?
0: ఉన్నాయమ్మా, ఇస్కే దో భేద్ హై, నిశ్చిత పరిమాణవాచక్ విశేషణ్ ఔర్ అనిశ్చిత పరిమాణవాచక్ విశేషణ్. జిన్ శబ్దోం సే వస్తుకి నిశ్చిత మాత్రా కా జ్ఞాన్ హో ఉసే నిశ్చిత పరిమాణవాచక్ విశేషణ్ కేతే హై. జైసే 5 లీటర్ దూధ్, 2 మీటర్ కపడా, 10 కిలో ఆటా, 1 కిలో బాదాం ఆది. ఇక అనిశ్చిత పరిమాణవాచక్ విశేషణ అంటే జిన్ శబ్దోం సే వస్తుకి అనిశ్చిత్ మాత్రా కా జ్ఞాన్ హో ఉసే అనిశ్చిత్ పరిమాణవాచక్ విశేషణ్ కేతే హై. జైసే థోడా దూధ్, కుచ్ షహద్, బహుత్ ఘీ, దీంట్లో పరిమాణం ఎంతో ఖచ్చితంగా తెలియదు. ఇక చివరిగా సార్వనామిక్ విశేషణ్ గురించి తెలుసుకుందాం. ఈ వాక్యాల్ని జాగ్రత్తగా గమనించు. యహ బచ్చి సుందర్ హై, యహ మేరీ కలం హై, యహ మెహల్ బోస్ బడా హై. ఒక వ్యక్తి కహా గయా, జో ఆద్మీ సచ్ నహీ బోల్తా ఉస్కా ఆదర్ కౌన్ కర్తా హై. ఇన్ వాక్యోం మే యహ మేరీ, యహ వహ, జో ఆది శబ్ద సర్వనామ హై, పరంతు ఇన్కా ప్రయోగ్ సంజ్ఞా శబ్దోం కే సాథ్ విశేషణ్ కే రూప్ మే హువా హై. అత యే సార్వనామిక్ విశేషణ్ కెహలాతే హై. జిన్ సర్వనామ కో కా ప్రయోగ్ సంజ్ఞా కే సాథ్ ఉస్కే విశేషణ్ కీ భాంతి హోతా హై ఉన్హే సార్వనామిక్ విశేషణ్ కేతే హై. సర్వనామ కే బాద్ యది కోయి సంజ్ఞా ప్రయుక్త్ హోతీ హై తో వహా సర్వనామ శబ్ద సార్వనామిక్ విశేషణ్ బన్ జాతా హై. ఉదాహరణ కే లియే యహ నదీ, వహ పహాడ్, కౌన్ ఆద్మీ, కోయి జగహ, జో ఫల్ ఆది. అచ్చా ఊర్మిళ, ఆజ్ కా పాట్ సమాప్త్ హువా, అబ్ హమ్ చలేంగే.
1: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
2: మీరింతవరకు విశేషణ్ 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ వి వల్లభరావు, విద్యార్థిని జీ ఊర్మిళ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

తెలుగు సాహితీ మణితీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.

ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల. ఎవరమ్మా నీవెవరమ్మా? అరే ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు? ఎందుకమ్మా జర చెప్పవమ్మా?

మీరింతవరకు శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు

0: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగలపారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: కార్యక్రమంలో తరువాత ఇంద్ర ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జున ఆలపించిన సిరివెన్నెల గీతం.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవనధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
2: చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట చందమామ. ఈ చిత్రం నుండి రాజేష్ పాడిన గీతం. ఈ పాటకు సంగీతం కెఎం రాధాకృష్ణన్.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట అరుంధతి. ఈ చిత్రం నుండి సందీప్, శ్రీకృష్ణ, ఖుషీ, మురళి, నాగా పాడిన గీతం. గీతరచన అనంత శ్రీరామ్.

చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట పరుగు. ఈ చిత్రం నుండి సాకే తాళపించిన గీతం. అనంత శ్రీరామ్ రచనకు మణిశర్మ సంగీతం.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులు వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా ప్రపంచ తాబేలు దినోత్సవం గురించి తెలుసుకుందాం. మనందరం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలలో తాబేలు కుందేలు కథ వినే ఉంటాం. వేగంగా పరుగెత్తే కుందేలు తనపై అతిగా నమ్మకం పెట్టుకొని మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది. అయితే నిదానంగా పట్టుదలతో ముందుకు సాగిన తాబేలు చివరికి గెలుస్తుంది. ఆ కథ వినటానికి చిన్న కథే కావచ్చు, ఆ చిన్న కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నిదానమైనా సరే పట్టుదలతో సహనంతో ఉంటే దేంట్లోనైనా విజయం సాధించవచ్చని తాబేలు మనకు నేర్పించింది. అలాంటివి కేవలం మనం వినే కథలో మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా మనకు కనిపిస్తుంది. ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన జీవరాశులను అందించింది, వాటిలో తాబేలు కూడా ఒకటి. కొన్ని కోట్ల సంవత్సరాలుగా భూమిపై జీవిస్తున్న ఈ జీవి ప్రకృతి సమతుల్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు చెరువులు, కాలువలు, నదుల దగ్గర తాబేళ్లు ఎక్కువ శాతం కనిపించేవి. కానీ నేటి కాలంలో గమనిస్తే తాబేళ్ల సంఖ్య చాలా తగ్గిపోయింది. ఎక్కువగా నీటి కాలుష్యం, అడవులను నరకడం కారణంగా వాటి సహజ నివాసాలు క్రమంగా మాయమవుతున్నాయి. అలాగే సముద్ర తీరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం వల్ల సముద్రంలో బ్రతికే తాబేళ్లు తీవ్ర ప్రమాదంలో పడుతున్నాయి. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తాబేళ్లు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో తాబేళ్ల సంఖ్య పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఇటీవలి కాలంలో పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే వాటి సంరక్షణపై మనందరికీ ఓ ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. మరి ఈ ప్రపంచ తాబేళ్ల దినోత్సవాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారన్న విషయం కూడా తెలుసుకుందాం. తాబేళ్ల సంరక్షణపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ప్రతి సంవత్సరం మే 23వ తేదీన ప్రపంచ తాబేళ్లు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 2000 సంవత్సరంలో అమెరికాలోని అమెరికన్ టాటాయిస్ రెస్క్యూ అనే సంస్థ ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా తాబేళ్లు అంతరించిపోతున్నాయని గుర్తించిన ఈ సంస్థ వాటి సంరక్షణపై ప్రత్యేకంగా ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. మరి అప్పటి నుండి ఈ సంవత్సరం వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నేటి కాలంలో ప్రజలు, ముఖ్యంగా యువత, ప్రకృతి సంరక్షణ గురించి తెలుసుకోవాలి. తాబేళ్లను కాపాడటమంటే ప్రకృతిని కాపాడటమే అని యువత గ్రహించాలి. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, చెరువులు, సముద్ర తీరాలను పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణ కార్యక్రమాలు పాల్గొనడం వంటి వాటిల్లో యువత ముందంజలో ఉండాలి. యువతకు ఎక్కడైనా గాయపడిన తాబేలు కనిపిస్తే వెనువెంటనే అటవు శాఖకు సమాచారం అందించాలి. అలాగే ఈ దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. అందులో ముఖ్యంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో సదరు విద్యార్థులకు ప్రకృతి సంరక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. అలాగే తాబేలు గుడ్లను రక్షించేందుకు ప్రత్యేకమైన సంరక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి తాబేలు చిన్నజీవి అయినప్పటికీ ప్రకృతి సమతుల్యతలో దాని పాత్ర ఎంతో గొప్పది. ఈ ప్రపంచ తాబేలు దినోత్సవం సందర్భంగా మనందరం కలిసి ప్రకృతిని ప్రేమిద్దాం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం, తాబేలను సంరక్షిద్దాం. కార్యక్రమంలో మరొక అంశం గురించి వినబోయే ముందు ప్రియమైన నీకు చిత్రానికి సిరివెన్నెల సాహిత్యంతో ఎస్పి బాలు పాడిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

మనసును మైమరిపించే ఒక మంచి పాట వినేశారు కదా. ఇక ఆలస్యం చేయకుండా ఇంకొక అంశంలోకి వెళ్ళిపోదాం. ఇంతటి అందమైన ప్రపంచాన్ని చూడటానికి మనకు దేవుడిచ్చిన అద్భుతమైన వరం మన కళ్ళు. మనం తల్లిదండ్రుల ప్రేమ చూడాలన్నా, ప్రకృతి అందాలను మనసారా ఆస్వాదించాలన్నా, లేదా మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరాలన్నా మన కంటిచూపు అనేది ఎంతో ముఖ్యం. కానీ నేటి ఆధునిక కాలంలో గమనిస్తే సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ కంటి సమస్యలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ కంటి సమస్య చిన్నపిల్లల్లో, యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ కంటి సమస్య పేరే మయోపియా. మయోపియాను తెలుగులో హ్రస్వదృష్టి లేదా సమీప దృష్టి లోపమని పిలుస్తారు. ఈ కంటి సమస్య ఉన్నవాళ్ళకి దగ్గరలో ఉండే వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి, కానీ దూరంలో ఉండే వస్తువులు, మనుషులు మాత్రం మసకబారినట్టుగా కనిపిస్తాయి. ఒకప్పుడు ఈ కంటి సమస్య చాలా అరుదుగా కనిపించేది, కానీ ఇప్పుడైతే చిన్న వయసులోనే పిల్లలకు కళ్లద్దాలు ధరించే పరిస్థితి వచ్చేసింది. అందుకేనండి ప్రజల్లో సరైన అవగాహన కల్పించేందుకు

ప్రపంచవ్యాప్తంగా మయోపియా అవగాహన వారోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మే మాసంలో ఈ మయోపియా అవగాహన వారాన్ని జరుపుకుంటారు. మరి ఈ సంవత్సరం కూడా మే 18వ తారీఖు నుండి మే 24వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మయోపియా సమస్యపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఈ వారోత్సవాన్ని సరిగ్గా 2018లో ఆస్ట్రేలియాకు చెందిన బ్రియన్ హోల్డెన్ విజన్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఈ వారోత్సవాన్ని ప్రారంభించింది. ఇటు చిన్నపిల్లల్లో అటు యువతలో పెరుగుతున్న కంటి సమస్యలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తదుపరి కాలంలో పలు ఆరోగ్య సంస్థలు, పాఠశాలలు, ప్రభుత్వాలు ఇవన్నీ సంయుక్తంగా కలిసి ఈ వారోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. నేడు మన భారతదేశంలో కూడా ఈ మయోపియా అవగాహన వారోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. నేటి ఆధునిక కాలంలో గమనిస్తే మరి ముఖ్యంగా విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించే యువతలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి కాలంలో చిన్నపిల్లలు కూడా వయసుతో సంబంధం లేకుండా గంటల తరబడి మొబైల్ ఫోన్లు చూస్తున్నారు. అలాగే రాత్రిపూట కూడా ఫోన్ అధికంగా వాడటం వల్ల కళ్ళపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. అందుకేనండి యువత యుక్త వయసు నుండే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. మయోపియా నుండి మనల్ని మనమే రక్షించుకోవాలంటే కొన్ని ఆరోగ్య నియమాలు కూడా తప్పనిసరిగా పాటించాలి. రోజుకు కనీసం 2 గంటల సేపైనా సరే బయట ప్రకృతి వెలుతురులో గడపాలి. మొబైల్ ఫోన్, కంప్యూటర్, టీవీ వాడకాన్ని పరిమితం చేయాలి. సంవత్సరానికి ఒక్కసారైనా వైద్యుని సంప్రదించి కంటి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే కంటి నరాలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం కూడా చాలా అవసరం. అందులో ముఖ్యంగా క్యారెట్, బీట్రూట్, గుడ్లు, పాలు, చేపలు, మరి ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఈ మయోపియా అవగాహన వారోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా విద్యార్థులకు, వృద్ధులకు ఉచిత కంటి పరీక్షలు చేసి ఉచితంగా కళ్లద్దాలు కూడా ఇస్తారు. చివరిగా ప్రజలు ఒక్క విషయాన్ని గమనించాలి. మన ఇంట్లో ఏదైనా వస్తువు పోతే తిరిగి ఆ వస్తువుని డబ్బుతో సంపాదించుకోవచ్చు. కానీ దేవుడు మనకిచ్చిన విలువైన నేత్రాలు కనిపించకపోతే ఆ నేత్రాలను ఎక్కడా సంపాదించలేం. అందుకనే మన విలువైన కళ్ళను సేఫ్టీగా చూసుకుందాం. కార్యక్రమంలో చివరి అంశం గురించి వినబోయే ముందు లాహిరి లాహిరి లాహిరిలో చిత్రానికి సిరివెనల సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతంతో ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

కార్యక్రమంలో చివరి అంశం గురించి వినబోయే ముందు రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ చిత్రానికి రామోజయోగ శాస్త్రి సాహిత్యంతో లియోన్ జేమ్స్ సంగీతంతో శ్రీనిషా శరత్ ఆలపించిన మంచి పాట మీకోసం.

కార్యక్రమంలో చివరిగా వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వేసవికాలం అంటేనే అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తొస్తుంది. పల్లెటూరి మట్టి వాసనలు, మామిడి తోటల్లో పరుగులు, చెట్టు నీడలో ఉయ్యాలలు, మధ్యాహ్నం వేళ అమ్మమ్మ చేతితో గోరుముద్దలు, రాత్రివేళ మేడ మీద చల్లని గాలిలో తాత చెప్పే కథలు, అబ్బబ్బో వేసవి సెలవులంటేనే చిన్ననాటి మధురమైన జ్ఞాపకాల పండుగ. కాలక్రమేణా ప్రకృతి కూడా మారిపోయింది. ఎక్కడ చూసినా మండే ఎండలు పెరిగిపోతున్నాయి. అందుకే ఈ వేసవికాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా వేసవికాలంలో రోజుకు కనీసం 5 నుండి 6 లీటర్ల వరకు నీరు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వేసవికాలంలో ఎక్కువగా చెమట రూపంలో శరీరంలోని నీరు బయటకు పోతూ ఉంటుంది. దీనివల్ల శరీరంలో తేమ తగ్గి శరీరం బలహీనపడడం లేదా నీరసించిపోవడం జరుగుతుంది. అందువల్ల నీరును తరచూ త్రాగాలి. అలాగే నీళ్లతో పాటు మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు, గ్లూకోజ్ వాటర్ వంటి సహజ పానీయాలు తీసుకుంటే ఎండాకాలంలో మన శరీరానికి చల్లదనం లభిస్తుంది. ఈ వేసవికాలంలో వృద్ధులు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అంత ఇమ్యూనిటీ శక్తి ఉండదు. అలాగే వేసవికాలంలో ఆహార విషయానికి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ మసాలా, వేయించిన పదార్థాలు తగ్గించి తేలికపాటి ఆహారం తీసుకోవాలి. అలాగే ఈ వేసవికాలంలో పాలు త్రాగి పసికందుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల గొంతు తడి ఆరిపోకుండా, అంటే అక్కిలు ఎండిపోకుండా తల్లి తరచూ పాలు పట్టిస్తూ ఉండాలి. వేసవికాలం అనేది మన జీవితంలో ఒక సహజమైన ఋతువు. మండే ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఈ కాలాన్ని గడపవచ్చు. కాబట్టి ఈ వేసవికాలంలో మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచండి. కార్యక్రమంలో మీ అందరి కోసం చివరి పాట సీతారామయ్య గారి మనవరాలు చిత్రానికి వేటూరి సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతంతో ఎస్పి బాలు చిత్ర పాడిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

మీరింతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాభివృద్ధిలో యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజ్గార్ మేళా లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చే లక్ష్యం

0: తో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వార్తల వివరాలు. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిగ గ్రామంలో ఈరోజు నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమంతో పాటు ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ఏడాది జూలై 3న కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన సంజీవని కార్యక్రమాన్ని ప్రస్తుతం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తరించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1975,000 మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని 15 నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామ స్థాయిలోనే 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డు రూపొందించడంతో పాటు కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే ఆరోగ్య బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: భగవంతుడు మనందరికీ 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మనం చేసుకునే పనుల వల్ల 50, 60, 70 సంవత్సరాలు చనిపోతున్నాం. మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఆనందంగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది. దానికి పూర్తిగా సహకరించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా.
0: దేశవ్యాప్తంగా ఈరోజు జరిగిన 19వ రోజుగార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రసంగించారు. దీనిలో భాగంగా గుంటూరులోని రైల్వే భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఆనాదిగా జరుగుతున్న ప్రభుత్వ ప్రక్రియ అని, దీనిని ప్రధానమంత్రి నేరుగా పరిశీలిస్తూ ఉద్యోగ ప్రక్రియను ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుస్తూ ప్రణాళికాబద్ధంగా ఉద్యోగాల కల్పన రూపొందించడం అనేది అరుదైన అంశమన్నారు. యువత ఆశయాలకు ఉద్యోగ రూపమిచ్చి దేశాభివృద్ధికి యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజుగార్ మేళా నిజమైన లక్ష్యమని చెప్పారు. ఈ రోజుగార్ మేళాలు కేవలం ఉద్యోగ నియామకాల కార్యక్రమాలు మాత్రమే కాదని, దేశ నిర్మాణానికి అంకితమయ్యే యువతకు బాధ్యతలను అప్పగించే ప్రక్రియ అని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: ఈరోజు ఉద్యోగం తీసుకుంటా ఉన్నారు, ఏదైనా సరే గవర్నమెంట్ వ్యవస్థలో మార్చాలన్నా కూడా యువకులు మీ వల్లే అవుతుంది. ఎందుకంటే జనరేషన్లు మారిపోతా ఉన్నాయి. ఒక వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యవస్థలో మీరు ఇరుక్కుపోతారా, ఆ వ్యవస్థని మార్చగలుగుతారా అనేది మీరు చేసే పని మీద, మీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో యావరేజ్ ఏజ్ 29 సంవత్సరాలు. మీరుండే స్కిల్లు, మీరు చేసేటువంటిదే ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళినా, ఆపేసినా, వెనక్కి తీసుకెళ్ళినా కూడా జరిగేటువంటిది.
0: అదేవిధంగా రైల్వే సదుపాయాల కల్పన గురించి మంత్రి చెబుతూ, దేశంలో జాతీయ రహదారులన్నింటినీ సమన్వయం చేస్తున్నారని, రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. 2026-27 బడ్జెట్లో ఒక్క ఆంధ్రప్రదేశ్కు మాత్రమే 10,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అభివృద్ధి ప్రక్రియలకు నిదర్శనమని పెంబసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు ఎంఎస్ఎంఈ పనిచేస్తుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి అధ్యక్షతన విజయవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో జరగనున్న ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి ఈరోజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ ద్వారా ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రోత్ సమ్మిట్ను అన్ని శాఖల అధికారులు విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. ఈ గ్రోత్ సమ్మిట్ విషయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను అధికారులకు కొండపల్లి శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, డంప్యార్డ్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలక శాఖ 4 వారాల ప్రత్యేక స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి

0: నారాయణ తెలిపారు. విజయవాడలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభ కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్రదేశాల శుభ్రత చేపడతారని చెప్పారు. రెండో వారంలో ప్రజల భాగస్వామ్యంతో కాలువల క్లీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారని, మూడో వారంలో ఇల్లు, వ్యాపార సంస్థల వద్ద చెత్త వర్గీకరణ, సెగ్రిగేషన్పై అవగాహన కల్పిస్తారని తెలిపారు. నాలుగో వారంలో పబ్లిక్ టాయిలెట్ల శుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారని చెప్పారు. రాష్ట్రంలో చెత్తను విద్యుత్గా మార్చే వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాల్లో ప్లాంట్లు పనిచేస్తుండగా మరో 6 ప్లాంట్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఇవి రాబోయే 2 ఏళ్లలో పూర్తయి చెత్త నుండి విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారని తెలిపారు. అలాగే ప్లాంట్లు లేని మిగిలిన 123 మున్సిపాలిటీల్లో చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసే విధంగా టెండర్లు పిలిచామని చెప్పారు. జూన్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని, భవిష్యత్తులో డంప్యార్డ్స్ లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి నారాయణ వెల్లడిస్తూ,
1: శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి. స్వయాన మన ముఖ్యమంత్రి గారే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించి 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. దానిలో భాగంగానే ఈ నెల అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం 4 వారాల పాటు జరగాలని 123 మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు.
0: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు కృష్ణా జిల్లా కానుమూలలో 45.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు నమోదైందన్నారు. అలాగే రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. తప్పనిసరి ప్రయాణాల్లో మంచినీరు, మజ్జిగ, కొబ్బరినీరు వంటివి తీసుకోవాలన్నారు. అలాగే రేపు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఒడిశా సరిహద్దులోని మాచ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్హౌస్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ యార్డ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాభివృద్ధిలో యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజ్గార్ మేళా లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోనః తివారి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21వ తమే ఆజీవికా మేళకే అద్య ప్రశాసనస్య విభిన్న విభాగేషు సంస్థాసు చ నవనియుక్తేభ్య 150,000 యువకేభ్య నవనియుక్తిపత్రాణి ప్రదత్తాని. బీహార్ ప్రశాసనేన ఘోషితం యత్ ఆగామిషు 5 వర్షేషు రాజ్యే 1 లక్ష శిక్షకాణాం నియుక్తిః భవిష్యతి. కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషద్ ఇత్తనేన్ ద్వాదశీ కక్షాయాః వార్షిక పరీక్షాయా ఉత్తరపుస్తికానాం ప్రతిలిపిం ప్రాప్తుం ఆవేదనస్య అంతిమా తిథి 1 దివస పర్యంతం వర్ధిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా అమెరికా దేశస్య విదేశ మంత్రి మార్కో రూబియో చో భారత అమెరికా వ్యాపక వైశ్విక రణనీతిక సంధిం సుధృఢయితుం చర్చాం కృతవంతౌ. విశ్వ స్వాస్థ్య సంఘటనేన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశే ఎబోలా సంక్రమణస్య బుంది బుగ్యు ప్రభేదస్య సార్వజనిక స్వాస్థ్య సంకటం రాష్ట్రీయస్తరే ఉచ్యతః అతి ఉచ్చస్తరే వర్ధితం. అపి చ ఐపీఎల్ 20

నా అనుబంధం ఈ అంశం గురించి డాక్టర్ కె మధుసూదన్ శాస్త్రి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జిఎల్ నరసింహారావు గారు, మార్కాపురం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఆ మధుర గీతాలు పాత సినిమా పాటలు వింటారు. 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలో వార్తా ప్రసారం. 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం ప్రసారం అవుతుంది. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం ఇంకా క్రీస్తు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్త ముక్తావళి కార్యక్రమంలో స్వీయ పరీక్ష, ఈ అంశం గురించి డాక్టర్ కె డేవిడ్ గారి అందించే వ్యాఖ్యానం వింటారు. 6:45 చేను ముచ్చట్లు కార్యక్రమంలో ధనియాల సాగు వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో మనసులో మనసు మాలతి చందూర్ గారి నవల వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాస్ గారు. 20వ భాగం వింటారు. అనంతరం లలిత గీతాలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో కంబం హజరత్గూడెం ZPGH విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో భాగంగా సాయంత్రం 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు వింటారు. 6:35 జానపద రంజని కార్యక్రమంలో అచ్యుతరావు గారు పాడిన జానపద గేయాలు వింటారు. ఇంకా జొన్నలగడ్డ సుబ్బమ్మ గారు పాడిన జానపద గేయాలు వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఇల్లు వాకిలి నాటిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:45 చిత్రమంజరి సినీ గీతాలు వింటారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో మన్ కీ బాత్. విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం రండి శీర్షికన అంశం భారతదేశ వనరులు. 8:15 90 వసంతాల ఆకాశవాణి నా అనుభవాలు కార్యక్రమంలో విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. 9:00

0: ఆంగ్లంలోను, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుండి రిలే, 9:30 చిత్రమంజరి, 10:00 అఖిల భారత రవివశ్రీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం DRFM, మీరు మేము శ్రోతల అభిప్రాయాలకి ఆకాశవాణి సమాధానాలు అందిస్తున్నవారు శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారు.
1: DRFM, మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ మెయిల్ ఉత్తరాన్ని శ్రీముఖలింగం నుంచి రఘు, నాగలక్ష్మి, త్యాగులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. May 10, 8:15 90 వసంతాల ఆకాశవాణి సాహిత్య సేవలో ఆకాశవాణి ఆచార్య కూలవిన్న మలయావాసిని గారి ప్రసంగం చాలా బాగుంది. May 14, మహిళాభారతిలో ఫైబర్ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించిన శ్రీమతి కె శ్రీలత గారికి ప్రత్యేక ధన్యవాదములు అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. May 16, భక్తిరంజనిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం, ప్రపత్తి, మంగళాశాసనం ఎంతో భక్తిభావాన్ని కలిగించింది. అనంతరం సూక్తి ముక్తావళిలో సహనం గురించి వివరిస్తూ మహాభారతంలో ధర్మరాజు గురించి వివరించారు. శుక్రాచార్యులు కుమార్తె దేవయాని సహన నియమ నిష్ఠలతో దాన ధర్మాలను చేసేవారు అని చక్కగా వివరించారు. థ్యాంక్ యూ ఆకాశవాణి మార్కాపురం, థ్యాంక్ యూ అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. May 18, యువజనుల కార్యక్రమంలో 3IIIT RJUKT నిర్వహించిన ప్రకటన గురించి వివరించారు. ఈ ప్రకటన అందరికీ ఉపయోగపడుతుంది, థ్యాంక్ యూ ఆకాశవాణి, థ్యాంక్ యూ. May 15, 90 సంవత్సరాల ఆకాశవాణితో అనుభవాలు, డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి గారితో పరిచయం బాగుంది. మన ఆకాశవాణి సీనియర్ రేడియో శ్రోతల అయిన రేడియో అక్క శ్రీమతి అద్దంకి కామేశ్వరి మ్యామ్, రేడియో అన్నయ్య నేపతి రాఘవేంద్రరావు గారిని ప్రశంసించారు, వారికి ధన్యవాదములు. శ్రీ అన్నపురెడ్డి వీరారెడ్డి గారితో పరిచయం బాగుంది, థ్యాంక్ యూ ఆకాశవాణి, థ్యాంక్ యూ అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. May 16, ఉదయకిరణాలులో సమాజ సేవలో కళలు వాటి రక్షణ చర్చ కార్యక్రమం బాగుంది, అనుసంధానకర్త శ్రీ కేవీ నరసింహారావు. కళ్యాణి మ్యామ్ కొటేషన్ సూపర్, నిరంతరం శ్రమించేవారిని చూసి ఓటమి భయపడుతుంది. మేడం కొటేషన్ సూపర్, మీరు చెప్పారు, నేను వారిని నిజ జీవితంలో చూశాను, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. May 22, భావలహరిలో ప్రముఖ గేయ రచయిత శ్రీ వేటూరి సుందర్రామూర్తి గారి గురించి స్పష్టమైన పదజాలంతో వారి గురించి చక్కగా వివరించారు. ఇంటింటి రామాయణం, శివ, మాతృదేవోభవ వంటి చిత్రాల నుంచి సాంగ్స్ వేశారు, సాంగ్స్ సెలక్షన్ సూపర్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అండ్ ఆకాశవాణి మార్కాపురం, థ్యాంక్ యూ అంటూ రాశారు. ఈ మెయిల్ ఉత్తరాన్ని కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, రమేష్, ఆనంద్ మనవితి గారు రాశారు. May 18, సోమవారం మన కేంద్రం నుండి ప్రసారమైన మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో శ్రీ పి రాజలక్ష్మి గారి పీడ కళ కథానిక బాగుంది, కొన్ని లలిత గీతాలు కూడా వినిపించారు, బాగున్నాయంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో మీ కేంద్రం నుండి ప్రసారమైన మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో యువతపై సెల్ఫీల ప్రభావం ఈ అంశం గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం, ఇంకా కొన్ని లలిత గీతాలు విన్నాం, చాలా చాలా బాగుంది అంటూ రాశారు. ఈ మెయిల్ ఉత్తరాన్ని ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్,

సుగుణాబాయి, రాధా మున్నా గారు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే. గత శనివారం సాయంత్రం ప్రసారమైన డియర్ ఎఫ్ఎం అభిప్రాయాలతో కూడిన కార్యక్రమం విని ఆనందించాం. నిర్వహించిన శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా చక్కటి కార్యక్రమాలు రూపొందించి రేడియో అంచెలంచెలుగా ఏ విధంగా అభివృద్ధి పదంలో సాగుతుంది, ఆయా నిర్వాహకులు ప్రభుత్వాలు చేపట్టిన పథకాల గురించి శ్రోతలకు అందిస్తున్న సిబ్బందికి మా హృదయపూర్వక నమస్కారాలు అందజేసుకుంటున్నాం అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో, మే 17 ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ సత్యదేవుని సంకీర్తనలు, క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. అనంతరం ప్రసారమైన సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అందించిన బైబిల్ సూక్తులు విలువైనవిగా ఉన్నవి, నిర్వహించిన వారికి మా వందనాలు. బాలానందం కార్యక్రమంలో ఖంభం మండలం ఉర్దూ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమంలో పిల్లలు పాడిన దేశభక్తి గీతాలు, ఇంగ్లీష్ పద్యాలు, కథలు విని ఆనందించాం. చిన్నారులకు, స్కూల్ యాజమాన్యానికి మా ధన్యవాదాలు. మే 20 బుధవారం ఉదయం ప్రసారమైన అయ్యప్ప స్వామి వారి భక్తి గీతాలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో జ్యోతి స్వరూప గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నవి, వారికి మా నమస్కారాలు అందించగలరు. సాయంత్రం ప్రసారమైన చెంబువారి పల్లె హాస్యనాటిక విన్నాం. హాస్యంతో పాటు మంచి సందేశం అందజేసింది. పాల్గొన్న కళాకారులకు, రచించిన జంధ్యాల గాయత్రి గారికి, నిర్వహించిన కేవీ నరసింహారావు గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో, మే 20 బుధవారం రాత్రి ప్రసారమైన యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు టెలికమ్యూనికేషన్ రంగం గురించి సమగ్ర సమాచారాన్ని తెలియజేసిన శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. అనంతరం ప్రసారమైన 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి రాజధానుల పేర్లు చక్కగా తెలియజేశారు. కొంత నెమ్మదిగా చెబితే రాసుకోవడానికి వీలుండేది. కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్తే. మే 21 గురువారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి సుప్రభాతం భక్తి గీతాలు విని తరించాం. ఆకాశవాణికి ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటూ రాశారు. ఈ మెయిల్ ఉత్తరాన్ని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా కుటుంబ సభ్యులు రాశారు. మా అభిమాన మార్కాపురం ఆకాశవాణి కేంద్రం సంచాలకుల వారికి మా ప్రణామములు. ఆకాశవాణి కేంద్ర సిబ్బంది అందరికీ మా నమస్కారములు. డిఆర్ఎఫ్ఎం నిర్వాహకులకు శ్రీ శ్రీనివాసులు గారికి మా నమస్కారములు. మే 18 సోమవారం ఉదయకిరణాలు కార్యక్రమంలో స్వీయ కవితలు ప్రసారం చేశారు. మన తెలుగు భాష, ప్రకృతి, మన నేల తల్లి అనే కవితలు మంచి భావంతో మంచి సందేశాన్ని అందజేశాయి. పాల్గొన్న కవులిద్దరికీ మా అభినందన సుమాలు. మే 21 గురువారం ఉదయం 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి విన్నాము. చక్కని గీతాలు మేడం గారు వినిపించారు. అన్ని గీతాలు మాకు బాగా నచ్చాయి. ఇదే రోజు రాత్రి 10 గంటలకు ప్రసారమైన నాటిక జీవన మజిలీ విన్నాము. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆదరణతో చూసుకోవాలని సందేశాత్మక కథనం మా మనస్సును కదిలించింది. ప్రసారం చేసిన మీకు మా ధన్యవాదములు. రచయిత గారికి, నటులందరికీ మా అభినందనలు. మే 20 బుధవారం రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి పూర్వ సంచాలకులు, రేడియో పెద్దన్నయ్యగా పేరుగాంచిన శ్రీ గంటా విజయ్ కుమార్ గారితో జరిపిన మాటామంతి విన్నాం. చాలా బాగుంది. పరిచయకర్తకు మా అభినందనలు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకు విద్యా ఉద్యోగ సమాచారం వింటున్నాము. చక్కని ఉపయుక్త సమాచారం అందిస్తున్నారు. అందిస్తున్న సమర్పకులకు మా థ్యాంక్స్. అలాగే తెలుసుకుందాం రండి శీర్షికన వివరిస్తున్న అంశాలు మాకు విజ్ఞానంను పంచుతున్నాయి. వివరిస్తున్న వ్యాఖ్యాతలందరికీ మా ధన్యవాదములు అంటూ రాశారు. ఇదండి ఈ వారం డిఆర్ఎఫ్ఎం. కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే శుక్రవారం మధ్యాహ్నంలోపు లెటర్స్ కానీ మెయిల్స్ కానీ అందేలా రాయాలి. మా అడ్రస్ డిఆర్ఎఫ్ఎం, మీరు మేము, స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, మార్కాపురం, పిన్కోడ్ 523-316.

0: అడ్రస్ మరోసారి. డియర్ ఎఫ్ఎం, మీరు మేము, స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, మార్కాపురం, పిన్కోడ్ 523316. అలాగే మెయిల్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే మా అడ్రస్ srotalamata@gmail.com, srotalamata@gmail.com, srotalamata@gmail.com.
1: మీరింతవరకు డియర్ ఎఫ్ఎం, మీరు మేము, శ్రోతల అభిప్రాయాలకి ఆకాశవాణి సమాధానాలు విన్నారు. అందించిన వారు శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారు. కార్యక్రమంలో వాణిజ్య ప్రకటనలు వింటారు.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బబలా
4: సై బాల్,
3: నడువుల తామరా
4: సై బాల్,
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: కార్యక్రమంలో ప్రకటనలు విన్నారు. మీరు మేము డియర్ ఎఫ్ఎం కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఆడవారి మాటలకి అర్థాలే వేరులే చిత్రం నుంచి ఎస్పి బాలు గానం చేసిన గీతాన్ని వింటారు. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం యువన్ శంకర్ రాజా.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అఖండ చిత్రం నుంచి ఎస్పి చరణ్ శృతి గానం, సంగీతం తమన్, సాహిత్యం కళ్యాణ్ చక్రవర్తి.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట బలగం చిత్రం నుంచి. సంగీతం భీమ్స్, గానం రామ్ మిరియాల. గీతాన్ని వింటారు.
1: ఇంకా వింటున్నావురా బాలు, ఇప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క.

మీరింతవరకు డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. డిఆర్ఎఫ్ఎం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర ప్రగతితో పాటు ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బీబీ గ్రామ్జీత్ చట్టం 2025 కింద ప్రభుత్వ ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్న ప్రాంతాలకు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర పురోగతి గురించి చర్చించారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై కూడా వారు చర్చించారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలోని సేవాతీర్థలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతిని అమెరికా విదేశాంగ మంత్రి ప్రధానమంత్రికి వివరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అమెరికా

0: దృక్పథాన్ని కూడా రూబియో పంచుకున్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడు మద్దతు ఇస్తుందని మోదీ పునరుద్ఘాటించారు. చర్చలు దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. తాము తమ చర్చను ఇలాగే కొనసాగించడానికి ఎదురు చూస్తున్నామని కూడా ఆయన రూబియోకి తెలియజేశారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. ఈ ఉదయం అమెరికా నుంచి ఆయన కోల్కతా చేరుకున్నారు. అక్కడ ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించి మదర్ టెరీసా వారసత్వానికి నివాళులర్పించారు. విదేశాంగ మంత్రి రూబియో రేపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ పర్యటన భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు వారి జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, దేశం తన కర్మయోగులపై ఎంతో నమ్మకం ఉంచిందని, ఇప్పుడు వారు తమ అంకితభావం, ప్రవర్తన, రోజువారీ చర్యల ద్వారా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత బలోపేతం చేయవలసిన బాధ్యత వారిపైనే ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 51,000 యువాఓ కో సర్కారీ నౌకరీ కా నియుక్తి పత్ర మిలా హై. ఆజ్ ఆప్ సభీ దేశ్ కీ వికాస్ యాత్రా మే అహమ్ భాగీదార్ బన్ రహే హై, జిమ్మేవార్ భాగీదార్ బన్ రహే హై. రేల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్, హెల్త్, ఎడ్యుకేషన్ ఆర్ దూసరే కై క్షేత్రో మే ఆప్ సభీ నయీ జిమ్మేదారియా సంభాలనే జా రహే హై. ఆనే వాలే వర్షో మే వికసిత్ భారత్ కే సంకల్ప కో సిద్ధ కర్నే మే ఆప్ సభీ మహత్వపూర్ణ భూమికా నిభానే వాలే హై.
0: ఈరోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించారు. రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో వారు చేరనున్నారు. మన దేశ అభివృద్ధి పయనంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. దేశంలోని యువతకు మరిన్ని అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో ప్రపంచంలోని వివిధ దేశాలతో మన దేశం భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: దునియా భారత్ కే యువాఓ ఔర్ భారత్ కీ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ కో లేకర్ బహుత్ ఉత్సాహిత హై. ఆజ్ దునియా భారత్ కి వికాస్ యాత్రా కా హిస్సా బన్నా చాహతీ హై. భారత్ భీ దునియా కే అలగ్ అలగ్ దేశో కే సాథ్ పార్ట్నర్షిప్ కర్ రహా హై. ఇస్కా ఉద్దేశ్య యహీ హై కి భారత్ కే యువాఓ కో అవసర్ మిలే, రోజ్గార్ మిలే, ఉన్కా సామర్థ్ ఖిల్ ఉఠే. సాథ్ సాథ్ మే చాహతా హూ మేరే దేశ్ కే నౌజవానో కో గ్లోబల్ ఎక్స్పోజర్ భీ మిలే.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం వీబీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ గ్రామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలియజేస్తూ, ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలియజేసింది. ఈ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయడానికి వీలుగా ఈ నెల 11వ తేదీన వీబీ గ్రామ్జీ చట్టం 2025 నోటిఫై చేశారు. ఢిల్లీలోని జామియా నగర్లో ఒక దళిత మహిళపై జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న కిడ్నాప్, సామూహిక అత్యాచారం, బలవంతపు మత మార్పిడి గురించిన మీడియా కథనాలపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయ రాహత్కర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్కు ఇందుకు సంబంధించి ఒక లేఖ రాశారు. ఈ ఘటనపై తక్షణ కఠినమైన నిర్దిష్ట కాలపరిమితితో కూడిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. అలాగే యాక్షన్ టేకన్ రిపోర్ట్ను కూడా 7 రోజుల్లోగా సమర్పించాలన్నారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ ఎస్టీ చట్టం కింద చేర్చిన సెక్షన్లు, నిందితులందరి అరెస్ట్, పోలీసులు నిర్వహించిన వైద్య ఫోరెన్సిక్ పరీక్షలు, మ్యాజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డింగ్.

0: ఆమెకు భద్రత, రక్షణ, గోప్యత, కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడానికి తీసుకున్న చర్యల వివరాలను నివేదికలో తెలియచేయాలని విజయ రహత్కర్ ఆదేశించారు. సామూహిక అత్యాచారం, కుల ఆధారిత హింస, బలవంతపు మత మార్పిడి వంటి ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, వీటిని నిష్పక్షపాతంగా తక్షణ అవసరంగా విచారించాలని కమిషన్ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత వ్యాపార ప్రముఖుల ప్రతినిధులతో కలిసి ఈ నెల 25వ తేదీ నుంచి 3 రోజుల పాటు కెనడాలో పర్యటిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సిపా చర్చలను ముందుకు తీసుకువెళ్లడానికి మంత్రి గోయల్ ఒటావా, టొరంటోల్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందమైన సిపా చర్చలను వేగవంతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. ఈ నెల 27వ తేదీ వరకు కేరళంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని 9 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ యెల్లో అలర్ట్ రేపు 6 జిల్లాల్లోనూ, సోమవారం నాడు 9 జిల్లాల్లోనూ కొనసాగుతుంది. నైరుతి ఋతుపవనాలు ఈరోజు నైరుతి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు మరింత విస్తరించాయి. ఈ నెల 27వ తేదీ వరకు కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దేశంలో నైరుతి ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు 3వ స్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెరుగైన పాయింట్ల కారణంగా అగ్రస్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చ జరిపారు. విబి గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు కోరింది. నైరుతి ఋతుపవనాలు ఈరోజు అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో మరింతగా విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి పంటల నమోదు, పంటల బీమా ఆవశ్యకత గురించి వ్యవసాయ సంచాలకులు శ్రీ కేఐ సుదర్శన్ రాజ్ గారు అందించే వివరాలు వింటారు.
3: పంటల నమోదు కార్యక్రమం వల్ల రైతుకు ఎటువంటి లాభాలు ఉన్నాయి, అదేవిధంగా పంట నష్టపోయినప్పుడు ప్రభుత్వం ఈ ఫసల్ బీమా పథకం ద్వారా ఏ విధంగా ఆదుకుంటుంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి మార్కాపురం వ్యవసాయ సహాయ సంచాలకులు కేఐ సుదర్శన్ రాజు గారు మన ముందున్నారు. వారిని అడిగి ఈ అంశాల గురించి రైతు సోదరులకు సమగ్రమైన సమాచారాన్ని అందిద్దాం. నమస్కారం సార్.
4: నమస్కారం అండి.
3: సార్, ముఖ్యంగా ఇటీవల కాలంలో ఏ పంట వేసుకున్నా కూడా ఖచ్చితంగా నమోదు చేయించుకొని ఆ పంట వివరాలు వ్యవసాయ శాఖకు తెలియజేయాలని చెప్పేసి రైతులను మీరు పదే పదే కోరుతున్నారు. ఈ పంట నమోదు కార్యక్రమం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు, ఎందుకు చేసుకోవాలి?
4: ముఖ్యంగా ప్రతి రైతు కూడా వారు వేసుకున్న పంటని నమోదు చేయించుకోవాలి. రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ కలిసి ఆ పంటని రైతుని నించోబెట్టి ఫోటో తీసి ఏ పంట వేశాడు, ఏ సర్వే నెంబర్లో ఏ పంట వేశాడని నమోదు చేస్తున్నారు. దీన్ని ఈ పంట అంటారండి. ఈ పంట ప్రతి రైతు కూడా ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో కూడా చేపించుకోవాలి. చేపించుకోవడం వల్ల ముఖ్యంగా ఏంటంటే రైతుకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ కానీ, తర్వాత ముందు బ్యాంకు లోన్ ఇవ్వాలన్నా కూడా, పంట లోన్ ఇవ్వాలన్నా కూడా ఈ పంట ఆధారంగానే పంట లోన్ కూడా ఇస్తారు. ఎందుకంటే ఈ పంటని మీ భూమితో అనుసంధానం చేసి వాళ్ళు ఏ పంట వేశారనేది చూడటానికి అవకాశం ఉంది. అప్పుడు మీరు ఏదైనా ఇన్సూరెన్స్ కట్టుకున్నారు, కట్టుకున్న తర్వాత మీరు వేసిన పంట నమోదు కాకపోతే ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకున్నట్టయితే రైతుకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా తర్వాత సీజన్లో కూడా వాళ్ళకి ఏ పంట వేసుకున్నారు, ఈ సంవత్సరం ఏ విత్తనాలు ఇవ్వాలనేది అంచనాకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇంకొక ప్రయోజనం ఏంటంటే పంట నష్టాలు జరిగినప్పుడు, కరువు వల్ల కానీ తుఫాన్ల వల్ల కానీ పంట నష్టం సంభవించినప్పుడు ఆ పంట నష్టం ఈ పంట నమోదైన డేటాని బట్టి కూడా తీసుకోవటం జరుగుతుందండి. చాలా సులభంగా ఉంటుంది. కాకపోతే రైతులందరూ కూడా వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు మీ గ్రామాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోండి. మీరు అడిగి చేయించుకోండి, నేను పలాను పంట వేశాను, నాది ఇంకా ఫోటో తీయలేదు అని అడిగి చేయించుకుంటే మీకు చాలా ప్రయోజనంగా ఉంటుంది.
3: పంట పండిన తర్వాత అమ్ముకోవాలి అన్నా కూడా ఈ పంటల నమోదు ఏమైనా ఉపయోగపడుతుందంటారా?
4: తప్పనిసరిగా అండి. ఇప్పుడు ప్రభుత్వం కనీస మద్దతు ధరతో కొనిపించుకోవాలని చెప్పేసి మార్కెట్ యార్డుల్లో, ముఖ్యంగా ఇప్పుడు కాటన్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు ఇప్పుడు మార్కెట్ యార్డులో పెడుతున్నారు కొనుగోలు కేంద్రం. దాంట్లో మీరు తీసుకెళ్ళి నేను 3 ఎకరాలు పత్తి వేసాను అని అది కొనండి అంటే ఈ పంటలో చూస్తారు. ఈ పంటలో నమోదై ఉంటేనే మీరు అవి ఒకవేళ ఏవో సర్టిఫికేట్ ఇవ్వాలన్నా కూడా ఈ పంటలో నమోదై ఉండాలి. నమోదు అవ్వకపోతే ఇవ్వరు. ఇవ్వనప్పుడు మీరు అమ్ముకోవడానికి అవకాశం ఉండదు. నిజంగా మీరు పండించినా కూడా మీకు ఒక ప్రూఫ్ అనేది ఉండదు. కాబట్టి ఈ పంట ఉంటే తప్పనిసరిగా దాన్ని ఆధారంగా చేసుకొని, ఆ డేటా ఆధారంగా చేసుకొని పలానా రైతు ఇంత 2 ఎకరాలు వేసాడు, దాంట్లో ఇంత పంట వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సర్టిఫికెట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. లేకపోతే వాళ్ళు కాటన్ కార్పొరేషన్ ఇండియా కానివ్వండి, లేకపోతే పోయిన సంవత్సరం మొక్కజొన్న, జొన్న కూడా గిట్టుబాటు ధర కల్పించారు ప్రభుత్వం. అట్లాంటి పంటలు వేసినప్పుడు కూడా మీకు మార్కెట్లో తక్కువ ధరకు ఉన్నప్పుడు కనీస మద్దతు ధర ఇవ్వాలంటే తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకొని ఉండాలి. ఇక నుంచి ఈ సంవత్సరం నుంచి ఏది కావాలన్నా కూడా వ్యవసాయ శాఖ నుంచి కానీ, రెవెన్యూ శాఖ నుంచి కానీ, బ్యాంకుల నుంచి కానీ ఏ సహాయం కావాలన్నా, ఇన్సూరెన్స్ కానీ, ఈ పంట నమోదై ఉంటేనే మీకు రైతులకి సహాయం అందుద్ది. లేకపోతే మీకు ఆధారం ఉండదు. మీరు పంట తీసేసిన తర్వాత మీరు పలాని పంట వేసామనే ఆధారం ఉండదు.

0: తర్వాత రైతులు కూడా అమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కోసారి తక్కువ కాల పరిమితి పంటలు ఉంటాయి, అది వేసుకున్నప్పుడు కరువు వల్ల నష్టపోయారు అనుకుంటా రైతు, ఆ పంట తీసేసి ఉంటాడు ఆ టయానికి, పంట పొలం మీద ఉండదు. రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు మీ పంట మీదకి వచ్చినప్పుడు, మీ పొలం మీదకి వచ్చినప్పుడు పంట ఉండదు, లేనప్పుడు నమోదు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. మీరు చెప్పినా కూడా అక్కడ పంట లేదు కాబట్టి నమోదు చేయరు. అదే ఈ పంటలో నమోదు అయి ఉంటే మీరు ఆ పంట తీసేసినా కూడా రికార్డు ఉంటుంది కాబట్టి ఆ రికార్డు ఆధారంగా ఇక్కడ పంట నష్టపోయిందని చెప్పేసి నమోదు చేసి మీకు పంట నష్టం ఇవ్వడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కూడా మీరు కట్టుకుంటే, ఇంతకుముందు రైతులు కొంతమంది కట్టుకున్నారు, కట్టుకుంటే వాళ్ళ పంట లేదని చెప్పేసి చాలా తీసేశారు. ఇప్పుడు మిరప పంట నీటి ఆధారంగా ఉందని చెప్పేసి కొంతమంది కట్టుకున్నారు తెలియక, వర్షాధారంగా ఇక్కడ మిరప పంట అనేది మన ప్రాంతంలో వేయరు కాబట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ రాలేదు. ఆ విధంగా మీరు నమోదు చేసుకున్నట్టయితే ఒకవేళ మామూలుగా ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా బోర్ల కింద వేస్తారు మిరప, ఎవరైనా వర్షాధారం కింద వేసుకుంటే అది చెప్పి చేయించుకోవాలి, మీరు రికార్డు నమోదు చేయించుకోవాలి, మేము బోర్ లేదు మాకు వర్షాధారం వేయించుకున్నాము దీంట్లో ఇన్సూరెన్స్ కడుతున్నామని చెప్పేసి నమోదు చేయించుకుంటే ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు ఇన్ని ఎకరాలు వర్షాధారం వేశారని. దాన్ని ఆధారంగా చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా పంట కోత ప్రయోగాలు చేస్తారు, దాంట్లో చేసి మీకు ఒకవేళ పంట పండకపోతే ఎండిపోతే 33% కంటే తక్కువ వస్తేనేమో ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది, లేకపోతే ఇన్సూరెన్స్కి సంబంధించింది వాళ్ళ ప్రామాణికాల ప్రకారం వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇస్తారు రైతుకి. తప్పనిసరిగా భరోసా ఉంటుంది మీకు, ఎందుకంటే మన ఎక్కువ కరువు పీడిత ప్రాంతం కాబట్టి మన ప్రాంతంలో ముఖ్యంగా రైతులు ఈ పంట నమోదు చేయించుకోవాలి, తర్వాత ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవాలి.
1: పంట నమోదు చేయకపోతే ఆ వ్యక్తి తిరిగి మధ్యదారులను ఆశ్రయించక తప్పదంటారా?
0: ఆ పరిస్థితి రాకుండా చేసుకోవాలి రైతులు, ఎందుకంటే వాళ్ళు మధ్యదారులు ఆశించినా కూడా ప్రయోజనం ఉండదు. కొంతమంది మేము ఇప్పిస్తాము సర్టిఫికేట్ అనొచ్చు, కానీ అట్లా ఏం జరగదు, రికార్డు ఉంటుంది, అది ఆన్లైన్ కాబట్టి ఏ తేదీన నమోదు చేశారనేది కూడా క్లియర్గా ఉంటుంది. అప్పటికప్పుడు మీరు పంట అయిపోయిన తర్వాత నమోదు చేయడానికి అవకాశం లేదు, ఆ తారీఖును నమోదు చేస్తే తెలిసిపోద్ది కాబట్టి ఆన్లైన్ కాబట్టి ఎప్పటికప్పుడు నమోదు చేయించుకోవాల్సిందే తప్పనిసరిగా. ఇవన్నీ పెట్టింది కూడా ఆన్లైన్, ఇవన్నీ పెట్టింది పారదర్శకత కోసమే కాబట్టి పంట అయిపోయిన తర్వాత నాకు పలాని పంట వేసినట్టు సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పటం, మధ్యవర్తులు ఎవరన్నా నేను ఇప్పిస్తానంటాం, ఇవన్నీ కూడా అబద్ధం అండి, అది జరగదు. ఎవరన్నా చెప్తే అది మోసం కింద లెక్క, అట్లాంటి మోసాలకి మీరు బలిగా వద్దని నేను రైతులను కోరుకుంటున్నాను.
1: వర్షాభావ పరిస్థితుల వల్ల పంట ఎండిపోవడం కానీ, వర్షాల వల్ల పంట నాశనం కావడం కానీ, ఇట్లాంటి సందర్భాల్లో రైతుకు మేమున్నాము అని ప్రభుత్వం ఒక అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ఎలా ఉపయోగించుకోవాలి రైతులు?
0: రైతులు ముఖ్యంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రైతులు చెల్లించేది కేవలం 2% ప్రీమియంలో కూడా, మిగిలిన మొత్తం కూడా దాదాపుగా 12% ప్రీమియం చెల్లించాలి క్లెయిమ్లో. అయితే 2% రైతు కడుతున్నాడు సబ్సిడీ, అది మిగిలిన 10% కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి భరిస్తున్నాయి కాబట్టి రైతు కట్టేది తక్కువ కాబట్టి తప్పనిసరిగా ప్రతి వాళ్ళు నమోదు చేసుకోవాలి. అయితే ఈ ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళందరికీ నష్టపరిహారం వస్తుందని అనుకు ఆశించకూడదు. పంట నష్టపోయినట్టయితే తప్పనిసరిగా పాజిబిలిటీ ఉంటుంది, పంట కోత ప్రయోగాలు అనేవి ఉంటాయి. కొన్ని పంటలకి గ్రామం యూనిట్గా ఉంది, ముఖ్యంగా మన ప్రాంతంలో కంది, ఖరీఫ్లో కంది గ్రామం యూనిట్గా ఉంది, రబీలో శనగ గ్రామం యూనిట్గా ఉంది, ఎక్కువ విస్తీర్ణం ఉంటాయి రెండు పంటలు కాబట్టి గ్రామం యూనిట్గా ఉంది. మిగిలిన పంటలకి మండలం యూనిట్ ఉంటుంది, ఒకటి రెండు మూడు మండలాలు కలిపి కూడా యూనిట్గా ఉండే అవకాశం ఉంది. అయితే పంట కోత ప్రయోగాలు చేసిన దగ్గర ఒకవేళ దురదృష్టవశాత్తు అక్కడ బాగా పంట పండితే మిగిలిన రైతులకి క్లెయిమ్ రాదు. నా పంట ఎండిపోయిందని చెప్పేసి రైతు క్లెయిమ్ రావాలని కోరుకోవటం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే దాంట్లో గైడ్ లైన్స్ ప్రకారం పంట కోత అంచనా ప్రయోగాలు చేసిన దగ్గర పోతే తప్పనిసరిగా మిగిలిన రైతులందరికి కూడా వస్తుంది. అయితే దీంట్లో 90% పాజిబిలిటీ ఉంటుంది, ప్రతి వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కడో కొద్దిగా మిస్ అవ్వచ్చు ఎందుకంటే ప్రతి రైతుది కూడా చూడలేరు కాబట్టి దిగుబడి. 90% మీకు పాజిబిలిటీ ఉంటుంది. మన ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉన్నాయి, బోర్లు కూడా ఎండిపోయినాయి దాదాపుగా కాబట్టి ప్రతి రైతు కూడా పంట వేసుకోగానే ఈ ఇన్సూరెన్స్ చెల్లించాలి. ఒక్కొక్కసారి ఇన్సూరెన్స్ తేదీ కంటే ముందు వేయలేము మనం, ఒక్కొక్కసారి ఏంటంటే వర్షాలు పడక ఇన్సూరెన్స్ లాస్ట్ తేదీ అయిపోతూ ఉంటుంది, అట్లా అప్పుడు కూడా మనం వేసు కట్టుకోవచ్చు. ఇప్పుడు పత్తి వేయాలనుకున్నాడు, వేయకపోయినా కూడా పత్తి వేస్తామని కట్టొచ్చు, ఇన్సూరెన్స్లో ఆ సదుపాయం ఉంది రైతుకి, కట్టుకోవచ్చు. కట్టుకొని మీరు కట్టేది 2% కాబట్టి 2% కాబట్టి తప్పనిసరిగా మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది. మరి మనం పొలానికి చాలా ఖర్చులు పెడుతున్నాం, ఎన్నెన్నో ఖర్చులు పెడుతున్నాం, మరి కొద్దిగా అమౌంట్ మనం కట్టుకున్నట్టయితే దాదాపుగా ఇప్పుడు మనకి రబీలో శనగ ఉందంటే

0: 330 రూపాయలు ఎకరానికి కట్టేది మనం. కాబట్టి మనకు అది ఏదైనా నష్టపరిహారం చేస్తే 22,000 వరకు వచ్చే అవకాశం ఉంది క్లెయిము. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. పోయిన సంవత్సరం రబీలో చాలామంది రైతులకి దాదాపుగా ఎకరానికి 12,000 దాకా కూడా వచ్చింది. కాబట్టి మీరు 330 రూపాయలు కడితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే వర్షాభావ ప్రాంతం కాబట్టి మంది, వర్షాలు తక్కువ పడతాయి కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు రబీ గురించి కూడా మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గైడ్లైన్స్ కూడా వచ్చినాయండి. 2018 రబీ శనగకి డిసెంబర్ 15 చివరి తేదీ అండి. ఆ తేదీలోపుగా మీరు కట్టుకోవాలి. రైతు సోదరులకి విజ్ఞప్తి ఏంటంటే అందరూ చివరి తేదీన వస్తున్నారండి. చివరి తేదీన రావటం వల్ల ఈ ఆన్లైన్లో సర్వరు బాగా బిజీ అయిపోయి డౌన్ అయిపోతూ ఉంది. కాబట్టి రైతు సోదరులు ముందు నుంచే కట్టుకున్నట్టయితే శనగ ఇప్పుడు అది అదాపుకు వేశారు, వేసేవాళ్ళు ఎవరో తెలుసు మీకు. పొలాలు కూడా సెపరేట్గా ఉంటాయి శనగకి, శనగేసే పొలం అని. కాబట్టి రైతు సోదరులు మరి ఇప్పుడు నుంచే కట్టుకోవచ్చు. మీరు ప్రీమియం చెల్లించినట్టయితే ఆన్లైన్లో తప్పనిసరిగా మీకు ఇప్పుడైతే సులభంగా తీసుకుంటుంది అనమాట. అందరూ చివరి తేదీన వచ్చినట్టయితే రైతులందరూ కూడా ఒకేసారి క్యూలో నుంచోవటం కట్టలేకపోతున్నారు చాలామంది. పోయిన సంవత్సరం కూడా చాలామంది కడతామని వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది, సర్వర్స్ డౌన్ అయిపోయి. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మీకు అనుకూలమైన టైం తీసుకొని, కొంచెం సమయం ఉంది కాబట్టి మీకు అనుకూలమైన సమయంలో తప్పనిసరిగా ప్రీమియం చెల్లించండి. ముఖ్యంగా రబీలో మనకి వరికి ఉంది, వరి వేసేవాళ్ళు ఎవరైనా ఉంటాయి, మినుముకు ఉంది, మిరపకు ఉంది, రబీలో వేసే మిరప, మళ్ళీ ఖరీఫ్లో మిరప కాదండి, అది దానికి టైం అయిపోయింది. రబీలో ఎవరైనా మిరప వేసినట్టయితే ఇప్పుడు వాళ్ళకు ఉంది, పెసరకు ఉంది, తర్వాత జొన్న, మొక్కజొన్న ఈ పంటలు ముఖ్యంగా మన ప్రాంతాల్లో వేస్తుంటారు. ఈ పంటలన్నిటికి కూడా మీరు ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు. ఇన్సూరెన్స్ ఒకసారి రాలేదని మీరు నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఒకసారి రాకపోయినా కూడా ఒక్కొక్కసారి మనకి దాదాపుగా వర్షాలు తక్కువ కాబట్టి వచ్చే అవకాశమే ఎక్కువ. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మనం కట్టే తక్కువ కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా పంట నష్ట పరిహారాలు కూడా ప్రభుత్వం ఈ సంవత్సరం ఇప్పుడు మనకి మొదటిసారిగా 40 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించారు. తర్వాత 2వ విడత 16 మండలాలు, మిగిలిన 16 మండలాలు కూడా కరువుగా నిర్ధారించారు, కరువు డిక్లేర్ చేశారు. మొత్తం మన జిల్లాలోని 56 మండలాలు కూడా కరువు కింద డిక్లేర్ చేశారు. కాబట్టి ప్రతి చోట కూడా పంట కానీ ఎక్కడైనా ఎండిపోతే రాయటం జరుగుతుంది. పంట నష్ట పరిహారం కూడా మీకు తప్పనిసరిగా అందజేస్తాం. కాబట్టి రైతులు సహకరించాలి. అయితే సహకరించి మీరు పొలం చూపించుకొని, జాగ్రత్తగా మా పొలం ఎండిపోయిందని చూపించుకొని రాపించుకోవాల్సిన అవసరం ఉంది. ఫీల్డ్లోకి వస్తారు, అయినా కూడా మీరు ఆ ఊర్లో లేకపోయినా, ఆ పొలందారు లేకపోయినా కూడా వచ్చిన అధికారులకు ఇబ్బందిగా ఉంటుంది రాసుకోవడానికి, వివరాలు ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు నమోదు చేయించుకోండి. తర్వాత బ్యాంక్ అకౌంట్లు కూడా చాలామంది రైతులు పోయిన సంవత్సరం పంట నష్ట పరిహారాలు వేస్తుంటే చాలా అమౌంట్ వెనక్కి వస్తూ ఉంది. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లు చాలా వరకు మీ రన్నింగ్లో లేవు అకౌంట్లు. అట్లాంటి వాటి అన్నింటిని కూడా మళ్ళీ మీరు డబ్బులు కట్టో లేకపోతే తీసుకునో రన్నింగ్లో పెట్టుకోవాలి ఒక అకౌంట్ని, బ్యాంక్ అకౌంట్ని. తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఒక బ్యాంక్ అకౌంట్ని రన్నింగ్లో పెట్టుకుంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం ఏదైనా సరే ఇప్పుడు బ్యాంకులోనే డైరెక్ట్గా పడుతుంది. ఆన్లైన్ కాబట్టి అంతా ఇప్పుడు చెక్కులు ఇచ్చే సిస్టమ్ అనేది లేదండి. కాబట్టి రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా మీ బ్యాంక్ అకౌంట్ ఉందా రన్నింగ్లో చూసుకొని ఇవ్వండి. ఒకసారి బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి, మీది ఆపేశారా. మీరు 6 నెలలు కానీ మీరు డబ్బులు తీసుకోవటం అయిపోవటం చేయకపోతే మీ అకౌంట్ లాక్ చేస్తారు. కాబట్టి అది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తప్పనిసరిగా రైతు సోదరులందరూ కూడా ఏదైనా సరే, ఇన్సూరెన్స్ అయినా లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ అయినా పంట నష్ట పరిహారం అయినా ఏదైనా సరే మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి తప్పనిసరిగా ముందు ముందు. ఇప్పుడు ఫారం మెకనైజేషన్లో, యాంత్రీకరణలో కూడా మీకు ఒకవేళ ఈ పనిముట్టు శాంక్షన్ కాకపోతే మీ డబ్బులు వెనక్కి రావాలంటే మీకు అకౌంట్ ఉండాలి. కాబట్టి ఒక అకౌంటు మీరు ఎప్పుడు కూడా రన్నింగ్లో పెట్టుకోవాలి. తప్పనిసరిగా బ్యాంక్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని అధికారులకు ఆ అకౌంట్ నెంబర్ ఇవ్వండి.
1: సార్, మరి మీరు ఇప్పుడు సబ్సిడీ కింద శనగ విత్తనాలు ఇచ్చారు, అదేవిధంగా విత్తన శుద్ధి కోసం ట్రైకోడెర్మా విరిడి కూడా ఇచ్చారు, దాంతోపాటుగా కలుపు మందు పెండి మీతలిని కూడా సబ్సిడీ మీద ఇచ్చారు. వారు క్రాప్ బుకింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదంటారా?
0: తప్పనిసరిగా చేయించుకోవాలండి. అయితే ఇది విత్తనాలతో పాటిస్తున్నాం కాబట్టి ఇంకా క్రాప్ వేయలేదు కాబట్టి బుక్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి విత్తనాలు తీసుకున్న వాళ్ళకే ఇవ్వటం జరిగింది. మెయిన్గా అంటే విత్తనాలు తీసుకునే రైతులందరూ వేసేవాళ్లే కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు విత్తనాలు తీసుకునేటప్పుడే ఆ అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు కాబట్టి ఇచ్చే ఇవ్వటం జరిగింది. పైగా ఏంటంటే విత్తనం కొనేటప్పుడే ఈ ప్యాకెట్ ఇవ్వటం వల్ల ట్రైకోడెర్మా విరిడి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకుంటున్నారు చాలామంది రైతులు. ముఖ్యంగా మన ప్రాంతంలో ఎండు తెగులు వస్తుందండి, మొక్క అంతా ఎండిపోవటం జరుగుతూ ఉంది. అది

0: వేరు ద్వారా భూమిలో నుంచి వేరు ద్వారా మొక్కకి వ్యాప్తి చెందుద్ది. ఆ శిలీంధ్రం అనేది, ఎండు తెగులు కలగజేసే శిలీంధ్రం అనేది వ్యాప్తి చెందుద్ది. దాన్ని ఈ ట్రైకోడెర్మా విరిడి అనేది వేరు దగ్గర అభివృద్ధి చెంది ఆ శిలీంధ్రాన్ని మొక్కలోకి రాకుండా ఆపుద్ది. కాబట్టి విత్తన శుద్ధి చేసుకుంటే తప్పనిసరిగా ఈ తెగుల్ని ఆపడానికి అవకాశం ఉంది. ఒక్కసారి మొక్కలోకి ప్రవేశించిందంటే మనం ఏ మందు కొట్టినా కూడా అది పనిచేయదండి. కాబట్టి మందులతో పనిచేయని తెగులు కాబట్టి ఇది, దీన్ని తప్పనిసరిగా విత్తన శుద్ధి ద్వారానే మనం పరిష్కరించుకోవాలి. చాలామంది రైతులు ఇప్పుడు వాడుతున్నారు తెలుసుకొని, ఇంతకుముందు అది ప్యాకెట్ ఇచ్చినా కూడా పక్కన పడేసేవాళ్ళు, ఇప్పుడు రైతులు తెలుసుకొని వాడుతున్నారు. ఎందుకంటే ఎండు తెగులు వచ్చిన రైతులు చాలా మందులు వాడి ఖర్చు పెట్టి అది తెగులు పోక చాలా ఇబ్బంది పడ్డారు, చాలా ఖర్చు కూడా అయింది. ఖర్చు అయినా కూడా పోదు, ఎందుకంటే విత్తన శుద్ధి చేసుకొని అసలు రాకుండానే చేసుకోవాలి దాన్ని, వచ్చిన తర్వాత నివారించడం అనేది చాలా కష్టం. కాబట్టి రైతు సోదరులందరూ కూడా తెలుసుకున్నారు, విత్తన శుద్ధి దాదాపుగా చేస్తున్నారు. కలుపు మందు కూడా మన ప్రాంతంలో రైతులకు అలవాటు లేదు. అయితే ఏంటంటే మొట్టమొదట విత్తనం వేసిన తర్వాత దగ్గర నుంచి ఒక 30-40 రోజులు కలుపు లేకుండా ఉంటే దిగుబడి తప్పనిసరిగా పెరుగుద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం శాస్త్రవేత్తల సూచన మేరకు ఈ కలుపు మందులు అందిస్తుంది. అయితే అందరు రైతులకు కూడా ఈ కలుపు మందు అందించలేము, అక్కడక్కడ ఎన్ఎఫ్ఎస్ఎం పథకం ద్వారా, అంటే జాతీయ పప్పు దినుసుల పథకం ద్వారా ఈ కొంతమందికి రైతులకి క్లస్టర్స్గా డివైడ్ చేసి మనం అంతవరకు ఇవ్వగలం. దాని ప్రయోజనం చూసి మిగిలిన రైతులు కూడా వాడుకుంటారనే ఉద్దేశంతో ఒక ప్రదర్శన క్షేత్రంలాగా మాత్రం ఇవ్వగలం. అయితే ఈ విత్తన శుద్ధికి మాత్రం ఎక్కువ మంది రైతులకి మన ఒంగోలులోని జీవ నియంత్రణ కేంద్రంలో తయారవుతుంది కాబట్టి అందరికీ ఇవ్వటం జరిగింది. చాలా ప్రయోజనం కూడా ఉంది, రైతులందరూ కూడా వాడుతున్నారు, తెలుసుకున్నారు చాలామంది. అయితే వాళ్ళే చెప్తున్నారు, మేము కొంచెం హడావుల్లో కలపలేకపోయామండి, మాకు తెగులు వచ్చింది పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కలుపుతాము అని వాళ్ళు తెలుసుకుంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా దీనివల్ల ప్రయోజనం ఉంటుందండి. ఈ పంట బుక్ చేసిన తర్వాత ఇవ్వాలంటే విత్తన శుద్ధి చేసుకునే సమయం అయిపోద్ది, అందుకోసం మనం ముందే ఇస్తున్నాం, విత్తనాలు ఇచ్చేటప్పుడే ఇస్తున్నాం.
1: పంటల నమోదు ప్రాముఖ్యత, ఫసల్ బీమా ఆవశ్యకత, ఈ అంశం గురించి రైతు సోదరులకు చక్కటి సమాచారం అందించారు సార్. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల నమోదు, పంటల బీమా ఆవశ్యకత గురించి వ్యవసాయ సంచాలకులు శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు.

మీరింతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. కిసాన్ వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట భరతను నేను చిత్రం నుంచి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి. ఈ చిత్రం నుంచి చక్కటి గీతాన్ని వింటారు.

చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అలవైకుంఠపురం చిత్రం నుంచి తమన్ సంగీతం అందించగా, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, గానం అమరన్ మాలిక్. చక్కని గీతాన్ని వింటారు.

చిత్రమంజరి కార్యక్రమంలో మరో చక్కని గీతాన్ని వినబోతున్నారు. డియర్ కామ్రేడ్ చిత్రం నుంచి ప్రభాకరన్ గానం, సంగీతం, సాహిత్యం రెహమాన్.

చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట డీజే టిల్లు చిత్రం నుంచి, సంగీతం శ్రీచరణ్, గానం రామ్ మిరియాల.

మీరింతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం యువవాణి.

యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం. ముందుగా వినండి ఉద్యోగ సమాచారం. 2026

సంవత్సరంలో భారతీయ రైల్వే గ్రూప్ టీ లెవెల్ 1 అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ మరియు అప్రెంటిస్ విభాగాలలో వేలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా విడుదలయ్యే వివిధ ఉద్యోగాల పూర్తి వివరాలు, ఖాళీల వివరాలు ఆర్ఆర్బి గ్రూప్ టీ లెవెల్ 1 దాదాపు 11,127 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ట్రాక్ మెయింటెనర్, పోర్టర్, హెల్పర్ వంటి విధులు ఉన్నాయి. అసిస్టెంట్ లోకో పైలట్ 11,000 పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగనుంది. ఆర్ఆర్బి టెక్నీషియన్ 6,500 కంటే ఎక్కువ పోస్టులకు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు విధానం అధికారిక ఆర్ఆర్బి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హత 10వ తరగతి లేదా

వివరాలు ఆర్ఆర్బి గ్రూప్ టి లెవెల్ 1 దాదాపు 11,127 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ట్రాక్ మెయింటెనర్, పోర్టర్, హెల్పర్ వంటి విధులు ఉన్నాయి. అసిస్టెంట్ లోకో పైలట్ 11,000 పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగనుంది. ఆర్ఆర్బి టెక్నీషియన్ 6,500 కంటే ఎక్కువ పోస్టులకు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు విధానం అధికారిక ఆర్ఆర్బి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హత 10వ తరగతి లేదా ఐఐటి

దరఖాస్తు విధానం అధికారిక ఆర్ఆర్బీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హత, అభ్యర్థులు 10వ తరగతి లేదా ఐఐటి ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి జూలై 1, 2026 నాటికి 18 నుండి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు గరిష్ట వయస్సులో మినహాయింపు లభిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 14, 2026. ఫీజుల వివరాలు. మహిళలు, ఎస్సీ ఎస్టీ, మైనారిటీలు, ఈబీసీలు, ట్రాన్స్జెండర్లకు 250 రూపాయలు, ఇతరులు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వీరికి CBT1కు హాజరైతే బ్యాంక్ ఛార్జీలు ప్లస్ 100 రూపాయలు మినహాయించి మిగిలిన మొత్తం అకౌంటుకు బదిలీ చేస్తారు. వేతన వివరాలు. లోకో పెల్లెట్ లెవెల్2 వేతనం అందుకోవచ్చు. అన్నీ కలిపి 50,000 వరకు వేతనం అందుతుంది. పరీక్ష తేదీలు తర్వాత ప్రకటిస్తారు. మరిన్ని వివరాల కోసం సందర్శించవలసిన వెబ్సైట్ వివరాలు https://www.rrb-appply.gov.in/#/auth/landing సందర్శించగలరు. మరొక విద్యా సమాచారం. వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీలో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు రీసెర్చ్ అసోసియేట్ 1, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1, సంస్కృత కన్సల్టెంట్ 1. మొత్తం ఖాళీల సంఖ్య 3. అర్హత, సంబంధిత విభాగాలలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55% మార్కులతో పీజీ పీహెచ్డీలో ఉత్తీర్ణతతో పాటు నెట్ JRFలో అర్హత సాధించి ఉండాలి. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా. ఈమెయిల్ వివరాలు pks/aihe@bhu.ac.inకి పంపవలసి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ May 26, 2026. మీరింతవరకు విద్యా సమాచారం విన్నారు.

యువవాణి యువజనుల కార్యక్రమంలో కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ వినబోతున్నారు. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభ 2026 ఈ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆదాయపు పన్ను చట్టం 2025 సంవత్సరం గురించి పౌరులకు అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వం దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం నిర్వహించబోతుంది. భారత అమ్ములు పొదిలో మిషన్ దివ్యాస్త్ర పేరిట అగ్నిఫైవ్ బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించడం వ్యూహాత్మక ఆయుధ కార్యక్రమంలో కీలక మైలురాయిగా నిలుస్తుంది. నేల నుంచి నింగికి ఎగిరి అక్కడి నుంచి మళ్ళీ భూవాతావరణంలోకి ప్రవేశించి ఏకకాలంలో అనేక శత్రు లక్ష్యాలపై బహుళ క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం ఎంఐఆర్వి అగ్నిఫైవ్ సొంత శత్రువుపై దాడికి శత్రుదాడులను నిరోధించే సత్తాను సంతరించుకోవడానికి భారత్ దీక్షగా చేస్తున్న కృషిని మిషన్ దివ్యాస్త్ర ప్రతిబింబిస్తోంది. కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్లో మరో అంశం, 2026 జూన్లో లిఫు లేక్ కనుమ ద్వారా చైనాతో సరిహద్దు వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఈ వాణిజ్య మార్గాన్ని మూసివేశారు. మానవ సహిత అంతరిక్ష యాత్రల కోసం భారత్ చెందిన ఓ అంకుర సంస్థ దేశంలోనే తొలిసారిగా నీటి అడుగున ప్రయోగాత్మక ఆవాసాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇది వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడానికి, అంతరిక్ష యాత్రను స్టిమ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం చివరిలోగా ఈ కేంద్ర కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. గగన్యాన్ పేరిట భారత తొలి మానవ సహిత రోదసి యాత్రకు సిద్ధం కావడంతో పాటు స్వీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి పూనుకుంటుంది. చందమామపైకి భారతీయులను పంపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు వ్యోమగాములను సన్నద్ధం చేయాల్సిన అవసరం భారత్కు ఏర్పడింది. దివ్యాంగుల ప్రతిభ విజయాలను వేడుకగా నిర్వహించడానికి 2026 మార్చి 13 రాష్ట్రపతి భవన్లో పర్సూల్ పెస్ట్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల నేపథ్యంలో ఇరాన్ 2026 జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనున్న ఫిఫా ప్రపంచ కప్ నుంచి వైదొలిగింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీని అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో నిర్వహించనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తమిళనాడులోని మధురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను కల్పించింది. గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన ప్రారంభించారు. మే 17 నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలను సందర్శించారు. వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడులు, రక్షణ రంగాలపై చర్చలు జరిగాయి. భారత్ నార్డిక్ సమ్మిట్లో జరిగిన కీలకమైన ఒప్పందాలు, గ్రీన్ టెక్నాలజీస్, 6G పరిశోధన, విద్యా సహకారం వంటి అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి.

ఇటలీతో భారత సంబంధాలు మరింత బలోపేతం అవనున్నాయి. వాణిజ్యం, ఇంధనం, పారిశ్రామిక రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ఇటలీ సంబంధాలు నిర్ణయాత్మక దశకు చేరుకున్నాయి. చమురు, బంగారం దిగుమతుల ధరల వల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి ఉందని ప్రభుత్వం ప్రధాన ఆర్థిక సలహాదారు తెలియజేశారు. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. ఐపీఎల్ 2026లో లక్నవు సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఆట మొదట్లో నెమ్మదిగా ఆడిన వైభవ్ 23 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తం 38 బంతులు ఆడి 7 ఫోర్లు 10 సిక్స్లు రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. లక్నోపై భారీ ఇన్నింగ్స్తో భారీ రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే నెల నుంచి కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే బహుళజాతి సంస్థ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అధిక ద్రవ్యోల్బణం రూపాయి మారకపు విలువ క్షీణతను కారణంగా చూపుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర ఆర్బీఐ పరపతి విధాన కమిటీ పెంచొచ్చని విశ్లేషించారు. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. తాజాగా ప్రైవేట్ రంగ రక్షణ సంస్థ అయిన నిబే లిమిటెడ్ తన సొంత ఖర్చుతో వాయు అస్త్ర లైటరింగ్ మ్యూనిషన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. గత నెల 18-19 తేదీల్లో రాజస్థాన్లోని పోఖ్రాన్లో, ఆ తర్వాత 26-27 తేదీల్లో ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ వద్ద ఈ ప్రయోగం నిర్వహించినట్టు ఆ కంపెనీ తెలియజేసింది. వరల్డ్ ఆర్చరీ సంస్థ ప్రతిష్టాత్మక పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ 2025 పురస్కారాన్ని ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ స్వర్ణం గెలిచిన తొలి ఏకైక చేతులు లేని మహిళ ఆర్చరర్గా శీతల్ దేవి చరిత్ర సృష్టించింది. 2026 ఏప్రిల్ 5 నుండి 7 వరకు ది వన్ హెల్త్ సమ్మిట్ పేరిట ఉన్నత స్థాయి అంతర్జాతీయ సదస్సు

0: ప్రియతమ ఆకాశవాణి శ్రోతలకి, సిబ్బందికి, అందరికీ నమోవాకాలు చెబుతూ ఉన్నాను. రేడియోతో నాది దాదాపు అర్ధ శతాబ్దం అనుబంధం, రేడియో కళాకారుడిగా 3 దశాబ్దాల బంధం కూడా. మీడియం వేవ్ ట్రాన్సిస్టర్ ద్వారా మా చిన్నప్పటి నుంచే జనజీవనం, మా జీవనం అంతా రేడియో సిగ్నేచర్ ట్యూన్తోనే ప్రారంభమవటం నాకు బాగా గుర్తు. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల అంటూ పొద్దున్నే ఓ సుప్రభాత శ్లోకం వినిపించేది. కమ్యూనికేషన్స్ ప్రాధాన్యత తెలియని రోజుల్లోనే వాగ్భూషణం సుభూషణం అంటూ ఆ శ్లోకంలో ఉన్న చివరి మాటలు నా మీద చాలా ప్రభావం చూపించాయి. మా నాన్న కూడా గ్రంథపాలకులుగా ఉండేవారు. గ్రంథాలయంలో రేడియోతో బంధమే, ఇంట్లో కూడా రేడియోతో బంధమే. వినోదం, సమాచారం, విజ్ఞానం మొత్తం రేడియోతోనే సాగేది.
1: సో ఆ జ్ఞాపకాలన్నీ మీ మదిలో అలాగే ఉన్నాయంటారు?
0: పూర్తిగా అలా పదిలమై ఉన్నాయండి.
1: అయితే ముఖ్యంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి, బాల్యం మీద అలాగే జీవితం మీద ఆకాశవాణి ఎలాంటి ప్రభావం చూపిందంటారు మీ విషయంలో?
0: నా విషయంలో చాలా ప్రభావం చూపిందనే నేను ఘంటాపథంగా చెప్పగలను. పని దినాలతో సహా మా జీవనం మొత్తం రేడియోతోనే సాగుతుండేది. పొద్దున్నే వార్తలు, సుప్రభాత కార్యక్రమాలు, సూక్తి సుధలు, లలిత గీతాలు ఇవన్నీ వినేవాళ్ళం. ఇక సాధారణంగా పని దినాల్లో అయితే స్కూల్కి వెళ్ళాం కాబట్టి మిగతా రేడియో ప్రోగ్రామ్స్ అన్నీ మాకు తెలిసేవి కాదు. కానీ ఆదివారం

0: చాలు, పూర్తిగా రేడియోతోనే కాలం గడిచేది. మేము ఏ పని చేస్తున్నా ఇంట్లో నేపథ్యంలో రేడియో స్వరం వినపడుతూనే ఉండేది. జనరంజని సినిమా పాటలు చాలా ఇష్టపడేవాళ్ళం. ఇక బాలానందం, బాల వినోదం కార్యక్రమాలు అసలు వదిలేవాళ్ళమే కాదు. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య అంటూ ఉండేవాళ్ళు న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వర గారు. వాళ్ళ వ్యాఖ్యానాలతో, చిన్నపిల్లల గొంతులతో వచ్చేటువంటి కార్యక్రమాలు మమ్మల్ని చాలా ఆకట్టుకునేవి. బాలానందంలో పిల్లల గొంతులు వింటూ అనుకరిస్తూ మనకు అలా రేడియోలో మాట్లాడే అవకాశం రాలేదు అని అప్పట్లో చాలా బాధపడేవాడిని కూడా.
1: అంటే బాలానందం మీ మనసులో రికార్డ్ అయిపోయింది.
0: చిన్నపిల్లల స్థాయిలోనే రేడియోలో అలా వాళ్ళు ప్రదర్శించగలగటం, నేను కూడా అలా ప్రదర్శిస్తే బాగుండు కదా అనేటువంటి ఒక ఉత్సుకత నాలో రేకెత్తించేది చిన్నప్పట్లో. క్విజ్ కార్యక్రమాలు కూడా మేము చాలా ఇష్టపడి వినేవాళ్ళం. కొన్ని ముఖ్యమైన వాటిని రాసుకునేవాళ్ళం కూడా. రేడియో మాకు సమయాన్ని గుర్తు చేస్తూ గడియారంలా కూడా ఉపయోగపడేది. పొద్దునే వార్తలు వస్తున్నప్పుడు సమయాన్ని, తర్వాత వివిధ భారతి కార్యక్రమాల సమయాలు ఇలా గుర్తుండిపోయేవి. సమయాలు గుర్తు చేసేలాగా రేడియో ఉపయోగపడేది మాకు.
1: ఓకే, ఒక కవిగా, విమర్శకునిగా, ప్రయోక్తగా మీ రేడియో ప్రస్థానం గురించి వివరిస్తారా? అంటే మీకున్న అనుబంధాన్ని చెప్పండి.
0: తప్పకుండానండి. 1990 దశకం, దాదాపు 90 దశకం నుండి రేడియోలో వందలాది కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అదృష్టం రావడం నాకు జీవితంలో దగ్గినటువంటి ఒక మహదవకాశం అని చెప్తాను. నేను
1: మర్చిపోలేని
0: అవకాశం. డిగ్రీ పీజీ చదివే రోజుల్లోనే నేను సమస్యాపూర్ణం రాసేవాడిని. నేరుగా రేడియో స్టూడియోలో మాత్రం కూర్చొని నా స్వరం రికార్డ్ అయింది 1994లో మద్రాసు రేడియో కేంద్రంలో, అది కూడా డిసెంబర్ నెల 15వ తేదీ. ఇది ఖచ్చితంగా గుర్తు. నేను అప్పుడు మా స్నేహితులు అందరితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. తొలిగా కరుణశ్రీ గురించి సాహిత్య ప్రసంగం. అప్పట్లో కూడా ఈ సమయం ఉపన్యాసాల సమయ నిర్దేశం 13 నిమిషాలే. 13 నిమిషాల ప్రసంగం అంటూ కాంటాక్ట్ లెటర్ వచ్చింది. నేను ఏదో శ్రమపడ్డాను, రాసుకున్నాను, చదువుకున్నాను, మా స్నేహితులు కూడా వినిపించాను. తీరా రేడియో స్టేషన్లో మైకు ముందు కూర్చోగానే ఆ చల్లని వాతావరణంలో నా శరీరం కూడా
1: చల్లబడిపోయేలాగా,
0: మైకు ముందు కూర్చుంటే తడారిపోవటం నా తొలి అనుభవం. గొంతులో తడారిపోయింది, ఏదో బెరుకు, అసౌకర్యం. పాత మ్యాగ్నెటిక్ టేపులు ఉండేవి, సిటీఆర్లు ఉండేవి అప్పుడు రికార్డింగ్ కోసం. సిటీఆర్లో రికార్డింగ్ చేయడానికి 13 నిమిషాల నా ప్రసంగం మధ్య మధ్యలో బ్రేక్లు పడుతూ దాదాపు 40 నిమిషాలు పట్టింది. ఇది నా తొలి జ్ఞాపకం రేడియోలో. ఈ రకం మనస్థితి నుంచి చిన్నగా దాన్ని అధిగమిస్తూ మద్రాసు మొదలు తిరుపతి, కర్నూలు, విజయవాడ, కడప, మార్కాపురం, హైదరాబాద్, ఇలా అన్ని కేంద్రాల్లో ఆలవోకగా 100 ప్రసంగాలు, కవితాలాపనలు చేయటం రేడియోతో నాకు దృఢమైనటువంటి బంధానికి ఓ తీపి గుర్తునమాట. ఇక నేను రాసినటువంటి గుడ్డిపూలు, దశమగ్రహం, హరివిల్లు అలాంటి నాటికలు రేడియో ద్వారా ప్రసారమై చాలా తృప్తినిచ్చాయి. మార్కాపురం కేంద్రం నుంచే గుడ్డిపూలు తొలిసారిగా ప్రసారమైంది. శతవంశంతాల వేటపాలెం సారస్వతి నికేతనాన్ని డాక్యుమెంటరీగా చేశాం. మీ అందరు కూడా దాంట్లో భాగస్వాములుగా అక్కడికి వచ్చారు. ఇది ఒక తీపి జ్ఞాపకం. పరశురామ ఏకపాత్ర, కథలు, కవితలు, ప్రసంగాలు ఇలాంటివి సాగుతూనే ఉన్నాయి. ప్రయోక్తగా, అనుసంధాతగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. సంక్రాంతి, ఉగాది కవి సమ్మేళన నిర్వహించాను. ఇవన్నీ కళాకారుడిగా, రేడియో అభిమానిగా, సాహిత్యాభిలాషిగా నన్ను ఒక స్థాయి నుండి మరో స్థాయికి చేర్చినటువంటి అంశాలు. ఇవన్నీ రేడియో ద్వారా దక్కిన అంశాలే.
1: ఇక్కడ ఒక ప్రశ్న
0: సార్.
1: ఇప్పుడు చెప్పారు మీరు, నాకు ఆకాశం ద్వారా దక్కింది, గుర్తింపు వచ్చింది ఒక స్థాయి నుంచి. ఆకాశవాణి కవులను, కళాకారులను ప్రోత్సహిస్తోంది, ప్రోత్సహిస్తుంది కూడా. మరి మీకు దక్కిన గౌరవం అంటే కవుల పరంగా ఎలా ఉందంటారు?
0: రేడియో ప్రధాన ఉద్దేశం వ్యాపారం కాదు. ప్రధాన కారణంలోనే రేడియో సమాజాన్ని ప్రతిబింబించేలాగా తన కార్యక్రమాలు రూపొందించుకుంటుంది అనడానికి ఇది ఒక ప్రబల సాక్ష్యం. కవులను, కళాకారులను గౌరవిస్తూ కార్యక్రమాలు రూపొందించడంలో రేడియోది ఒక ప్రత్యేక స్థానం. సాధారణంగా పాటల్లాగా కనిపించే అమూల్యమైన జానపద గీతాలను కూడా రికార్డ్ చేసి అందులోని విజ్ఞానాన్ని వెలికి తీసేలా రేడియోనే ఊతమిస్తుంది. లలిత గీతాలు, హరికథలు, బుర్రకథలు, నాటికలు, నాటకాలు, చర్చోపచర్చలు, ఇలా ఎన్ని కార్యక్రమాలు, వీటన్నింటిని వినిపిస్తూ మనసులోని కల్మషాలు తొలగేలాగా రేడియో మాత్రమే ప్రజల మనసుల్ని ప్రచోదనం చేస్తుంది.
1: కొన్ని ఉదాహరణలు చెప్పండి.
0: కవితలు, ప్రసంగాల ద్వారా, జనరంజక హాస్యం ద్వారా విలువల్ని ప్రతిపాదించడంలో రేడియోది ఒక ప్రత్యేక పాత్ర. ముఖ్యంగా జంధ్యాల లాంటి వారి హాస్యం, ఆయన ఎన్నో ఇంటర్వ్యూలు నేను రేడియో ద్వారానే విన్నాను. రేడియోలో వింటూ హాస్యం పండించడం అంటే ఆయందే ప్రత్యేక స్థానం. ఇలా కొన్ని విషయాలు. అలాగే ఉషశ్రీ మొదలు ఏలూరుపాటి అనంతరామయ్య గారు, జేవి సుబ్బారాయుడు గారు, అన్నదాన చిదంబర శాస్త్రి గారు, చెన్నాప్రగడ తిరుపతిరావు గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు, ఇలా ఎందరో మహానుభావులు రేడియోలో ఉపన్యాసాలు చెప్తూ ఉంటే సాధారణ పామర జనులు కూడా రేడియోల దగ్గర చెవులు రిక్కిచ్చి వినేవాళ్ళు. ఇవి సమాజం మీద రేడియో చూపిన ప్రభావానికి, చూపుతున్న ప్రభావం.

0: వానికి కూడా ఇవాల్టికి ఉదాహరణలే.
1: ప్లాట్ఫామ్ మీద అనేక మాధ్యమాలు వస్తున్నాయి, ఆ కాలానికి ఈ కాలానికి ఉన్న తేడాను గమనించారా?
0: కాలం అనేదానికే పరిణామశీలత అనేటువంటి గుణం ఉంటుంది. 50 ఏళ్ల క్రితం రేడియో ఒక్కటే సమాచార సామధనం. ఆ తర్వాత దూరదర్శనం వచ్చింది. రేడియో, దూరదర్శనం ఈ రెండు కూడా ప్రజల ప్రాధాన్యతకే, ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సమాచార విప్లవంలో ఉన్నాం మనం. స్మార్ట్ ఫోన్ రూపంలో ప్రతి ఒక్కళ్ళ అరచేతిలో 100ల కొద్ది ఛానళ్ళు, వినోదాలు, ఇంకా అనేకానేక అవకాశాలు. వీటితో పాటే రేడియో కూడా పోటీ పడుతోందని చెప్పేందుకు ఒక ఆకాశవాణి అభిమానిగా నేను గర్వపడతాను. సెల్ ఫోన్ యాప్ల ద్వారా నిజానికి రేడియోలు ఇప్పుడు పెరిగినట్టు లెక్క.
1: అవునండి.
0: పాత రేడియో విధానంలో సిగ్నల్ అందే విధానాన్ని బట్టి ఒకే ప్రదేశంలోనే కొన్ని స్టేషన్లే వినే అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. ఎక్కడి నుండైనా ఏ స్టేషన్ ప్రసారం చేసే ఏ కార్యక్రమానైనా ఎవరైనా వినొచ్చు. ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ కార్యక్రమం వినాలంటే గతంలో రేడియోకు సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు రేడియో స్టేషన్స్ సోషల్ మీడియా యాప్ల ద్వారా కూడా కొన్ని అమూల్యమైన కార్యక్రమాల్ని రికార్డ్ చేయడం ప్రారంభించాయి. దీనివల్ల పదే పదే వినాలన్నటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సోషల్ మీడియా యాప్ ద్వారా మళ్ళా ఆ రేడియో కార్యక్రమాన్ని వినేటువంటి వెసులుబాటును కూడా మనకు ఆకాశవాణి కల్పించింది. ఎన్ని మాధ్యమాలతో ఎన్ని ఛానళ్లతో పోటీ పెరిగినా కళల ప్రాధాన్యత, మహిళా కార్మిక, కర్షక, శ్రామిక, బడుగు, బలహీన వర్గాల జనశ్రేయస్సు, వాళ్ల ఊహలకు తావివ్వని ప్రామాణికత, ఖచ్చితత్వం పరంగా రేడియో తన స్థానాన్ని ఎప్పటికప్పుడు సుస్థిరం చేసుకుంటూనే ఉందని నా విశ్వాసం.
1: అందుకే అంటారు కదా, బహుజన హితాయ బహుజన సుఖాయ అని.
0: అవునండి, రేడియో ప్రధాన స్లోగన్ కదా అదే, బహుజన హితాయ బహుజన సుఖాయ.
1: అవును,
0: అందరి మేలు కోరడం, అందరి సౌఖ్యం కోసం మార్గనిర్దేశనం చేయడం రేడియో ప్రాధాన్యతాంశం.
1: దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాలతో సంవత్సరాల మీకు అనుబంధం ఉంది ఆకాశవాణితోటి. మీకు బాగా గుర్తుండి అంటే వ్యక్తిగత జ్ఞాపకాలు కానివ్వండి, అనుభవాలు కానివ్వండి, మీకు నచ్చిన సంగీత సాహిత్య కార్యక్రమాలు ఏమైనా గుర్తున్నాయంటారా?
0: చాలా కార్యక్రమాలు గుర్తున్నాయండి. చిన్నప్పుడు సంక్షిప్త సినిమా కథలు వినేవాళ్ళం రేడియోలో, క్విజ్ కార్యక్రమాలు వినేవాళ్ళం, కరెంట్ అఫైర్స్ వినేవాళ్ళం, ఇంకా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు సంగీతాల్లో రేడియో సంగీతం కూడా డిఫరెంట్గా అనిపించేది. మా చిన్నప్పుడైతే మావిడి చెట్టుకు అల్లుకున్నది మాధవి లత కొట్టి అంటూ వేదవతి ప్రభాకర్ గారు అనుకుంటాను, ఆవిడ పాడేటువంటి లలిత సంగీతం చెవులు రిక్కించి వినేవాడిని, ఆ పాట హమ్మింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఇక పాలగుమ్మే విశ్వనాథం గారు, కృష్ణవేణి తరంగాలు, రావు బాలసరస్వతి గారు, విజయలక్ష్మి గారు, ఓలేటి వెంకటేశ్వరులు గారు, నూకల చిన్నసత్యనారాయణ గారు, ఇంత మహనీయులు పాడుతుంటే శిశురువేత్తి పసురువేత్తి వేత్తి గానరసం పణిహి అనేటువంటి శ్లోకం గుర్తొచ్చేది. తుమ్మి పువ్వులు తెచ్చి నీకు పూజలు నువ్వు శేతమంటే తుమ్మి పువ్వుల మీద గండు తుమ్మిద ఎంగిలంటున్నారు శంభు అంటూ బాలమురళీకృష్ణ ఆలపించిన గీతాలు అలరించేవి. మద్రాసు రేడియో కేంద్రం నుండి మంగళంపల్లి వారు నేను ఇద్దరం ఒకేసారి రికార్డింగ్ థియేటర్లో పాల్గొనడం నా జీవితంలో రేడియో స్టేషన్తో పెనవేసుకున్నటువంటి ఒక మధురానుభూతి. ఇక సాహిత్య విషయంలో 90 నుండి 92 దాకా నేను సమస్యాపూర్ణలు చేశాను. ఆ తర్వాత ప్రయోక్తగా చాలా కార్యక్రమాలు, వ్యాఖ్యాతగా పనిచేశాను. ఎందరో కవులకి, నాలాంటి ఎందరో కవులకి, కళాకారులకు కూడా రేడియో ఊతం ఇచ్చింది, ఉన్నతికి దోహదపడింది.
1: చివరిగా ఒక రేడియో అభిమానిగా మీ సందేశం ఏమిటంటారు?
0: ఒక శ్రోతగా, కళాకారుడిగా నేను రేడియో కుటుంబ సభ్యుడిని. కళార్చన పేరుతో కవులతో కళాకారులతో పరిచయం చేసే కార్యక్రమాన్ని రూపకల్పన చేయడంలో నేను భాగస్వామిని. భారత భాగవత పురాణ వాంగ్మయం ఇచ్చేటువంటి సామాజిక స్ఫూర్తిని శ్రోతలతో పంచుకోవడంలో, అనౌన్సర్ల నియామకాల్లో శిక్షణ ఇవ్వడంలో, ఇంకా రేడియో తలపెట్టిన అనేక కార్యక్రమాల్లో నేను భాగస్వామిని. నా దృష్టిలో ఆకాశవాణి భారతీయ సాంస్కృతిక వైభవానికి, రానున్న భవిష్య ప్రగతికి సిసలైన వారధి, గతాన్ని గుర్తు చేస్తూ భవితను చూపించేటువంటి మార్గదర్శి, అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవేణి, స్వరాలతో మైమరపించే వీణాపాణి, నిక్కచ్చి సమాచార ధర్మవాణి, విశ్వకీర్తినొందించిన విమలవాణి, నవతి ఉత్సవ ఆకాశవాణి, అద్భుత జ్ఞానమిచ్చే అమృత పేణి అంటాను నేను.
1: చాలా ధన్యవాదాలు మస్తన్ గారు.
0: నమస్కారం.
1: విలువైన అనుభవాలు, అభిప్రాయాలు మా శ్రోతలతో పంచుకున్నాను.
0: చాలా సంతోషం నరసింహారావు గారు, మాకు మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి రేడియో నాలాగే ఎంతో మంది కవులకు, కళాకారులకు కూడా వేదికనిస్తూ సమాజ అభ్యున్నతికి దోహదపడాలని పడుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్తే.
2: మీరు ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: చూసినడు అడుగడుగునా చూసినడు ఎగ్గురు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండి పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.
3: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
4: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
3: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
4: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
3: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
4: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
3: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య కూడా భారత్ పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వీబీజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, వారి నైపుణ్యాలకు అనుగుణంగా అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా 19వ విడతలో భాగంగా ప్రధానమంత్రి ఈరోజు 51,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 47 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఉన్నత విద్య, ఆర్థిక సేవలు వంటి కీలక కేంద్ర ప్రభుత్వ శాఖల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ యువత ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ యువతకు అవకాశాలు, ఉపాధి, ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించేందుకు భారత్ వివిధ దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ఆయన తెలిపారు. 2047 నాటికి దేశాన్ని వికసిత భారత్గా తీర్చిదిద్దాలనే నిబద్ధతతో ప్రతి భారతీయుడు పనిచేస్తున్నాడని తెలిపారు. పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి, సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక కీలకమైన సాధనంగా పనిచేస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल

0: ఎక్స్పోజర్ బి మిలే.
1: ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ అమెరికా కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 4 రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రధానమంత్రిని ఈరోజు ఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న పురోగతి, ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, అనుసంధానం, విద్య, ప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన నిరంతర పురోగతి గురించి మార్కో రూబియో నరేంద్ర మోదీకి వివరించారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు భారతదేశం మద్దతును, చర్చలు, దౌత్యం ద్వారా సంఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న పిలుపును ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. కాగా మార్కో రూబియో ఈ నెల 26న జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఈరోజు భారత్కు వచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వీబీజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ఈ ముసాయిదా నిబంధనలపై ఎవరైనా తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోగా పరిశీలన కోసం సమర్పించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ చట్టం 20 ఏళ్ల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వచ్చింది. ఈ కొత్త చట్టం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్ధమైన ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ముసాయిదా నియమాలను రూపొందించినట్లు ఆ శాఖ పేర్కొంది. ఈ ఏడాది జూలై నుండి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అమల్లోకి వచ్చేలా వీబీజీ రామ్జీ చట్టం 2025ను ఈ నెల 11వ తేదీన నోటిఫై చేశారు. రాజస్థాన్లోని దండేవాల క్షేత్రంలో చమురు పరిశ్రమ కొత్త గ్యాస్ నిక్షేపాలను కనుగొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భూమికి దగ్గరగా ఉండే సాన్ ఫార్మేషన్ నుండి మొదటిసారిగా రోజుకు దాదాపు 25,000 ప్రామాణిక క్యూబిక్ మీటర్ల సహజ వాయువు ఉత్పత్తి కావడం ఒక ముఖ్యమైన విజయమని ఈరోజు సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇది దేశీయ ఇంధన ఉత్పత్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని, అలాగే ఇంధన స్వయం సమృద్ధి దిశగా భారతదేశ ప్రయాణానికి ఊతమిస్తుందని ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య భారతదేశం బలమైన ఆర్థిక పునాదులను, పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఏప్రిల్లో నమోదైన ఎగుమతుల వృద్ధి వేగం మే నెలలో కూడా కొనసాగిందని, ఇది ప్రపంచ ప్రతికూలతల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తోందన్నారు. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చుల నుండి రైతులను రక్షించడానికి పెరిగిన ఎరువుల ధరల భారాన్ని ప్రభుత్వమే భరించిందని పేర్కొన్నారు. భవ్య పథకం ద్వారా ప్రభుత్వం మరో వ్యాపార సౌలభ్యం కల్పించే చర్యను కూడా ప్రారంభిస్తోందని, దీని కింద దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 33,600 కోట్లకు పైగా కేటాయింపులతో భారత్ ఔద్యోగిక వికాస్ యోజన కింద ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనుందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
2: हमारी कोशिश है देश भर में पार्क का फैलाव हो, जहाँ जहाँ इन्वेस्टर और इंडस्ट्री को भी उत्साह है, जहाँ लोगों को लगता है कि इंडस्ट्री को अच्छी सुविधाएं मिलेंगी, हैंड होल्डिंग अच्छी होगी, बिजली, सड़क, पानी, अन्य सुविधाएं राज्य सरकार भी उपलब्ध कराएगी, और एक सारथी के नाते हम काम करना चाहते हैं। राज्य सरकारों से भी यही अनुरोध है कि हम सारथी बने औद्योगिक जगत के प्रगति में.
1: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ కోసం ఎన్టీఏ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. విద్యార్థులు neet.nta.nic.in అధికారిక వెబ్సైట్ ద్వారా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ నీట్ పోర్టల్లో లాగిన్ అయి రీఫండ్ లింక్పై క్లిక్ చేసి బ్యాంకు వివరాలు నమోదు చేయాలి. ఇక మరోవైపు రద్దయిన నీట్ యూజీ 2026 పునఃపరీక్షను జూన్21న తిరిగి నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఇప్పటికే నమోదు చేసుకున్న విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అదనపు పరీక్ష ఫీజు కూడా ఉండదని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు నష్టపోయి

0: 20 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమి పాలైతే సెమీఫైనల్ చేరుకునే అవకాశాన్ని కోల్పోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీపీబీకి చెందిన మహిళా బృందం మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహణ యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. 11 మంది మహిళా పర్వతారోహకులు, 3 సాంకేతిక సహాయక సిబ్బందితో కూడిన 14 మంది సభ్యుల బృందం ఈ నెల 21న నేపాల్ నుండి సౌత్ కోల్ మార్గం ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిందని ఐటీపీబీ ఒక ప్రకటనలో తెలిపింది. వాతావరణం. మధ్య భారతదేశంలో రాబోయే వారం రోజుల పాటు తీవ్ర వడగాలుల పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ రాష్ట్రాలలో ఈ నెల 26వ తేదీ వరకు, అలాగే వాయువ్య భారతదేశంలో 29 వరకు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. అదేవిధంగా పశ్చిమ హిమాలయ ప్రాంతంలో 4 నుండి 6 డిగ్రీల సెల్సియస్, దక్షిణ భారతదేశంలో 2 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య కూడా భారత్ పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వీబీజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట బ్లఫ్ మాస్టర్ చిత్రం నుంచి. సంగీతం సునీల్ కశ్యప్, గానం శ్రీచరణ్, సాహిత్యం అనంత శ్రీరామ్. ఈ చక్కని గీతాన్ని వింటారు.

చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట జనతా గారి చిత్రం నుంచి, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, గానం రఘు.

మీరింతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. చిత్రమంజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

క్షమించాలి, సమయం ఇంకా ఉంది, మరిన్ని గీతాలు వినబోతున్నారు. హాయ్ నాన్న చిత్రం నుంచి అబ్దుల్ వహాబ్ గానం, సంగీతం, సాహిత్యం అనంత్ శ్రీరామ్. చక్కని గీతాన్ని వినబోతున్నారు.

చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఒక చిన్న కథ కాదు, చిత్రం నుంచి భరద్వాజ్ సాహిత్యం, పృథ్వీ హర్ష గానం చేసిన గీతాన్ని వింటారు.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. చిత్రమంజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలీజ్.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అంతస్తులు చిత్రం నుంచి ఘంటసాల సుశీల గానం కేవి మహదేవన్ సంగీతం అందించిన గీతాన్ని వింటారు.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సీతామాలక్ష్మి చిత్రం నుంచి కెవి మహాదేవన్ సంగీతం అందించగా బాలు సుశీల గానం, సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట పులిబిడ్డ చిత్రం నుంచి సుశీల బాలు గానం, సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట బొబ్బిలి యుద్ధం చిత్రం నుంచి సముద్రాల సాహిత్యం సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతం గానం భానుమతి.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆడజన్మ చిత్రం నుంచి దేవులపల్లి సాహిత్యం మాస్టర్ వేణు సంగీతం అందించగా సుశీల గానం చేసిన గీతాన్ని వింటారు.

మధురగీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట తాత మనవడు చిత్రం నుంచి, రమేష్ నాయుడు సంగీతం, సినారే సాహిత్యం, సుశీల గానం చేసిన గీతాన్ని వింటారు.

మీరింతవరకు మధుర గీతాలు కార్యక్రమంలో పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: chasing a target of 197 runs set by Lucknow Super Giants in Lucknow. Punjab Kings made 200 for 3 in 18 overs. Earlier, Punjab Kings won the toss and opted to bowl. Put into bat, Lucknow Super Giants posted 196 runs for the loss of 6 wickets in stipulated 20 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 11:10. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 101.5 MHz మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.
0: Xi Jinping and the people of China on behalf of the people of India. In IPL cricket, Punjab Kings defeated Lucknow Super Giants by 7 wickets at Ikana Cricket Stadium in Lucknow tonight. Chasing a target of 197 runs set by Lucknow Super Giants in Lucknow, Punjab Kings made 200 for 3 in 18 overs. Earlier, Punjab Kings won the toss and opted to bowl. Put into bat, Lucknow Super Giants posted 196 runs for the loss of 6 wickets in stipulated 20 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 11:10. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 101.5 MHz మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.